ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ ശുഭോദയം. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 30వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 21వ తారీఖు శుక్రవారం 100.2 MHz FM బ్యాండ్ పై ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:55:53.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6 గంటలుగా వస్తున్నది. గుడిసెపట్లో వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

రేపటి ప్రార్థన ఆదిత్య శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలుంటాయి. ఇంతటితో ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ఇయ్యల రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు, కార్యక్రమాల సమయాలు. తెలంగాణ యాస భాషలో తీరొక్క కార్యక్రమాలను వినిపిస్తోంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇయ్యల రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యేటి తీరొక్క కార్యక్రమాల తరువాయి. ఇంకా గుడిసేపట్ల అంటే పొద్దుగల్ల యోడుంబావుకు అమ్మటాళ్ల సంగతులు కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో ఇయ్యల తిండితో మనం శీర్షికన అధిక బరువును తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట ప్రసారమవుతుంది. తనతో ముచ్చట పెట్టింది కేలిని. ఇక వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇయ్యల సకల శుభకరం. వరలక్ష్మి వ్రతం అంటూ శ్రావణ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతం గురించి ఉపాధ్యాయురాలు కవయిత్రి పైడి నవనీత ప్రసంగం ప్రసారమవుతుంది. ఇక కవితా శీర్షికన డాక్టర్ ఉదారి నారాయణ స్వీయ కవితలుంటాయి.

పొద్దుగల 8:40 సింగిడి సినిమా పాటలుంటాయి. పొద్దుమట 5 గంటలకు మాట చెప్పును రే పాట అయినండ్రీ. మీ మాటలు మీకోసం పాటలు. ఇక రాత్రి 8:45 ఉషారు సరదా సంబరపరిచే జోరైన సినిమా పాటల కార్యక్రమం ఉంటది. 10:30 వినుండ్రీ మధురిమలో హాయైన పాటలు.

కతిందాం, పిలగన్ల కోసం 5:30 పొజ్జామటు, ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి జంతువుల ఉపాయం, వేటగాడి పలాయనం కథ ప్రసారమవుతుంది. రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను చెబుతారు ఈ వరలక్ష్మి. స్నేహితులు కథల సంపుటి నుండి ఉపకారం కథ ప్రసారమవుతుంది. రచన కన్నగంటి అనసూయ. ఈ కథను చెబుతారు బి సంధ్యలీల. శక్తి స్త్రీల కార్యక్రమంలో ఇలా 5:45 ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి మహిళా మండలి బ్రాహ్మణ్ సమాజ్ సభ్యులు పాడిన శ్రావణ మాసం పాటలు ప్రసారమవుతాయి. ఇక 6:20 గిరిపదం కార్యక్రమంలో గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామానికి చెందిన కోవ మారుబాయి బృందం పాడిన అష్టలక్ష్మి పాటలు ప్రసారమవుతాయి. ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర పంచపూల బృందం పాడిన పాటలు ప్రసారమవుతాయి. విద్యా ఉద్యోగ సమాచారం పొజమట 7:00 వింటారు. పొజమట్టు ఏడుంబావుకు కిసాన్ వాణి క్షమించాలి. పొజమట్టు ఏడుంబావుకు ఇల్లు యవసం కార్యక్రమంలో యోసందారుల కార్యక్రమం ఇది. ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటది. ఇలాంటి ప్రత్యక్ష ప్రసారంలో పత్తిలో పోషకాల యాజమాన్యం గురించి రైతులు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. 9:30 రాత్రి పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు. పుస్తక ధారావాహిక పఠనం 21వ భాగంలో పండిత్ వసంతరావు దేశపాండే గురించి విశేషాలుంటాయి. మొదటి భాగం ప్రసారమవుతాయి. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. 9:45 అలనాటి నటి కుంకుమ నటించిన పాత హిందీ చిత్రాలలోని పాటలతో రూపొందించిన కార్యక్రమం 2వ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా, గీతం కీ బహార్ కార్యక్రమంలో. ఇక ఇయల్ల 10:00 మన పురాణాలు కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్ష గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 2వ భాగం ప్రసారమవుతుంది. ఇది ఇవాళ మీరినే కార్యక్రమాలు, కార్యక్రమాల వివరాలు, ఇంకా కార్యక్రమాల సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:45 వస్తున్నది. గుడిసెపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక వార్తల అనంతరం కలుద్దాం ఏడుంబావుకు అంబటాల సంగతులతో. మరి ట్యూన్ చేసే ఉంచండి 100.2 FM మనస్సు నిండా.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఎత్తిపోతుల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి గాలింపు చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు ప్రతి బోటు మత్స్యకారుడి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మత్స్యకారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ది అంశాల పరిశీలనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేపట్టిన యునైటెడ్ కింగ్డమ్ అమెరికా దేశాల పర్యటన ఈ రోజు నుంచి ప్రారంభమైంది. పర్యటనలో భాగంగా లండన్కు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, బిజినెస్ స్కూళ్లను సందర్శించడంతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ను ఈరోజు ముఖ్యమంత్రి సందర్శిస్తారు. సాయంకాలం ఎమిరేట్స్ క్రీడా మైదానంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. రేపు కేంబ్రిడ్జ్ బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో ప్రతి కదలికను పర్యవేక్షించేలా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట అటవీ బృందం అధికారులతో కర్ణాటకలో 3 రోజుల పాటు పర్యటించి అక్కడి అటవీ శాఖలు అమలవుతున్న వ్యవస్థలను అధ్యయనం చేసింది. ఈ వివరాలతో కూడిన నివేదికను ఉప ముఖ్యమంత్రికి సమర్పించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కర్ణాటక తరహాలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా అడవుల మ్యాపింగ్, వన్యప్రాణుల కదలికలు, డ్రోన్లు, కెమెరా ట్రాప్లు, అటవీ అగ్ని ప్రమాదాలు, మానవ వన్యప్రాణి ఘర్షణలను ఒకే చోటు నుంచి పర్యవేక్షించవచ్చునని అన్నారు. పంట నష్టాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేసి వేగంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా సీతానగరంలో పుష్కర ఎత్తిపోతుల పథకం పైప్లైన్ పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పథకం పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పుష్కర ఎత్తిపోతుల పథకం ద్వారా ఉత్తరాంధ్ర ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అని మంత్రి తెలియజేస్తూ
1: పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగానే గోదావరి వరద జలాలను పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల నుంచి ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లాలని లక్ష్యం ఏదైతే పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఈ 2 నెలల్లోనే 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిటికల్ వర్క్స్, దగ్గర దగ్గర 5 నదుల క్రాసింగ్, 100 మీటర్స్ డెప్త్ ఉన్నటువంటి హిల్స్ కటింగ్, ఇటువంటి క్లిష్టమైనటువంటి పనులను సైతం అధిగమించి ఎల్ఎంసీ ఆ వాటర్ క్లియరెన్స్ ని ఈ రోజుకి మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు.
0: ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జూనియర్ వైద్యుల ఉపకార వేతనాలను 15% పెంచలేమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అమరావతిలో జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు నిన్న మంత్రిని కలిసి ఉపకార వేతనం పెంపుతో పాటు పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేతన పెంపుపై పునరాలోచించి వెంటనే విధులకు హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో జూనియర్ వైద్యుల సేవలు కీలకమని, వారి సమస్యలపై మరోసారి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు 4 రోజుల పాటు కొనసాగాయని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ 4 రోజుల్లో 25 గంటల 15 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు జరిగాయని చెప్పారు. 12 బిల్లులు ప్రవేశపెట్టగా అన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని తెలిపారు. 1 బిల్లు ఉపసంహరించుకున్నట్లు 3 లఘు చర్చలు జరిగాయని చెప్పారు. వివిధ అంశాలపై 103 మంది సభ్యులు ప్రసంగించారని స్పీకర్ తెలిపారు. అనంతరం శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్లో నోటీసుల జారీ, ధ్రువపత్రాల పరిశీలన, విచారణలు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారాన్ని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఢిల్లీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసి కార్యక్రమానికి హాజరు కావాలని నిన్న ఆహ్వానించారు. అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి తెలంగాణను దేశ క్రీడాపటంలో మరింత బలమైన రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సమాజానికి వృద్ధులు చేసిన సేవలను గుర్తిస్తూ మలివయసులో వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. వారి ప్రాథమిక అవసరాలు తీర్చడంతో పాటు వారికి భద్రత కల్పించడం, మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట ప్రభుత్వం అమరావతిలోని తాడికొండలో నిర్మిస్తున్న ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్లోని విద్యార్థులకు విద్యతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అధికారులను ఆదేశించారు. ఎక్సలెన్సీ సెంటర్లో అదనపు భవనాల నిర్మాణంపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు.

0: క్యాంపస్ లో అంతర్గత రోడ్లు, వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. వాతావరణం. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోపావరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపడి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా హ్యః స్వనివాసే భారత సర్వకారస్య సచివైః సహ తృతీయ ఉచ్చస్తరీయ ఉపవేశనస్య అధ్యక్షతా కృతా. తథా చ ఆధారభూత సంరచనా, సంపర్కం, సురక్షా, విదేశకార్యం తథా శాసనం ఇత్యేతైః సంబద్ధానాం మంత్రాలయానాం విభాగానాం చ భావీ కార్యసూచ్యాం చర్చా వికృతా. సహ సచివాన్ దేశస్య భవిష్యం కథం భవితవ్యం ఇతి దీర్ఘకాలిక దృష్టికోణేన చింతయితుం ఉద్బుద్ధవాన్. అధికాంతర సక్రియత తథా దత్తాంశస్య ప్రభావి ప్రయోగస్య ఆహ్వానం కురవన్ శ్రీమోదీ అవదత్ యత్ దత్తాంశః రాష్ట్రీయ సంపత్తిః భవిష్యస్య సంసాధనం చ అస్తి. సహ దేశస్య రక్షా ఉద్యమం సుదృఢీకరణస్య ఆవశ్యకతాయాః విషయేపి అవధానం ప్రదత్తవాన్. తథా చ వైశ్వికస్తరే అధిక ప్రతిస్పర్ధాత్మకం కార్యం చ కర్తుం ప్రైరయత్. సభాయాం సచివాః క్షేత్రీయ ప్రాథమికతాసు ఉదయోన్ముఖ ప్రతిసంధిషు కార్యాన్వయన విషయేషు చ స్వానుభవాన్ వినిమయీ కృతవంతః. మంత్రిపరిషదీయ సచివః ప్రముఖమంత్రాలయానాం విభాగానాం చ సచివాః ప్రధానమంత్రి కార్యాలయస్య వరిష్ఠాధికారిణశ్చ అస్యాం సభాయాం ఉపస్థితాః ఆసన్. భారతస్య ఆధికారికయాత్రాయాం ఆగతః జపానదేశస్య రక్షామంత్రీ సిన్జిరో కుయిజుమి హ్యః ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ మేళనం కృతవాన్. భారత జపాన దేశయోః మధ్య విశేష సామరిక వైశ్విక సహభాగిత్వం సుదృఢీకరణాయ స్వస్వ దృష్టికోణస్య ఆదాన ప్రదానం కృతవంతౌ. భారత ప్రశాంత క్షేత్రే తథా చ బహిః శాంతిః స్థిరత సమృద్ధిః చ వర్ధయితుం భారత జపాన రక్షా సురక్షా సహకారస్య మహత్వమపి అధోరేఖితవంతౌ. శ్రీమోదినా రక్షాక్షేత్రె విశేషతః మేక్ ఇన్ ఇండియా ఇత్యస్య ఆశ్రయే సహ వికాసస్య సహ ఉత్పాదనస్య చ కృతే భారతీయ సమవాయైః స్టార్టప్ ఇత్యతైః చ సహ సహభాగిత్వం కర్తుం జపాన్ దేశస్య కృతే అవసరాః నిరూపితం. రక్షామంత్రి కొయిజుమి వర్యః ద్వైపాక్షిక రక్షా సహకారస్య ప్రగతి విషయే अवदत् यत् भारतेन सह सम्बन्धं सुदृढं कर्तुं जापान सर्वकारस्य निरन्तर प्रतिबद्धतां पुनः दृढीकृतवान्। भारतम् अद्य पुणेनगरे द्वादशमं ब्रिक्स सम्प्रेषण मन्त्रिणां सम्मेलनम् आयोजयति। अस्याः सभायाः अध्यक्षः केन्द्रीय संचार मन्त्री ज्योतिरादित्य सिंधिया वर्यः भविष्यति। सभायां ब्रिक्स सदस्य राष्ट्राणां सम्प्रेषण मन्त्रिणः वरिष्ठ प्रतिनिधयः च आईसीटी इति संगृह्य सूचना सम्प्रेषण प्रौद्योगिकीनां डिजिटल परिवर्तनस्य नवान्वेषणस्य संरचनायाः च विषये सहकारं सुदृढं कर्तुं चर्चां करिष्यन्ति। अयं कार्यक्रमः ब्रिक्स सदस्य राष्ट्राणां कृते उदयोन्मुख प्रौद्योगिकीनां डिजिटल सार्वजनिक संरचनायाः साइबर सुरक्षायाः क्षमता निर्माणस्य समावेशी डिजिटल संपर्कस्य च विषयेषु विचाराणां आदान प्रदानाय मंचं प्रददाति। राष्ट्रीय परीक्षण संस्थया एनटीए इत्यनेन उक्तं यत् तस्य आंसर की चैलेंज इति पद्धति सर्वेषां छात्राणां कृते निष्पक्षतया परिकल्पिता अस्ति तथा च तस्य व्ययस्य विषये चिन्तामपि निराकृतम्। एनटीए इत्यस्य आंसर की चैलेंज इति एका ऑनलाइन इति आभासीय प्रक्रिया अस्ति यत्र परीक्षार्थिनः अस्थायी आंसर की इत्येतस्मिन् त्रुटयः अन्वेष्टुं शक्नुवन्ति। इति वार्ताः।
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సమాచార లేఖ మీకు వినిపిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
4: విద్యారంగంపై ప్రభుత్వం చేసే ఖర్చు విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని రాష్ట్ర కార్మిక గనులు భూగర్భ శాఖల మంత్రి గడ్డం వివేకానంద్ అన్నారు. 50 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో కోటపల్లి మండల కేంద్రంలో బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మౌలిక వస్తులు ఇతర మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. పాఠశాలకు మరో 30 లక్షల రూపాయల డిఎంఎఫ్టీ నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు మంత్రి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. 10వ తరగతి తర్వాత 2500 మంది విద్యార్థులకు వసతితో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల సుమారు 200 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు తెలిపారు. తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు తెలిపారు. మంచిర్యాల కలెక్టరేట్ లో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 1.5 కోటి స్మార్ట్ రేషన్ కార్డ్స్ జారీ చేయనున్నట్టుగా తెలిపారు. మంచిర్యాల జిల్లాలో కొత్తగా 40,465 ఆహార భద్రతా కార్డులు జారీ చేయగా 256,178 స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 403 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 257,251 కార్డుదారులకు పోషక విలువలతో కూడిన సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. రేషన్ కార్డుదారులు రాష్ట్రంలో ఏ రేషన్ షాపు నుంచైనా పోర్టబిలిటీ విధానంతో సరుకులు పొందవచ్చని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి సింగరేణి భవనంలో జరుగుతున్న జర్మన్ భాషా శిక్షణ తరగతులు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విదేశీ ఉపాధి అవకాశాలు దృష్టిలో పెట్టుకుని యువత నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆషాఢ మాసంలో మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలో గాంధారి మైసమ్మ ఆలయం వద్ద బోనాల జాతర ఘనంగా జరిగింది. జాతరకు తెలంగాణ జిల్లాతో పాటుగా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి తమ ఎలవేలుపుగా భావించే గాంధారి మైసమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఒడిశాలో సింగరేణి నైనీగర్ నుంచి తొలి బొగ్గు రైల్వే రేకు మంచిర్యాల జిల్లా జైపూర్ లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి విజయవంతంగా చేరుకుంది. సింగరేణి చరిత్రలో ఇది ఒక చారిత్రక మైలురాయిని అధికారులు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క ఈ చారిత్రక ఘట్టం సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి అధికారులకు కార్మికులకు వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదివాసీల హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు కొమరం భీమని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి అందిస్తామన్నారు. అమృత్ 2.0 కింద చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్లతో తాగునీటి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట సాధన ఉద్యమంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కీలక పాత్ర పోషించారని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జయశంకర్ జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్ లో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట సాధన ఉద్యమంలో ఆచార్య జయశంకర్ పోషించిన పాత్ర కీలకమైందని, తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ లభిస్తాయని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్

0: తెలిపారు. మంచిర్యాలలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర అందించడంతో పాటు మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేలా నూతన మార్కెట్ కమిటీ పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు రాముని చెరువు వద్ద మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణం కాపాడాలని పిలుపునిచ్చారు. హజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో 5 లక్షల వ్యయంతో పామ్ ఫాండ్, బోర్వెల్, రీఛార్జ్ స్ట్రక్చర్, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్నిను ప్రభావం దృష్టిలో పెట్టుకుని వర్షపు నీటి నిల్వ చేసి భూగర్భ జలాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మందమరిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగానికి తొలి ప్రాధాన్యమిస్తుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేసి వృత్తి విద్యా శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్యావస్థలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యా సంస్థల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.
1: మీరింతవరకు మంచిర్యాల జిల్లా సమాచారం విన్నారు. మీకు అందించిన వారు శ్రీ ఎల్ శ్రీనివాస్. ఇది ఈనాటి మా జిల్లా సమాచార లేఖ కార్యక్రమం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఉందని మోదీ అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే వినూత్న మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్తు నెట్వర్క్లు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాలకు ఒక వేదికను అందిస్తుంది.

భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రతా సహకారం ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు, స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధాని వివరించారు. ఉభయ దేశాల ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన పురోగతిని రక్షణ మంత్రి కొయిజుమి ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఏడాది జూలైలో జరిగిన 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ను సందర్శించినప్పుడు వారితో జరిపిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి మోదీ గుర్తు చేసుకున్నారు. అలాగే భారత్ జపాన్ మధ్య రక్షణ రంగ సహకారంలో స్థిరమైన పురోగతిని ఆయన ప్రశంసించారు. జాంబియా అధ్యక్షుడిగా హకైండే హిచిలేమా తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జాంబియాతో భారత్కు ఉన్న బహుముఖ భాగస్వామ్యాన్ని ఎంతో విలువైందిగా భావిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. భారత్ జాంబియా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు హిచిలేమాతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. లద్దాఖ్లో జమ్మూకాశ్మీర్ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని తెలియజేస్తూ లద్దాఖ్లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా అందేలా ఈ నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొన్నారు. లద్దాఖ్ సర్వముఖాభివృద్దికి, రాజ్యాంగ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలనుద్దేశించి ప్రసంగిస్తూ నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారము, హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026 పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ, మలేసియాకు చెందిన జునైది ఆరిఫ్, రాయ్ కింగ్ జంటపై 21-23, 21-19, 21-17 తేడాతో విజయం సాధించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో ఈ భారత జోడీ చైనాకు చెందిన లియాంగ్ వైకెంగ్, వాంగ్ చాంగ్ జంటతో తలపడుతుంది. మహిళల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ జపాన్కు చెందిన రిన్ ఇవానాగా, కియే జంటను 21-16, 21-12 తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో ఈ భారత జోడీ చైనాకు చెందిన జియాయి ఫన్,

0: జాంగ్ షూ జియాన్ జంటతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిపాలన నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబడాళ్ల సంగతులు. విజ్ఞాన భరిత విశేషాలు, వికాసవాణిగా అక్కరికొచ్చే విషయాలు, ఎన్నో తెలియని సంగతులు, లోకం తీరు తెలిసినోళ్ల ముచ్చట్లు, సలహాలు సూచనలు సమాచారం అన్నీ కలగలుపుకొని వచ్చేసింది ఈ అంబటియాల అంబటాళ్ల సంగతులతో. ఈ అల్లటి అంబటాళ్ల సంగతులు, తిండితో మనం అధిక బరువును తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక సకల శుభకరం వరలక్ష్మీ వ్రతం అంటూ శ్రావణ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతం గురించి ఉపాధ్యాయురాలు కవయిత్రి పైడి నవనీత ప్రసంగం ప్రసారమవుతుంది. ఇక కవిత శీర్షికన డాక్టర్ ఉదార నారాయణ స్వీయ కవితలుంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, తిథి నవమి, అనురాధ నక్షత్రం శుక్రవారం. తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మనసును హాయినిపరిచే ఊపిరి వాద్య సంగీతాన్ని కాసేపు విందాం.

0: నా పేరు డాక్టర్ దండు మోహన్ దాస్. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనం బీటి పత్తి రకాలనే మనం సాగు చేయడం జరుగుతుంది. అయితే దీనికి నత్రజని ఎరువును చూసుకున్నట్లయితే 45 కిలోలు ఒక ఎకరానికి, తర్వాత 24 కిలోల భాస్వరం, దాని తర్వాత 24 కిలోల పొటాషిట్ ఎరువుల్ని ఒక ఎకరానికి వేసుకోవాలి. అయితే ఈ ఎరువుల్ని ముఖ్యంగా పత్తి యొక్క వయస్సు 20 రోజులప్పుడు, తర్వాత 40 రోజులప్పుడు, తర్వాత 60 రోజులప్పుడు, తర్వాత 80 రోజులకు వేసుకున్నట్లయితే మనం వేసిన ఎరువు సక్రమంగా మొక్కలు వినియోగించబడి మంచి పూతకాయ రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే పంట వేసిన 20 రోజులకు మనకు 25 కిలోల యూరియా, తర్వాత 15 కిలోల ఈ పొటాషును మనం వేసుకోవాలి. దాని తర్వాత ఇంతకన్నా ముందు మనం ఈ భాస్వరం ఎరువుని చూసుకున్నట్లయితే ఈ భాస్వరం ఎరువు ఒక ఎకరానికి 3 బస్తాల యొక్క భాస్వరం ఎరువుని మనం చల్లుకోవాలి. ఇది చివరి దిక్కులో చల్లుకొని మనం రోటోవేటర్ని కొట్టుకున్నట్లయితే ఆ భాస్వరం యొక్క ఎరువుల యొక్క లభ్యత పంటపై బాగుంటుంది. తర్వాత 40 రోజులకు 25 కిలోల నత్రజని యూరియా, తర్వాత పొటాష్ 15 కిలోలు, తర్వాత 60 రోజులకు కూడా 25 కిలోల నత్రజని పొటాష్ 15 కిలోలు, 80 రోజులకు కూడా సేమ్ 25 కిలోల నత్రజని యూరియా ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత పొటాష్ ను కూడా 15 కిలోలు ఇచ్చినట్లయితే మొక్క సక్రమంగా వినియోగించుకోబడి దాని యొక్క లైఫ్ పీరియడ్ లో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మనము ఎరువు వేసేటప్పుడు మనకు మొక్క నుంచి 7 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో పాదులు వేసి మన పాదాలను పూడ్చినట్లయితే ఆవిరి కాకుండా ఉండి వేసిన ఎరువు మొక్కలు వేళ్ల నుంచి తీసుకోవడం జరుగుతుంది.
1: పత్తి పంటలో వాడవలసిన ఎరువుల మోతాదు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ చెప్పిన యోసం సలహా అది.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఈ మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా మందికి పెరుగుతూ వస్తుంది, కొంతమందిలో తగ్గుతున్నది. కానీ చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. మారుతున్న కాలంకి అనుగుణంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు కూడా కొంతమంది చేస్తున్నారు. కొంతమంది కొన్ని జాగ్రత్తలు పాటించకుండా కూడా ఆరోగ్యాన్ని నష్టపరుచుకుంటున్నారు. మరి ఈ మధ్య సమస్య, పెద్ద సమస్య అధిక బరువు. ఈ అధిక బరువు వల్ల ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని చూస్తున్నారు. మరి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అధిక బరువుని మనం తగ్గించుకోవాలి. అధిక బరువును తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట ఇప్పుడు మనం వినేద్దాం. వారితో ముచ్చట పెడుతున్నారు కేలిని.
5: ప్రస్తుతం తరచుగా వింటున్న పదం ఊబకాయం, స్థూలకాయం. మరి ఇలాంటి ఈ స్థూలకాయాన్ని తగ్గించడానికి ఏ రకమైన ఆహార నియమాలున్నాయి, ఏ రకంగా ఆ నియమాల్ని పాటించాలి అనే దాని గురించి తెలియజేసేందుకు మనతో ఇప్పుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ప్రియా సుగంధి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రియా సుగంధి గారు.
6: నమస్కారం అండి.
5: ఆహార నియమాల గురించి మాట్లాడుకునే కంటే ముందు, అసలు ఈ బరువు, అధిక బరువు, ఊబకాయం, స్థూలకాయం ఇట్లా అంటూ ఉంటాం కదా, ఇవన్నీ ఒకే కోవకి చెందినవా, ఇందులో ఏమైనా తేడాలున్నాయా?
6: బరువు అనేది కామన్ గా చూస్తే రెండు రకాలు ఉన్నాయి, అంటే అధిక బరువు. కామన్ వర్డ్స్ మనం వాడేస్తున్నాం గానీ వీటి ఎగ్జాక్ట్ డెఫినేషన్ కనుక చూస్తే అధిక బరువు అనేది ఒక వర్డ్, ఇంకా ఊబకాయం అనేది ఒకటి. ఊబకాయం లేదా స్థూలకాయం ఈ రెండు ఒకే కోవకి చెందుతాయి. అధిక బరువు అనేది ఇంకొక కోవకు చెందేది. అయితే అధిక బరువు అనేది మన సాధారణ ఐడియల్ బాడీ వెయిట్, అంటే మనకి ఉండవలసిన బరువు కన్నా 10% ఎక్కువగా ఉంటే గనక అధిక బరువు అని అంటారు. అదే ఊబకాయం అంటే గనక మనకి ఉండవలసిన బరువు కన్నా 20% ఎక్కువగా ఉంటే గనక దాన్ని ఊబకాయం అని అంటారు, లేదా ఒబేసిటీ అని అంటారు. అదేమో ఓవర్ వెయిట్, ఇది ఒబేసిటీ. అయితే ఈ రెండు, ఒబేసిటీ అంటే ఇంకా బరువు పెరుగుతూ వెళ్ళిపోతున్నారు, అదేవిధంగా క్రొవ్వు ఎక్కువగా చేరుతుందని అర్థం. అధిక బరువులో అప్పుడే స్టార్ట్ అయింది, బరువు పెరుగుతున్నారు, అది ఈజీగా తొందరగా తగ్గించుకోవచ్చు. అయితే ఈ రెండు వెయిట్స్ 10-20%, ఉదాహరణ ఏంటంటే ఒక 150 సెంటీమీటర్స్ ఉన్న వ్యక్తికి 50 కేజీలు అనేది ఐడియల్ బాడీ వెయిట్, అంటే ఉండవలసిన బరువు. ఆ బరువు కన్నా ఒక 10% ఎక్కువగా ఉంటే గనక దాన్ని అధిక బరువు అంటారు. అదే 20% ఎక్కువగా ఉంటే గనక దాన్ని ఒబేసిటీ లేదా ఊబకాయం అని అంటారు.
5: అయితే ఇప్పుడు ఈ స్థూలకాయం ఊబకాయం వీటికి సంబంధించి వివరణ ఇచ్చారు కదా, ఈ శరీర ఆకృతి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ శరీర ఆకృతిలో విభిన్నంగా ఉంటది ఒక్కొక్కరి ఆకృతి ఒక్కొక్క రకంగా, మరి ఇది వర్గీకరణకు సంబంధించిన అంశమా, ఎట్లా దీని గురించి వివరిస్తారు?
6: శరీర ఆకృతులు అనేవి డిఫరెంట్ గా మనం చూస్తూ ఉంటాము. పురుషుల్లో చూస్తే వేరే విధంగా ఉంటారు, అలాగే స్త్రీల్లో చూస్తే వేరే విధంగా ఉంటారు. కంట్రీస్, దేశాల్లో కూడా చూస్తుంటే మన దేశపు సాధారణ ఎత్తు, అదే ఫారెన్ కంట్రీస్ లో చూస్తే వాళ్ళ ఎత్తు కన్నా డిఫరెంట్ ఉంటుందన్నమాట. అలాగా ప్రదేశాల రీత్యా లేదా శరీరాకృతి కూడా వేరేగా మారుతూ ఉంటుంది. మన దేశంలో ఈ యొక్క శరీర ఆకృతి జనరల్ గా వర్గీకరణ అంతా సేమ్ ఉంటుంది. ఇది 3 రకాలుగా ఉంటుంది. మామూలుగా వెయిట్ ఉన్న వాళ్ళు, అంటే బరువు ఎక్కువగా ఉండరు తక్కువగా ఉండరు, కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళని నార్మల్ బాడీ వెయిట్ అని చెప్పేసి అంటాము, సాధారణ బరువు ఉన్నవారు. అయితే రెండవది ఆండ్రాయిడ్ ఒబేసిటీ అంటారు, అంటే కరెక్ట్ గా ఆండ్రాయిడ్ అంటే ఇది యాపిల్ షేప్ ఉంటుంది అన్నమాట. యాపిల్ షేప్ అంటే యాపిల్ ఎట్లా ఉంటుంది, చుట్టూ గుండ్రంగా ఉండి ఆ మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. మనం గనక చూస్తే ఆ మధ్యలో ఉబ్బెత్తుగా ఉన్నదంటే అది మామూలుగా జనరల్ గా చూస్తుంటాము పురుషుల్లో పొట్ట దగ్గర ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఆండ్రాయిడ్, ముఖ్యంగా పురుషుల్లో ఉండే ఆకృతి ఆండ్రాయిడ్ ఒబేసిటీ అంటారు, అంటే ఒబేసిటీ వచ్చిన తర్వాత చెప్తున్నా. తర్వాత గైనాయిడ్ ఒబేసిటీ అని ఇంకోటి ఉన్నది, అది పియర్ షేప్ లో ఉంటుంది. పియర్స్ ఎట్లా ఉంటుందో ఆ షేప్ లాగా, అంటే పైన ఏమో సన్నగా ఉంటుంది. పియర్ ఫ్రూట్ చూస్తే గనక మీరు ఆ పియర్ పైన సన్నగా ఉండి కిందకు వచ్చేసరికి లావుగా ఉంటుంది. అది సాధారణంగా మనం స్త్రీలలో గమనిస్తూ ఉంటాము. సో వాళ్ళు కూడా ఒబేస్ అనే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ కణాలు క్రొవ్వు

0: నిల్వ చేసుకునే కణాలు ఆ ప్లేసెస్ లో ఎక్కువగా ఉండడం వలన ఆ విధంగా వాళ్ళకి పురుషులకి పొట్ట భాగంలోను స్త్రీలలో థైస్ పిరుదుల భాగంలో ఎక్కువగా ప్రొవ్వు జమ అయిపోతూ ఉంటుంది అన్నమాట. వీటి వలన దీని నార్మల్ వర్గీకరణ ఈ మూడు రకాలు మనం చూస్తూ ఉంటాము ఎవరిదైనా సరే.
1: అయితే ఇప్పుడు ఈ బరువు అనేది ఇప్పుడు ఒక సమస్య, అంటే సమస్య అని చెప్పొచ్చు. అయితే ఈ బరువుని తగ్గించడం కోసం ఎవరికి వారు బయటకు వెళ్లే పని లేకుండా తమకు తాముగా బరువును తగ్గించుకోవడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఉంటే ఆ నియమాల గురించి చెప్తారు.
0: బరువు తగ్గించుకోవడం అనేది ఫస్ట్ మన సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మనం ఏ విధంగా తింటున్నాము అనేది తప్పకుండా మనకి ధ్యాస ఉండాలి అన్నమాట. ఒక రోజు ఎక్కువ తిన్నాము అని అంటే తర్వాత మనం ఎలాగూ మెయింటైన్ చేస్తున్నాము అనేది చాలా ముఖ్యమైనది. అన్నిటికన్నా ముఖ్యంగా బరువు తగ్గాలి, నేను బరువు లేను, బరువు ఉన్నాను అని చెప్పేసి ఆలోచన ఉండాలి. ఒక పర్సన్ కి మనం చెప్తున్నామంటే ఆ బరువు ఉన్నారు అంటే వాళ్ళు ఒప్పుకోరు. కొంతమంది ఆ బరువు ఉన్నాము, ఎక్కువగా ఉన్నాము అని చెప్పి ఆలోచన ఉన్నప్పుడే మనం బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనే లేనప్పుడు, లేదు నేను అంత బాగున్నాను అనే ఆలోచన ఉన్నప్పుడు ఎప్పటికీ తగ్గలేము. సో ఆ విధంగా బరువు ఎక్కువగా ఉండటం వల్ల వేరే అనారోగ్యాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇంట్లో మామూలుగా మనం చెక్ చేసుకుంటే గనక ఈ బరువు ఫస్ట్ మనకి వెయింగ్ స్కేల్ ఉంటే మంచిది. వెయింగ్ స్కేల్ బరువు తూచే యంత్రంలో చూసుకున్నప్పుడు మనకి వెయిట్ ని ఒక రొటీన్ గా చూసుకోవాలనే ఆశ ఆతృత కలుగుతుంది. దాని వల్ల మనం బరువు తప్పకుండా తగ్గుతాం. అయితే ఆ వెయింగ్ స్కేల్ ఉండడం వల్ల మన బరువు ఎంత, ఏంటి, ఎంత ఉండాలి అని తెలుస్తుంది. ఎంత ఉండాలి అని మనకి ఎలా తెలుస్తుంది? ఒకటి బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది. ఈ సూత్రం కనుక మనం మీరు గుర్తుంచుకుంటే అది తప్పకుండా జీవితాంతం మనం బరువుని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ లో ఏంటి అని అంటే దాన్ని చెప్తుంది, అది సూచిస్తుంది అన్నమాట మన బాడీ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి. అయితే బరువు కేజీస్ లో బరువు తీసుకోవాలి, డివైడెడ్ బై హైట్ హోల్ స్క్వేర్, అంటే మీటర్స్ లో తీసుకోవాలన్నమాట. మీటర్స్ హోల్ స్క్వేర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే 80 కేజీల బరువు ఉన్నారు అనుకుందాము ఒక పర్సన్. అయితే 80 కేజీలు డివైడెడ్ బై అతని హైట్ 160 సెంటీమీటర్స్ అనుకుందాం. అయితే ఇక్కడ మీటర్స్ లో తీసుకోవాలి కనుక ఒక పాయింట్ ముందుకు వస్తే 1.6 × 1.6 అన్నమాట. సో 1.6 ఇన్ మీటర్స్ హోల్ స్క్వేర్ అనుకున్నాం కనుక 1.6 × 1.6 అని వస్తుంది. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చిన సంఖ్యనే మనం బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఏంటి అని అంటే దాన్ని తీసుకుని వెళ్ళి మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పట్టి ప్రకారము మనం చెక్ చేసుకుంటే గనక మనం నార్మల్కి వచ్చామా లేదా అండర్ వెయిటా లేకపోతే ఓవర్ వెయిటా లేదా ఒబేసా స్థూలకాయమా లేదా ఊబకాయమా ఇంకా అధిక బరువా అని తప్పకుండా తెలుస్తుంది.
1: అయితే ఇప్పుడు ఈ స్థూలకాయానికి ముఖ్యమైన కారణాలు ఏమున్నాయో చెప్తారా?
0: ముఖ్యమైన కారణాలు అంటే ముఖ్యంగా బాగా తినడం అన్నమాట, అదైతే తప్పకుండా ఉన్నది. కొంతమంది హార్మోన్స్ ప్రభావం వల్ల అని అంటూ ఉంటున్నారు, అది కూడా ఒక కారణమే. కానీ ముఖ్యంగా అయితే ఎక్కువగా తినడం వల్ల, రాంగ్ డైట్ తీసుకోవడం వల్ల, అంటే బింజ్ ఈటింగ్ అన్నమాట, ఏది పడితే అది తినడం, ఎప్పుడు పడితే అది తినడము, ఒక కంట్రోల్ లేకపోవడము, బిట్వీన్ మీల్స్ కూడా తినడం, లేదా ఒక్కొక్కళ్ళు కొంచెం టైం పాస్ కోసము వేరుశెనగలు ఇట్లా నోట్లో ఒక్కొక్కటి వేసుకోవడము, ఆ చిన్న చిన్నవే అనుకుంటాం కానీ చిన్న వాటితో కూడా మనకి బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఫస్ట్ ఎక్కువగా తినడం వల్ల ఈ బరువు పెరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ఏమైనా అనారోగ్యంగా లైక్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి, అసమతుల్యతకు గురి అవుతూ ఉంటుంటాయి ఈ రోజుల్లో. సరిగా ఫుడ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, మంచి డైట్ తినకపోవడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉన్నాయి. పీసీఓడీ ప్రాబ్లమ్స్ అని, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని, వీటి వలన కొంతమందికి బరువు పెరుగుతుంది, కొంతమందికి తగ్గుతుంది. సో వాటి వలన కూడా బరువు పెరుగుతుంది. ఇంకా వాళ్ళ వంశ పారంపర్యంగా ఏమైనా వ్యాధులు ఉంటాయి కదా కూడా, అంటే అదే విధంగా కూడా అప్పుడు కూడా పెరుగుతుంది. అలాగే బాగా స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. కొంతమంది స్ట్రెస్ అయితే ఏమవుతుందంటే ఎక్కువగా తినేస్తూ ఉంటున్నారు, కొంతమంది అసలు తినరు. సో యాంగ్జైటీ, బాగా డిప్రెషన్కి లోనైపోయి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ బాధల్లో కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది అసలు తినరు అన్నమాట. అసలు తిన్న వాళ్ళేమో అండర్ నరిష్డ్ అయిపోతారు, బాగా తింటున్న వాళ్ళు అది అనుకోకుండా అలాగా తింటూ ఉంటారు అన్నమాట. అది అనుకోకుండా అలా తింటున్నప్పుడు ఎక్కువగా ఓవర్ వెయిట్ అవుతుంటారు. సో ఇవి ముఖ్య కారణాలు.
1: అయితే ఇప్పుడు ఈ స్థూలకాయం గాని అధిక బరువు గాని ముఖ్యమైన కారణాలు ఏమనే దాని గురించి చెప్పిండ్రు. మరి

0: రైస్ మానేస్తే గనక మంచిగా నార్మల్ గా అయిపోతుంది అని అని స్టార్ట్ చేస్తూ ఉంటారు. రైస్ మానే టైంకి మీరు మాని మరలా స్టార్ట్ చేసినప్పుడు మళ్ళా ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగని చెప్పేసి రైస్ పూర్తిగా అదే ఎక్కువగా తినమని చెప్పి కాదు, కానీ ఒక మెజర్మెంట్ ఉంటుందన్నమాట. ఆ మెజర్మెంట్ ఇప్పుడు మీరు తినే కన్నా నెమ్మదిగా స్టార్ట్ చేయండి. తినే కన్నా ఈ రోజు తింటున్నారు, ఆ రోజు తినేదానికన్నా కనీసం ఒక 3 ముద్దలైన తక్కువ తినటం స్టార్ట్ చేస్తే గనక తప్పకుండా మీరే ఆ డైట్ ని కంట్రోల్ చేసుకోగలరు. ఎక్కువగా ఉండే షుగర్స్ అంటే పంచదార ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు లైక్ స్వీట్స్ గాని లేదా జ్యూసెస్ గాని, జ్యూస్ బదులు ఒక ఫుల్ ఫ్రూట్ తినండి. ఆ ఫ్రూట్ కూడా తీయనివే ఎన్నుకుంటా ఉంటారు ఈ బరువుగా ఉండే వాళ్ళు. ఒకటి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీళ్ళు ఏంటంటే తీపిగా ఉన్న ఆ యొక్క ఫ్రూట్స్ ఫలాలనే ఎన్నుకుంటుంటారు, సపోటా. వాటి వల్ల ఏంటంటే ఎక్కువగా స్వీట్ ఉండటం వల్ల వాటి వల్ల కూడా బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కనుక ఎక్కువ ఫైబర్ గా ఉండి సిట్రస్ ఫ్రూట్స్ అంటే కొంచెం పుల్లగా ఉండే ఆ యొక్క పండ్లను తీసుకుంటే గనక మంచిది. ఇంకొకటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేవి ఉండాలి మన ఆహార పదార్థాలు. పీచు పదార్థము అని అంటే ఆకుకూరలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి వాటిల్లో. అలాగే వాటిలో ఏంటంటే ఎక్కువ పీచు పదార్థమే కాకుండా వాటికి మంచి డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. అంటే సాల్యుబుల్ అయ్యే ఫైబర్ ఉంటుంది, సాల్యుబుల్ అవ్వకుండా లోపల ఉన్న డైజెస్ట్ అవ్వని దాన్ని బయటికి ఈజీగా గెంటేసి విధంగా ఉండే పీచు పదార్థం కూడా ఉంటుంది. దానివల్ల మలబద్ధకం పోతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. వాటి వల్ల ఏంటంటే బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నమాట. షుగర్ ఫుడ్స్ తీసుకోకూడదు, అదేవిధంగా ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవాలి. వేపుళ్ళు ఇంకా ఈ స్నాక్స్ బంగాళదుంప చిప్స్ గాని ఇంకా ఈ బజ్జీలు గాని వడలు గారెలు ఇవన్నిటిని పూరీలు ఇవన్నిటిని తగ్గించుకోవడం అంటే పూర్తిగా ఆపేస్తే మంచిది. తర్వాత ఎప్పుడైనా ఒక 2-3 నెలలకి ఒక్కసారి మీకు తినాలనిపిస్తే అప్పుడు తినడానికి ట్రై చేయొచ్చు. కానీ ఫస్ట్ 1 నెలకి 5 కిలోస్ అట్లాగా తగ్గడానికి మీరు టార్గెట్ పెట్టుకుంటే గనక, రోజు వెయిట్ చెక్ చేసుకుంటూ ఒక పుస్తకం మెయింటైన్ చేసుకుని రాసుకుంటే గనక తప్పకుండా మనకు కావాల్సిన బరువుని మనం అచీవ్ చేసుకుంటాం అన్నమాట. వీటితో పాటు వ్యాయామం తప్పకుండా చేయడం అనేది ముఖ్యమైనది.
1: చాలా సంతోషం ప్రియా సుగంధి గారు. ముఖ్యంగా ఈ స్థూలకాయం ఊబకాయం కారణాలని చెబుతూనే ఈ స్థూలకాయాన్ని తగ్గించుకోవడం కోసం ఏ రకమైన ఆహార నియమాలు పాటించాలనే దాని గురించి సవివరంగా తెలియజేసారు. సరే, ఎవరో చెప్పారు మనం పాటిద్దాం అనకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ ద్వారా ఈ నియమాలను పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా ఈ స్థూలకాయ సమస్య బారిన పడకుండా తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని, చక్కని విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: అధిక బరువును తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ పి ప్రియా సుగంధితో ముచ్చటాది తనతో ఇప్పటిదాకా ముచ్చట పెట్టింది కేలెనిన్. ఈ ముచ్చట మళ్ళీ వినాలనుకుంటే, మీకు అవసరం అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ ముచ్చటను వినడమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: భీమ్రెడ్డి సత్యనారాయణ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడితను, సోషలిస్ట్ రాజకీయ నాయకుడు, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిండ్రు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేసిండ్రు. 2012 అక్టోబర్ 6న హైదరాబాద్లో ఈయన మరణించిండ్రు. అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ 100.2 FM మనస్సు నిండా. ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా, ఏ వ్రతం ఆచరించినా సరే, శుభముహూర్తంలో అంటే

సరైన శుభముహూర్తంలో ఆచరిస్తే సంపూర్ణ ఫలితం దక్కుతుందంటారు పండితులు. అట్లనే ఈయల వరలక్ష్మి వ్రతాన్ని చాలామంది మహిళలు ఆచరిస్తున్నారు. అష్టలక్ష్ములలో వరాలిచ్చే తల్లి వరలక్ష్మిని శ్రావణ శుక్రవారం రోజున ప్రత్యేకంగా పూజిస్తారు, అంటే ఈనాటి రోజున. ఈ నేపథ్యంలో ఈయొడు ఆగస్టు 21 తారీఖు నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఈ పవిత్రమైన రోజున మస్తు మంది వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుందని, ఇంట్లో సిరి సంపదలు నిండి ఉంటాయని పురాణాల ద్వారా తెలుస్తున్నది. మరి ఇయ్యల్లటి మన ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా సకల శుభకరం వరలక్ష్మి వ్రతం అంటూ శ్రావణ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతం గురించి ఉపాధ్యాయురాలు గవయిత్రి పైడి నవనీత ప్రసంగం ఇప్పుడు మనం వినేద్దాం.

0: హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం అత్యంత పవిత్రమైన శుభప్రదమైన ఐదవ నెల. ఇది పరమశివునికి, శ్రీ మహావిష్ణువుకి, శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో పూజలు వ్రతాలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు, అపారమైన పుణ్యఫలం దక్కుతుందని ప్రగాఢ విశ్వాసం. దైవిక ప్రాధాన్యత గురించి చెప్పుకుంటే, సముద్ర మథనంలో లోకరక్షణ కోసం పరమశివుడు హాలాహలం సేవించి గొంతులో నిలుపుకున్న సమయం ఇదేనని చెప్తారు. శివుని తపన తగ్గించడానికి దేవతలు జలాభిషేకం చేసిన జ్ఞాపకార్థం శ్రావణంలో శివునికి రుద్రాభిషేకాలు చేస్తారని ప్రతీతి. శ్రావణమాసం అంటే శుభమాసం. శ్రావణమాసాన్ని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగచతుర్థి, నాగపంచమి, పుత్రదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణమాసం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు, అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రంల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబో దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. ప్రభావం ననుసరించి పరమార్థం వైపు మనస్సును లగ్నము చేయడము మరియు మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది. శ్రావణ సోమవారం. ఈ మాసంలో వచ్చే సోమవారాలలో శివభక్తులు ఉపవాసాలుంటారు. దీక్షతో ఉపవాసం ఉండి శివునికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే ఐదవ తరం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. శ్రావణ మంగళవారం శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతం ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రశస్తమైనవి. మంగళగౌరీ కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతారు. కొత్తగా పెళ్లైన వారు కూడా తప్పక 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లికాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లికి ముందు 4 సంవత్సరాలు చేయించి పెళ్లైన తర్వాత 1 సంవత్సరాన్ని, అంటే పూర్తిగా 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. శ్రావణ శుక్రవారం ఈ మాసంలో పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఐదవతనం, సంతానాభివృద్ధి కలకాలం ఉంటాయని చెప్తారు. లక్ష్మీదేవి భక్త సులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్టశక్తులని అష్టలక్ష్ములుగా ఆరాధిస్తాము. శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ రక్షించేవాడు. ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలని సామాన్య మానవులు గ్రహించలేరు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నీ చేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో, వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతిలో ఆచరించినా సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం. శ్రావణ శనివారాలు ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా కనీసం 1 శనివారమైనా పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. శ్రావణ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతిని ఈరోజు జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించడం ద్వారా ఏకాగ్రత, బుద్ధి కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు కలుగుతాయని ప్రతీతి. స్వామివారికి నైవేద్యంగా శనగలు, ఉలవలతో చేసిన గుగ్గిళ్లు సమర్పిస్తారు. జంధ్యాన్ని యజ్ఞోపవీతమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వేదోక్తి. ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. హిందూ సంప్రదాయంలో శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారం నాడు ఆచరించే వరలక్ష్మి వ్రతానికి అత్యంత విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. కోరిన వరాలను ప్రసాదించే తల్లిగా అష్టలక్ష్ముల స్వరూపంగా భావించే వరలక్ష్మీదేవిని ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి అనే అష్టలక్ష్ములను పూజించినట్లేనని ప్రతీతి. కుటుంబంలో సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ వివాహిత మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. భర్త దీర్ఘాయుష్యుతో కుటుంబం కలకాలం వర్ధిల్లాలని ప్రార్థిస్తూ మహిళలు చేతికి తోరం కట్టుకుంటారు. శ్రావణ శుక్రవారం రోజున ఇల్లు శుభ్రం చేసుకుని పీటపై కలశం ఏర్పాటు చేసి అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఈ వ్రత విధానం గురించి చెప్పుకోవాలంటే, వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. ముఖ్యంగా భర్త, కుమారులు మంచిగా ఉండాలని మొక్కుకుంటారు. స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఇలా ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది. అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ర పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరికి విషదపరిచాడని పురాణ కథనం. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రులైందని చెబుతారు. ఈ వ్రతం ఎందుకు చేయాలంటే, అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని చెబుతారు. నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని చెప్తారు. వరలక్ష్మి పూజ చేసే విధానంలో పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, అరటిపర్లు, అగరుబత్తీలు, ధూపం కలికలు, హారతి కర్పూరము, అక్షతలు, కొబ్బరికాయ, దీపారాధన, కుందులు, గంధం, గంట మొదలైనవన్నీ కూడా తయారు పెట్టుకుని పంచామృతాలతో అభిషేకాలు చేసి అమ్మవారికి పీఠము వేసి బియ్యంతో ఉన్న చిన్న పళ్ళెము, పసుపు గణపతికి, ఒక రవిక గుడ్డ అమ్మవారికి, అన్ని అలంకరణ సామగ్రులన్నీ సమకూర్చుకొని వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి అర్చన చేసే కలశము పక్కన గిన్నె, ఆచమనీయమునకు గ్లాసు, కొద్దిగా ఏలకులు, లవంగాల పొడి, కూర్చునుటకు ఆసనాలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప చేయాలి, మామిడాకులు మండపం అలంకరణకు, చిల్లర నాణెములు, పన్నీరు లేక గంధము కలిపిన నీరు, నవసూత్రములు, ఎంతమంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారములు తీసుకుని 9 ముడులు వేసి కుంకుమలో అద్దినవి మరియు 9 జ్యోతులు బియ్యపు పిండి బెల్లంతో కలిపి చేసినవి మరియు నానబోసిన శనగలు ముఖ్యము. తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి కలశంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి. షోడశోపచార పూజ తర్వాత అధాంగ పూజ చేయవలెను. దాని తర్వాత అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి ధూప దీప నైవేద్యాలను, తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకునవలెను. పిండి వంటలు, పళ్ళు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరగా వామనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనమీయవలెను. 9 దారపు పోగులతో 9 ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయవలెను. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి అనుకుంటూ 9 గ్రంథులకు పూజలు చేయవలెను. వరలక్ష్మి వ్రత కథను ఈ విధంగా చెప్పుకుందాము. ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరియందు సకల మునిగణ సంసేవితుడై ఉన్న సమయంలో పార్వతీదేవి వినయంగా, ప్రాణేశ్వర, స్త్రీలు సకలైశ్వర్యములు కలిగి ఉండుటకు ఆచరించదగిన వ్రతమేదియో చెప్పమని కోరెను. అంతటా పరమేశ్వరుడు దేవి వరలక్ష్మి వ్రతమనున్నది స్త్రీలకు సౌభాగ్యము కలుగజేయును. దానిని శ్రావణ మాసమందు పౌర్ణిమకు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారం నాడు చేయవలను అనెను. అది విని పార్వతీదేవి, స్వామి, ఆ వ్రతం ఎలా ఆచరించాలో తెలుపమని, ఆ వ్రతాన్ని మునుపు ఎవరు ఆచరించి తరించారో తెలుపమని కోరెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, ఆ వ్రతకథను చెప్పేదను వినుము అని చెప్పెను. పూర్వము మగధ రాజ్యంలో కుండిన నగరము అనే పట్టణము గలదు. అది బహుసుందరమైన పట్టణం. అందు చారుమతి అనే ఒక సాధ్వి ఉంది. ఆమె సద్గుణ సంపన్నురాలు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నములో ప్రత్యక్షమై ఆమెతో, చారుమతి, నీ సద్గుణములకు నేను మెచ్చితిని, నీకు కావలసిన వరములను ఒసగెదను అని చెప్పెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను తీర్చేదనని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్కొని తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప అతడు మిగులు సంతోషించి ఆమెను వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆ స్వప్న వృత్తాంతము తెలిపిన పిమ్మట ఆ పట్టణ స్త్రీలు శ్రావణ మాసం కొరకు ఎదురు చూచుచుండిరి. అంతలో శ్రావణ మాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి ఒకచోట ఆవు పీడతో అలికి బియ్యముతో మంటపం నేర్పరిచి మర్రి చిగుళ్లు మొదలగు పంచ పల్లవములతో కలశము నేర్పరిచి అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి సాయంత్రమైన సమయంలో అధిక భక్తితో లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అంటూ స్తుతించి 9 రంగులు గల తోరణము కుడి చేతికి కట్టుకుని యథాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి ప్రదక్షిణము ఉనర్చెను. అట్లు వారు ప్రదక్షిణము చేయుచుండగా ఘల్లు ఘల్లుమని ధ్వని వినిపించుటచే వారు క్రిందికి చూడగా వాళ్ల కాళ్లకు గజ్జెలు, అందెలు, మున్నగు ఆభరణములు కనిపించెను. కాని భక్తి తప్పక వారు రెండవసారి ప్రదక్షిణము చేయగా వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణ సుందరములయ్యెను. 3వ ప్రదక్షిణము చేసిన వెంటనే వారి ఇండ్లు సకల సంపత్ సమృద్ధములయ్యెను. పిమ్మట చారుమతి వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిన దక్షిణ తాంబూలాదులను సంగి సంతుష్టిని చేసి పంపి వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి తానునూ భుజించి సుఖముగా ఉండెను. ఆమె లోకోపకారముగా నెట్టి వ్రతమును చేయించినందులకు ఊరిలోని వారందరూ ఆమెను వేణోళ్ల పొగిడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరము చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారును చేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందును విజయము చేకూరును.
1: సకల శుభకరం వరలక్ష్మి వ్రతం. శ్రావణ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతం గురించి ఉపాధ్యాయురాలు కవయిత్రి పైడి నవనీత ప్రసంగమది.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుబుల తామరా బొరద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఈయల్ల కలాల్ లక్ష్మణ్ గౌడ్ మెదక్ జిల్లాలోని నిజాంపూర్లో ఈయన జన్మించిండ్రు. కలాల్ లక్ష్మణ్ గౌడ్ ఈయన ఒక చిత్రకారుడు. చిత్ర కళనే కాక ముద్రణ డ్రాఫ్టింగ్లో కూడా ఆయన దిట్ట. శిల్పకళ, గాజుపై చిత్రకళలోనూ ఆరితేరిన లక్ష్మణ్ గౌడ్ గ్రామీణ నేపథ్యం గల శృంగారభరిత చిత్రాలకు ఖ్యాతి గడించిండ్రు. ఆయన 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం, 2016లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

తెలంగాణ రచయిత్రి కె పద్మలత రాసిన భాషా సౌందర్యం అనే కథానిక నుంచి ఒక ఖండిక. వాకిట్లో కారు హారన్ వినిపించి సుశీల గుమ్మంలోకి వచ్చి చూసింది. పక్కింటి ముందు కారు ఆగి ఉంది. సుబ్బారావు గారు, ఆయన భార్య ఇందిర, మేనల్లుడు శేఖర్ బయటకొచ్చారు. వెళ్ళొస్తానత్తయ్య, వస్తాను మామయ్య అంటూ చెయ్యి ఊపి కారులో కూర్చొని శేఖర్ వెళ్ళిపోయాడు. శేఖర్ వారిని దింపిపోయాడు. శేఖర్ ఇందిర అన్నయ్య కొడుకు, రాజమండ్రిలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మంచి స్ఫురద్రూపి, ఒడ్డు పొడుగుతో అబ్బాయి చక్కగున్నాడు. మా మంజుల కూతుర్ని చేసుకుంటే మంచిగుండు అనుకున్నది సుశీల, తన చెల్లెలు కూతురు గురించి ఆలోచిస్తూ. మనసులోకి ఆ ఆలోచన రాగానే త్వరగా వెళ్ళి ఇందిరను ఆ విషయం గురించి అడిగితే బాగుండుననుకున్నది. సుశీల చెల్లెలు కూడా తన కూతురుకొక మంచి సంబంధం చూడమని పోరుతోంది. చెల్లెలు వాళ్ళు పల్లెటూరులో ఉండడం వల్ల ఆమె కూతురు శ్రావణి చిన్నప్పటినుంచి సుశీల దగ్గరే ఉండి చదువుకుంది. అందుకని ఆ పిల్ల పెళ్లి బాధ్యత తన మీద కూడా కొంత ఉందని సుశీల అనుకుంటుంది. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు కాగానే పక్కింటికి వెళ్ళింది సుశీల. రండి కూర్చోండి అంటూ సోఫాలో నుండి లేవకుండానే ఆహ్వానించింది ఇందిర. భోజనాలైనాయా అంటూ వెళ్ళి కూర్చుంది సుశీల. అయిపోయినాయి, ఏంటి విశేషాలు? ఈ మధ్య మా ఇంటికి అసలే రావటం లేదు నవ్వుతూ అడిగింది ఇందిర. వీలు లేదు గని మీరేమనుకోకపోతే మీతోనొక విషయం మాట్లాడదామని వచ్చిన అంది సుశీల. చెప్పండి ఆశ్చర్యంగా అంది ఇందిర. మా చెల్లెబిడ్డ శ్రావణిని చూ

నా అస్సలు పడదు. వాళ్ల భాషనెట్లా అర్థం చేసుకుంటున్నావే, నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అన్నాడు పోయినసారి వచ్చినప్పుడు. అట్లాంటిది ఈ ప్రాంతపు అమ్మాయిని వాడి కొడుక్కు చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంటాడు చీకాగ్గా అన్నది ఇందిర. అదేంది, భాష తేడా ఉంటే ఏమైతుంది? అయినా మేం మాట్లాడేది కూడా తెలుగే కదా, అర్థం కాకపోవడమేమున్నది? ఆశ్చర్యంగా అడిగింది సుశీల. తెలుగే అయినా మా వైపు మాట్లాడినంత స్పష్టంగా యాస లేకుండా ఇక్కడి వాళ్ళు మాట్లాడలేరు. అంతెందుకు, 10 సంవత్సరాల నుండి ఇక్కడే ఉండి ఇల్లు కూడా కట్టుకుని సెటిల్ అయిపోయినాం కదా, అయినా ఇప్పటికీ ఇక్కడి వాళ్ళు కొందరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అయినా మా భాష, సంప్రదాయం, సంస్కారం వేరు, అవి ఇక్కడి వాళ్లలో అంతగా కనిపించవు, అంతా వింతగా ఉంటుంది అని ఈసడింపుగాని ఇలా అంటున్నందుకు మీరేమీ అనుకోకండి, సందర్భం వచ్చింది గనక చెప్పాల్సి వచ్చింది అంది. సుశీల బిత్తరపోయింది. ఆమె మాటలకు తలంతా దిమ్ముగా అనిపించింది. ఏం మాట్లాడాలో అర్థం కాక, నేను పోవాలి, ఆయన వచ్చే వేలైంది అంటూ దిగ్గున లేచి ఇంటికొచ్చేసింది. ఇంటికొచ్చినా ఇందిర మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. అంటే ఆమె ఉద్దేశం ఏంది? మా భాష మంచిది కాదు, మాకు సంస్కారం లేదనా? ఎంత ధైర్యం అట్లా మాట్లాడడానికి అనుకుంది. సాయంత్రం వరకు అన్యమనస్కంగానే గడిపింది. లాభం లేదు, కళ్యాణి దగ్గరికి పోతే గాని మనసు కుదుటపడదు అనుకుంటూ లేచి వంటింట్లోకి వెళ్ళి ఒక టిఫిన్ బాక్స్ తీసుకుని బయలుదేరింది. కళ్యాణి సుశీలకు అన్న కూతురు. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తోంది. మంచి తెలివైనది, సంస్కారమున్న మనిషి. సుశీలను చూడగానే కళ్యాణి, రా అత్త, ఏంది దారి తప్పి వచ్చినవు, అంత మంచిదేనా అని అడిగింది. అంత మంచిదే, ఇంట్లో ఎవ్వరు కనిపిస్తలేరేంది అన్నది కూర్చుంటూ. ఆయన చిన్నోడిని తీసుకుని చౌరస్తాకు పోయిండు, పెద్దోడిప్పుడే ట్యూషన్కని పోయిండు అని ఆమె ముఖం చూసి, ఏంది ఒంట్లో బాగలేదా, ముఖం వాడిపోయింది అన్నది. సుశీల ఒక్క నిమిషం మాట్లాడలేదు. తర్వాత, ముందర ఈ టిఫిన్ డబ్బా లోపల పెట్టిరా, పొద్దున తప్పాల పిండి చేసిన, నీకిష్టమని కొంచెం తెచ్చినా అన్నది. అబ్బా థ్యాంక్స్ అత్త, నువ్వు చేసినట్టు తప్పాల పిండి ఎవ్వరూ చెయ్యరు అని టిఫిన్ బాక్స్ లోపల పెట్టి వచ్చింది. ఆ ఇప్పుడు చెప్పు, ఏమైంది, ఎందుకు అట్లున్నావు, ఆప్యాయంగా అడిగింది కళ్యాణి. మంచిర్యాల జిల్లా అచలాపురంకు చెందిన గట్టు గణపతి శర్మ రచించిన శ్రీ వెంకటేశ్వర శతకము నుండి కొన్ని పద్యములు. మృక్యద నీ పదంబులకు మృక్యద, నీ పద భక్త కోటికిన్ మృక్యద, నీ కథామృత సముద్రములోపల నొలలాడగా మక్కువగల్గు మాన్యజన మండల పాద సరోరుహాలికిన్ మృక్కుచునుందు నీకెపుడు ముక్తి విధాయక వెంకటేశ్వర. సరసములైన బోధ్యములు సమ్మతి నీయవు భక్తి తప్ప, నీ కరమరికంబులేక శబరాంగన ఎంచిన పండ్ల నీయగా కరమనురక్తితో మెసవి కాంతకనంత నిరంతరాయమవు పరమ పదంబునిచ్చితి విభక్త జనావన వెంకటేశ్వర. ఎవ్వడు పంచభూతముల నెల్ల జగమ్ముల సృష్టిజేయు, ఇంకెవ్వడు పాలకుండనుచు నిచ్చును రక్షణ సర్వసృష్టికి, ఇంకెవ్వనిచే సమస్తమున కేర్పడుచుండు వినాశమెప్పుడు నా మువ్వురకేకరూపమగు మూల విరాట్టువు వెంకటేశ్వర. చరణ పరాగ లేశమున జట్టుకు జెవ్వని రూపుగల్గే సాగర తరగాళి లోపల అఖండ శిలల్ పైదేలియాడే సంగరమున దైత్యకోటికి అకాలపు మృత్యు ముఖాయమానులై హరులు చెలంగి అన్న అది అంతయునీ కృప వెంకటేశ్వర. కుటిలుడు భంక్తి కంధరుడు కోమలి నెత్తికపోవుచుండగా పటుతర చుంచుకోటి నఖ పక్ష యుగాయుధుడై ఎదిర్చి తచ్చటుల శరప్రహార పరిజర్జరితాంగుని పక్షినాథు సంకటముల బాపి ముక్తి పదగామి నునర్చితి వెంకటేశ్వర. పరమ మునీంద్రు శాప పరిపాక మునర్చి విపాపజేయగా చరణ పరాగ వహిని మీ జట్టు ద్రవింపగజేసి అంతటన్ వరకరుణాఖ్యమూసనిడి వల్గులతా లలితాంగశాలియౌ తరుణిగ రూపుదిద్దుట నిదర్శనమెంచగ వెంకటేశ్వర. శరణము గోరి వచ్చితి నిశాచరుడైన దశాశ్రుతమ్ముడన్ పరుడని ఎంచబోక నను పాలన చేయుమటంచు వేడగా దురమున రావణాసురుని దృంపకమున్న
తది

ఈయ సోదరున్ చిరముగా రాజ్యలక్ష్మికి అభిషిక్తును నచ్చితి వెంకటేశ్వర. ఓలగమందు దుష్టుడు మదోద్ధతుడై జడబట్టి ఈడ్చి మై చేలములొల్చుచున్న ఇడ చేష్టలు దక్కి పతుల్ సభాసదుల్ నేలను గాంచుచుండ నిను నివ్వగ వేడిన యాజ్ఞసేనికిన్ చేలము లక్షయంబుదయ చేసిన మేటివి వెంకటేశ్వర. తనువిధి శాశ్వతంబని ముదంబున విద్యయు అర్థసంగ్రహం వనిషము జేయుచుండ తగునంతటి నేమరి ఉండబోక ఆ తనువు అశాశ్వతంబని ఎదంతలపోయుచు దానధర్మముల్ ఘనముగ చేయుమానవుడు గాంచును సద్గతి వెంకటేశ్వర.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: బాసరుచులు కార్యక్రమంలో ఇప్పటిదాకా విన్నాం ప్రముఖ రచయిత్రి కె పద్మలత రాసిన భాషా సౌందర్యం కథానిక నుండి ఓ ఖండిక. అది ప్రముఖ కవి గట్టు గణపతి శర్మ రచించిన శ్రీ వెంకటేశ్వర శతకం నుండి కొన్ని పంక్తులు చదివి వినిపించిండ్రు ఎస్ రాజవర్ధన్.
3: ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

생기리. సినిమా పాటల హరివిల్లు సందడి. ప్రతిరోజు 100.2 FM లో తప్పకుండా మిమ్మల్ని తీరొక్క పాటల సింగిడి సందడి మీకోసం సిద్ధంగా ఉంటుంది. పాత కొత్త ఇప్పటి ఎప్పటియో పాటలు ఇంకా ఈయల్లటి పాటసుగా మీకోసం సిద్ధంగా ఉంటుంది. ఈ సింగిడి పాటల పందిరిలో రంగుల లోకంలోని మధురమైనవి, హోరెత్తించేవి, మనసును కదిలించేవి అన్ని రకాల పాటలు వినొచ్చు. మీ పసందైన పాట సింగిడి పాటలు ఇప్పటి నుంచైతే 10 గంటల దాకా సింగిడి హరివిల్లు మీకోసం సిద్ధంగా ఉన్నది. మరి కార్యక్రమంకు ఫోన్ చేసేందుకు మీరుసుగా సిద్ధంగా ఉన్నారు కదా. మరి ఈ తొలి పాట వినంగానే మీకు ఫోన్ నంబర్లు చెప్తా. కార్యక్రమానికి ఫోన్ చేయడానికి సిద్ధంగా ఉండండి, నేను కూడా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను.

సింగిలీ కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నెంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లల్లో ఏ నంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాటను అడగచ్చు. ఇంకా వాట్సాప్ ద్వారా సందేశాన్ని కూడా పంపించచ్చు. మరి మా వాట్సాప్ నంబరు 0873229581. 10 గంటల దాకా సింగిడి మీకోసం సిద్ధంగా ఉంది.

0: సింగిడి కార్యక్రమానికి ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్లో మాట్లాడదాం. నల్గొండ నుండి రవీందర్ రెడ్డి ఫోన్ చేసిండ్రు. హలో హలో హలో హలో హలో రవీందర్ రెడ్డి ఫోన్ లైన్ కట్ అయిపోయినట్టున్నది. మంచి సిగ్నల్ ఉన్న దగ్గర నుంచి ఫోన్ చేయండి. ఒకసారి ఫోన్ కాల్ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ కలవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఫోన్ చేసేటప్పుడు జాగ్రత్తగా నెట్వర్క్ అన్నీ సరిచూసుకొని ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబరు 2950081.
1: కుడి ఎడమల కుదిరిన కళ ఎదకెదురాయి.

0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சைபால்
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: సత్యభామ, మిస్సమ్మ, ఒక్కడు, ఖుషి, ఈ సినిమా పేర్లు మనకి యాదికి రాగానే తలుక్కున ఒక నటి మన మదిలో మెదిలిపోతుంది కదా. మరి ఇంకా నేను చెప్పాలా, మీకు గుర్తొచ్చే ఉంటుంది ఆ నటి ఎవరో కాదు, భూమిక. తన పుట్టినరోజు ఇవాళ, తనని భూమికగానే మనకు సుపరిచితం. భూమిక చావ్లా తన పూర్తి పేరు. యువకుడు, తన మొదటి సినిమా. తమిళం, తెలుగు, హిందీ సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించింది. 2003లో మిస్సమ్మ అనగానే మనకు యాదికొచ్చేస్తుంది భూమిక. ఈయల్ల తన పుట్టినరోజు. ఈ చిత్రం కోసం ఈమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం కూడా అందుకున్నది. మరి తన పుట్టినరోజు సందర్భంగా ఖుషి చిత్రంలోని ఈ పాట వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: సింగడి కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లలో ఏ నంబర్కైనా మీరు ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాటను అడగచ్చు. సింగడి మీకోసం 10 గంటల దాకా సిద్ధంగా ఉంది.

ప్రముఖ తెలుగు తమిళ చలనచిత్ర కథానాయిక. సన్ టీవీ ప్రేక్షకులకు ఈమె ఎంతో సుపరిచితం. రడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్వర్క్ ద్వారా ప్రసారమవుతున్న తమిళ తెలుగు ధారావాహికలను ఈమె నిర్మిస్తున్నారు. ఈమె ఎవరో కాదు, మన పాత హీరోయిన్ రాధిక. ఇవల్ల తన పుట్టినరోజు, తన భర్త పేరు మీదుగా రాధిక శరత్ కుమార్ అని పూర్తి పేరుగా మలుచుకున్నది. రాధిక అలనాటి ప్రముఖ తమిళ నటుడు ఎంఆర్ రాధాకుమార్ని వివాహం చేసుకున్నది. ఆ తర్వాత తెలుగు సినిమాలలో ఎంతగానో మంచి పేరును తను సంపాదించుకున్నది. మరి తను నటించిన అభిలాష చిత్రంలోని ఈ పాటను మనం ఇప్పుడు వినేద్దాం.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, ఫోన్ లైన్ లో మాట్లాడదాం. హలో. నమస్తే, చెప్పండి. ఎవరు మాట్లాడుతుండ్రు, ఎక్కడ నుండి మాట్లాడుతుండ్రు, మీ పేరు చెప్పండి.
3: నా పేరు అన్మలా మోహన్ మేడం.
0: చెప్పండి, ఏ పాట వింటారు? ఓకే అండి, తప్పకుండా మీకోసం ఆ పాట వినిపించేస్తున్నా, వినేద్దాం. మరి మీ ఊర్లో వర్షాలు ఎట్లున్నాయి, ఉన్నాయా వర్షాలు? అసలు వరంగల్ జిల్లా అనగానే వర్షం సినిమా గుర్తుకొస్తుంది, అందుకనే మరి వర్షం మీ ఊర్లో ఎట్లుందని అడిగిన. ఓకే, సరే, తప్పకుండా. మనకింకా టైం ఉంది, ఇంకొంత ఇంకో నెల టైం ఉంది కాబట్టి ఆ టైం వరకు వేచి చూద్దాం మంచి గట్టి వానల కోసం. ఓకే, మీరు అడిగిన పాట వినిపిస్తున్నా. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. వినేద్దాం మరి పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా విఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్లో. హలో హలో హలో, బృందావన్ కాలనీ నుంచి సృజన ఫోన్ చేసింది. ఫోన్ లైన్ కట్ అయిపోయింది. తను జనని శివ కామిని పాటను అడిగింది. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా తన కోసం ఈ పాట ప్రసారం చేస్తున్నా, వినిద్దాం మరి.

ఈ వరలక్ష్మి వ్రతం నాడు ఎన్నో రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటారు, ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు, ఇంకా మంచి మంచి పాయసం పరమాన్నం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా అమ్మవారికి లక్ష్మీదేవికి పరమాన్నం అంటే చాలా ఇష్టం. అందుకని ఆ పరమాన్నాన్ని చాలామంది ఈరోజు చేసుకునే వాళ్ళందరూ, వరలక్ష్మి వ్రతం ఆచరించే వాళ్ళందరూ ఈ పరమాన్నం తప్పకుండా చేస్తుంటారు. అయితే కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చేస్తారు, కొంతమంది చక్కెర వాడి చేస్తుంటారు, లేదంటే కొంతమంది బెల్లం వాడి చేస్తుంటారు. అయితే ప్రసాదాలలో పరమాన్నం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇక ఇది ఎక్కువ రుచికరంగా చేయాలంటే కొన్ని చిట్కాలు పాటించక తప్పదు. ముఖ్యంగా దీనికోసం బియ్యం ఇంకా పెసరపప్పుతో పాటు బెల్లాన్ని కూడా వాడుతుంటారు. బెల్లాన్ని ముందుగానే కరిగించి చల్లార్చి పెట్టుకోవడం వల్ల పరమాన్నంలో పాలు విరగకుండా ఉంటాయి. అట్లనే అన్నాన్ని పాలతో మాత్రమే ఉడికించడం వల్ల దీనికి అద్భుతమైన రుచి వస్తుంది. మధ్య మధ్యలో మీగడను అన్నంలోకి కలుపుతూ ఉడికిస్తే మరింత రుచిగా ఉంటుంది. ఇక చివరగా యాలాకుల పొడి, పచ్చకర్పూరం, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, కిష్మిష్లు చేర్చుడుతోటి ఇక మనం గుడిలో ఎట్లయితే ప్రసాదం తింటామో సేమ్ అదే స్టైల్లో అదే రుచితో ప్రసాదం మనకు సిద్ధమవుతుంది. చల్లారిన తర్వాత కూడా గట్టి పడినా కూడా ఈ ప్రసాదం ఎంతో తీయగా రుచిగా ఉంటుంది. ఇంకా ఈరోజు ప్రత్యేకమైన రోజున తయారు చేస్తాం కాబట్టి ఆ ప్రసాదానికి ఇక దీటే ఉండదు, అంత రుచిగా ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి

16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇది ఇయాల్టి సింగిడి కార్యక్రమం. ఇంతటితో సమాప్తం.

పొజ్జామట్టు 5 గంటలకు, రాత్రి 8 గంటలకు పొజ్జామట్టు 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం. హుషారు కార్యక్రమం రాత్రి 8 గంటలకు మీకోసం సిద్ధంగా ఉంటది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. గుడిసెపట్లో వివిధ భారతీయ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. జూన్ చేసే ఉంచండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ఇస్మార్ట్ శంకర్ చిత్రం నుంచి కీర్తన శర్మ సాకేత్ పాడిన పాట, కాస్తర్ల శ్యామ్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం. కోరిన శ్రోతలు ఇబ్రహీంపట్నం ఆదివట్ల నుండి కరాడి గోపీకిషన్, ఉమావతి, మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, భూదాన్ పోచంపల్లి నుండి, వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, రామప్రతాప్, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ, వీరి కోసం ఈ పాట.
4: సూర్యోదయం అయ్యా.

0: ఎస్ మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుండి 2020 వరకు వచ్చిన పాటలు వింటున్నాం మనం. అయితే మీకు నచ్చిన పాటను వినాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. 0402324085 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరు జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించాలి. నెక్స్ట్ గురు చిత్రం నుంచి విక్టరీ వెంకటేష్ పాడిన పాట భాస్కర్ భట్ల సాహిత్యానికి, సంతోష్ నారాయణన్ సంగీతం. కూరిన శ్రోతలు నార్కట్పల్లి మండలం నెమోని గ్రామం నుండి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. వెంకటేష్ నందిపేట నుండి. నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుండి నరసింహరావు. జరిపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా నుండి. వరంగల్ కాశీబుగ్గ నుండి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వీరందరి కోసం ఈ పాట.
1: రాకపోతే మహారాజులందరికీ పేరు పేరున నమస్కారం. దిస్ మ్యాటర్ ఇస్ దీని అర్థం ఏంటంటే బాధలు మర్చిపోవడానికి పీతల్లాగా తాగుతున్నారు కానీ లోపల లివర్ దుబ్బుతుందని, ఆరోగ్యం షెడ్డుకి వెళ్తుందని, జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే. జీవితం అంటే సినిమా కాదురా అయ్యా. ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి. ధూమపానం, మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. మీలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి బయలుదేరండి. అబ్బే మాకు తెలుదు మరంటారా? తాగండి ఓగండి, మీ సావు మీరు సావండి రా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఈమెయిల్స్ ద్వారా గాని పంపవచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504 పిన్కోడ్ మరొకసారి 500004. ఈమెయిల్ అడ్రస్ hello@vividbharati.hyd@gmail.com. స్పెల్లింగ్ hello@vividdhbharatihyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా, ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.
2: అది యుగల గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఆకాశవాణి వివిధ భారతి. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మనం ఈరోజు 2015 నుండి 2020 మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు వింటున్నాం. అయితే నెక్స్ట్ పాట మీకోసం వచ్చేస్తుంది బాహుబలి చిత్రం నుంచి. కార్తీక్ దామిని పాడిన ఈ పాటకి

అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. కోరిన శ్రోతలు దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. చిలకలగూడ సికింద్రాబాద్ నుంచి వరుణ్, తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి సమయం 10:30. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మీ రోజుతో. మనం ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుండి 2020 మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాల నుండి పాటలు వింటున్నాం. అందులోంచి ఏదైనా సూపర్ హిట్ సాంగ్ మీరు వినాలి అనుకుంటే 04023240285

రెండు అనే నెంబర్కి పాట వివరాలు, చిత్రం పేరు అలాగే మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది నాన్నకు ప్రేమతో చిత్రం నుండి జూనియర్ ఎన్టీఆర్ పాడిన పాట. దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యానికి తనే సంగీతం అందించారు. కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలం తాళ్ల రాంపూర్ నుండి రాంపల్లి రాజేంద్ర ప్రసాద్, గుండా మోహన్, సురేందర్, జనార్దన్, సాయిరాం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట మహర్షి చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజుగారు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్. ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్, సునీత. మీరు కోసం ఈ పాట

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటని మీరు కూడా వినాలి అనుకుంటే 0402324852 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరు జతపరిచి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మనం ఈరోజు 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల నుండి

పాటలు వింటున్నాం. ఇప్పుడు మీకోసం గుణ 369 మూవీ నుంచి నకాష్ అజీజ్ దీప్తి పాడిన పాట వింటారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి చైతన్ భరద్వాజ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోషిని, ఆర్మూర్ నుండి రాధా కుమారస్వామి, సహర్ష, రియాన్ష్, నిజామాబాద్ జిల్లా నావనంది గ్రామం నుండి శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్, అరుణ్, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:45. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మీ రోజుతో. తరువాత దువ్వాడ జగన్నాథం చిత్రం నుంచి జస్ప్రీత్ జాస్ అండ్ రీటా పాడిన పాట వింటారు. బాలాజీ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కోరిన శ్రోతలు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, ఎం విఠల్ నందిపేట నుండి. వీరి కోసం ఈ పాట

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట డిస్కో రాజ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. సిరివెన్నెల సీతారాం శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ నుండి. వీరి కోసం ఈ పాట.
1: దింతికి పప్ప దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా అలవైకుంఠపురం చిత్రం నుంచి సూరన్న సాకేత్ పాడిన పాట వింటారు. విజయ్ కుమార్ భల్లా సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు నిర్మల్ డిస్టిక్ నర్సాపూర్ నుండి.

0: ప్రవీణ్ కుమార్ శ్రీలత శ్రీలేఖ, జిబ్లిక్పల్లి నుండి చిక్కా చక్రపాణి చందన, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, మహమ్మద్ నయీం, ఉదయ్ భాస్కర్ హబ్సిగూడ నుండి వీరికోసం ఈ పాట.
1: సీతారాల

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన పూణెలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ది లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటన ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావెట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ను ఆయన సందర్శిస్తారు. సాయంత్రం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. మాదక ద్రవ్యరహిత భారత్ను 3 ఏళ్లలో సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో

రాష్ట ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించకపోతే లక్ష్యం నెరవేరదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట ప్రభుత్వ తప్పుడు నిర్ణయం కారణంగా వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఆరోపించారు. జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 2,300 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల జమపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యకుడు ఆర్ కృష్ణయ్య సందేహాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న నిరసనలకు పిలుపునిచ్చారు. నీట్ యూజీ 2026 ఆలిండియా కోటా మొదటి రౌండ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఫలితాలను ఎంసీసీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈ రోజు మధ్యాహ్నం 3:59 ఎంసీసీ పోర్టల్లో నమోదు చేయవచ్చని తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ నిర్మాణం 30 సెప్టెంబర్ పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడి మలేషియాకు చెందిన జునైది ఆరిఫ్ రాయ్ కింగ్ జంటపై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో 11:03 దాటి 45 సెకండ్లు అవుతోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు, గుర్తుకొస్తున్నాయి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఆర్జే పవన్. మరి ఈరోజు శుక్రవారం కదా, మూవీ రివ్యూలో భాగంగా ఒక మెగా మూవీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇవాళ స్పెషాలిటీ ఏంటి, నటి రాధికా గారి బర్త్డే, రేపు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. మరి వీరిద్దరి కలయికలో వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమా గురించే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎదుగుతున్న సమయంలో, సుప్రీం హీరోగా మారుతున్న క్రమంలో, ఆయన కెరీర్ కి పునాదిరాళ్లు వేసిన మరపు రాని ఆలయ శిఖరాల్లాంటి సినిమాలు కొన్నున్నాయి. 1983 చిరంజీవి నట జీవితంలో ఒక మెమొరబుల్ ఇయర్ అనే చెప్పాలి. ఖైదీగా చిరంజీవిని మెగాస్టార్ ని చేసింది ఆ సినిమా. ఆ సంవత్సరమే 1983 మార్చి 11 విడుదలైన మరో సినిమా కూడా చిరంజీవికి మంచి పేరు తీసుకొచ్చింది నటుడిగా. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నవలా నాయకుడిగా చిరంజీవిని మరో మెట్టెక్కించిన సినిమా ఇవాళ గురించి మనం గుర్తు చేసుకోబోతున్నాం. విశేషం ఏంటంటే ఈ సినిమాలో కథానాయకుడు పేరు కూడా చిరంజీవే. మరింతకీ ఏంటా సినిమా, గుర్తొచ్చిందా? గుర్తొస్తే నాకు వాట్సాప్ చేయండి, చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్ గా ఆ సినిమా పేరు గుర్తుపడతారో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:17 స్టూడియో క్లాక్ లో చాలా మంది శ్రోతలు కరెక్ట్ గా గెస్ చేసి పంపించారు. మరి ఆ పాటలు విన్న తర్వాత ఆ సినిమా పేరు గుర్తుపట్టకపోతే ఎలా చెప్పండి? ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే గనక, సినిమాల్లో ఏంటంటే హీరో చూపించే హీరోయిజం, లేకపోతే ఫైట్స్ కానీ, డాన్స్ కానీ, మేనరిజం కానీ, కామెడీ కానీ అతనికి క్రేజ్ తీసుకొచ్చే ఎలిమెంట్స్ కదా. అయితే హీరో అంటే కేవలం మాస్, క్లాస్, ఎమోషన్స్, అలాగే ఉత్తేజపరిచే పాత్రలు కూడా చెయ్యాలి. ఇదే కోవలో చిరంజీవి గారు అప్పటి వరకు తాను టచ్ చేయని ఒక ప్రయోగాత్మక కథను సెలెక్ట్ చేసుకుని సమాజంపై ప్రభావం చూపించారు. ఈ సినిమా కథతో ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించి ఆ కథతో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇలా ఆ సినిమాలో నటనతో చిరంజీవి కొత్త అభిమానులకి దగ్గరయ్యారు. మరి ఆ సినిమా మరేదో కాదు, అభిలాష సినిమా. ఇందులో చిరంజీవి ప్రాణం పెట్టి నటించారని చెప్పాలి. మరి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రాధిక గారు కూడా చిరంజీవితో సమానంగా నటించారు, చిరంజీవితో సమానంగా డాన్సులు చేశారు. అండ్ ఇక చిరంజీవి గారు నట విశ్వరూపానికి నాంది అయిన అభిలాష సినిమా గురించి మాట్లాడుకుందాం ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. అభిలాష సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా మూవీ రివ్యూలో భాగంగా. ఇక అభిలాష విషయానికి వస్తే 1983 మార్చి 11 విడుదలైంది అభిలాష సినిమా. చిరంజీవిని నవలా నాయకుడిగా నిలిపిన చిత్రాల్లో మొదటిది అభిలాష అనే చెప్పాలి. అండ్ ఈ సినిమాకి ముందు చండీ ప్రియ, న్యాయం కావాలి లాంటి నవలా చిత్రాల్లో నటించినా కూడా కథను తన భుజాల మీద వేసుకుని వెళ్లే కథానాయకుడి పాత్రలు కాదవి. ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన అభిలాష నవల ఈ సినిమాకి ఆధారం అన్నమాట. 100 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక అమాయకుడికి కూడా శిక్ష పడకూడదు అనేది న్యాయశాస్త్ర సిద్ధాంతం అన్నమాట. దాన్ని కోడ్ చేస్తూ అమాయకులు చాలా మంది ఉరిశిక్షకి గురయ్యే సెక్షన్ 302ని రద్దు చేయాలి అనే ఒక అంశం చుట్టూ తిరిగే కథే ఈ అభిలాష సినిమా. మరి అభిలాష సినిమా కథ వెనుక ఎలాంటి కసరత్తు జరిగింది, దీనికి డైరెక్టర్ ఎలా ఫిక్స్ అయ్యారు, అసలు అభిలాష సినిమాలో ఉన్న కీ పాయింట్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాల్టి అభిలాష సినిమా మూవీ రివ్యూలో. గుర్తుకొస్తున్నాయిలో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చిరంజీవి గారు, రాధిక గారు యాక్ట్ చేస్తున్న రాజా విక్రమార్క సినిమాలోంచి ఈ పాట విందాం.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

11:31 అవుతోంది స్టూడియో క్లాక్ లో. అభిలాష సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం మూవీ రివ్యూలో భాగంగా. న్యాయవాదిగా న్యాయ వ్యవస్థను ప్రశ్నించే ఓ లాయర్ కథే ఈ అభిలాష సినిమా. మనిషికి జీవించే హక్కుండాలి, ఉరిశిక్షని రద్దు చేయాలి అనే అంశాన్ని కోర్టుకు వివరించే క్రమంలో తానే అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని అదే ఉరిశిక్షకి గురవుతాడు మన హీరో చిరంజీవి. ఈ ప్రాసెస్ లో తాను అనుభవించే మానసిక వ్యధను లాయర్ చిరంజీవి పాత్రలో అద్భుతంగా పర్ఫామ్ చేశారు చిరంజీవి. అండ్ తన పాత్రలోని ఆవేశం గాని, అనుకున్నది సాధించాలి అనే పట్టుదల గాని, కొన్ని చోట్ల అమాయకత్వం, ఆయన నటనలోని భావోద్వేగం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. అప్పటి వరకు మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవేనా ఇంత అద్భుతంగా నటించేది అని జనాలు వండర్ అయిన సందర్భం అనమాట ఈ అభిలాష సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఈ సినిమాకి బీజం పడింది ఎక్కడో తెలుసా? అభిలాష నవల చదివిన చిరంజీవి గారి తల్లి అంజనాదేవి గారు ఈ నవలని సినిమాగా తీస్తే బాగుంటుందిరా అని చెప్పి చిరంజీవి గారితో అన్నారంట. అండ్ ఇందులో నువ్వే యాక్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కూడా సలహా ఇచ్చారంట. మరి తల్లి మాట కాదనని చిరంజీవి గారు వెంటనే ఈ ప్రపోజల్ని ఏ కోదండరామరెడ్డి గారి దగ్గర పెట్టారనమాట. అండ్ అప్పటికే క్రియేటివ్ కమర్షియల్స్ లో డబ్బింగ్ సినిమాలు తీసే కేఎస్ రామారావు గారి చేతికి ఈ ప్రాజెక్ట్ వెళ్ళింది. అండ్ అందుకే చిరంజీవి గారు ఈ సినిమాలో అంతలా జీవించారు అనిపిస్తుంది మరి అమ్మకిచ్చిన మాట కోసం. బాగుంది కదా. ఇంకా మాట్లాడుకుందాం అభిలాష గురించి ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: పదకొండు గంటల 38 నిమిషాలు అవుతోంది స్టూడియో క్లాక్ లో. టైం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మూవీ రివ్యూలో భాగంగా అభిలాష సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ రాధిక గారి బర్త్డే సందర్భంగా, రేపు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన సూపర్ డూపర్ హిట్ సినిమా అభిలాష 1983 విడుదలైంది. ఎనర్జెటిక్ హీరోయిన్ రాధిక గారు అభిలాషలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి దర్శకులు ఎవరో తెలుసా? ఏ కోదండ రామరెడ్డి గారు. ఇళయరాజా గారు అందించిన సంగీతం అద్భుతం అనే చెప్పాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క పాట వింటూ ఉంటే అసలు ఆ రోజులకు వెళ్ళిపోతాం కదా. ఇందాక విన్న పాట యురేకా సకామికలో జానకమ్మ గారు ఏ లోకంలో ఉన్నారో గాని వెళ్లిపోయి ఆవిడ నవ్విన నవ్వు బాలుగారు చాలా సందర్భాల్లో చెప్తారనమాట. ఆ పాటలో అండ్ ఆ ట్యూన్ కి తగ్గట్టు, టెంపోకి తగ్గట్టు నవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. తనకు ఎలాంటి మొహమాటం లేదు. ఏ సింగర్ కూడా జానకి గారంత నాచురల్ గా నవ్వలేరు. మిగతా వాళ్ళు ఎవరు నవ్వినా కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. కేవలం జానకి గారికి మాత్రమే ఆ ప్రక్రియ సాధ్యం అని ఎన్నోసార్లు చెప్పారనమాట. అండ్ ఇందులో సంధ్య పొద్దుల కాడ పాట నిజానికి చాలా సూపర్ డూపర్ హిట్ కదా, ఇప్పటికీ మనం రెగ్యులర్ గా వినే చాట్ బస్టర్ అనమాట. అండ్ ఆ పాటకు అయితే అసలు కొరియోగ్రాఫరే లేరంట. చిరంజీవి గారు, రాధిక గారు కలిసి ఆ పాట యాక్ట్ చేయడానికి ప్లాన్ చేసి షెడ్యూల్ ఫిక్స్ చేసిన తర్వాత ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల కొరియోగ్రాఫర్ అందుబాటులో లేకుండా పోయారంట. మరి కొరియోగ్రాఫర్ లేరు కాబట్టి షూటింగ్ క్యాన్సిల్ చేస్తే అనవసరంగా షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అప్పటికప్పుడు రాధిక గారు, చిరంజీవి గారు డాన్స్ మూమెంట్స్ అనుకుని యాక్ట్ చేసేసారంట ఆ పాటకి. అండ్ ఇంకా జి సత్యమూర్తి గారు రాసిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు అందించారు. అవి కూడా ఎంతో గొప్పగా ఉంటాయి సంభాషణలు ఈ సినిమాలో. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎస్ రామారావు గారు నిర్మించిన మొదటి స్ట్రైట్ సినిమా అభిలాష. ఆత్రేయ గారు, వేటూరి గారు అభిలాష సినిమాలో పాటలు రాశారు. అండ్ చిరంజీవి గారి కెరీర్ లో మరొక 100 రోజుల సినిమాగా నిలిచింది అభిలాష. చిరంజీవి కోదండరామరెడ్డి కాంబినేషన్ సక్సెస్ఫుల్ అని నిరూపించిన మరొక సూపర్ డూపర్ హిట్ సినిమా అభిలాష. మాట్లాడుకుందాం ఇంకా అభిలాష గురించి. మరిన్ని విశేషాలు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. ఈ పాట తర్వాత వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: close the night. Go retro with Akashvani Telugu.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: గుర్తుకొస్తున్నాయి Retro with Akashvani Telugu.
3: Studio clock lo time 11:46 అవుతోంది. మూవీ రివ్యూలో భాగంగా చిరంజీవి నట విశ్వరూపం అభిలాష సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో మిగతా పాత్రల్లో కూడా చాలా గొప్ప గొప్ప నటులు నటించారు. ఇందులో లాయర్ సరోత్తమరావు పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర అన్నమాట. హీరో హీరోయిన్ తర్వాత అంత ముఖ్యమైన పాత్ర ఇది. అండ్ ఈ పాత్రను పోషించింది నట విరాట్ రావు గోపాలరావు గారు. చిరంజీవి కూడా లాయర్ సరోత్తమరావు అంతటి వాడు కావాలని కలలు కంటూ ఉంటాడనమాట. ఆయన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎలాగైనా అంత గొప్ప లాయర్ అవ్వాలనుకుంటాడు. అండ్ చిరంజీవి మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇందులో ఈ 302 సెక్షన్ ఏదైతే ఉరిశిక్ష ఉందో దానికే చిరంజీవి తండ్రి బలైపోతారనమాట. చెయ్యని తప్పుకి ఉరిశిక్ష పడ్డంతో చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోతాడు చిరంజీవి. ఎలాగైనా సరే తన లాయర్గా మారి ఈ ఉరిశిక్ష సెక్షన్ రద్దు చేయాలని అప్పుడే నిర్ణయం తీసుకుంటాడనమాట. తర్వాత సరోత్తమరావు ఇచ్చిన ఒక పార్టీలో అర్చన అనే ఒక పాత్ర, అది రాధిక గారు పోషించారు. అది సరోత్తమరావు గారి మేనకోడలన్నమాట. ఒక పార్టీలో అర్చనను కలుస్తాడు చిరంజీవి. ఉరిశిక్షను రద్దు చేయడానికి తన దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ఒక ఫేక్ మర్డర్ నాటకం ఆడతారనమాట. అమాయకులు ఎలా బలవుతున్నారో నిరూపించి చట్టాన్ని మార్చొచ్చు అని సరోత్తమరావుని ఒప్పిస్తాడు చిరంజీవి. కానీ ఆ ఫేక్ మర్డర్ ప్లాన్లో చిరంజీవి ఎలా ఇరుక్కుంటాడు? చివరికి ఈ ఉచ్చులో తాను చిక్కుకోవడానికి కారణమే సరోత్తమరావు అని తెలుసుకున్న చిరంజీవి స్పందన ఎలా ఉంటుంది? తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అందులో నుండి చిరంజీవి మొత్తానికి ఎలా బయటపడ్డాడు అన్నది ఈ అభిలాష సినిమాలో చాలా మెయిన్ ప్లాట్ అనమాట. చాలా గొప్పగా ఉంటుంది ఆ డ్రామా అంతా కూడా. మొత్తానికి ప్రేక్షకులు చాలా నెయిల్ బైటింగ్ అంటారు కదా, ఆ టైప్లో చూస్తారనమాట ఈ సినిమాని. మొత్తానికి సినిమా అంతా కూడా సస్పెన్స్లు అలాగే ట్విస్ట్లతో కూడి చివరికి ఈ 302 సెక్షన్ని ఎవరైతే రద్దు చేస్తారో ఆ రాష్ట్రపతికి ఈ సినిమా అంకితం అని చెప్పి ఈ సినిమాని ముగిస్తారనమాట అభిలాష సినిమాని. ఇంకా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు రాధిక గారు చిరంజీవి గారు కలిసి నటించిన దొంగమొగుడు సినిమాలోంచి ఓ పాట మీకోసం వచ్చేస్తోంది, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని పంపవచ్చు. లేఖలు పంపవలసిన మా అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మీరు పంపించవలసిన ఈమెయిల్ అడ్రస్ hellovividhbharatihyd@gmail.com. అన్ని క్యాపిటల్ లెటర్సే. గమనించండి, మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని ఆకాశవాణిని పలకరించండి. జనరంజని కార్యక్రమంలో గమనిక విన్నారు.
1: గుర్తుకొస్తున్నాయి Retro with Akashvani Telugu.
0: అభిలాష సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా గుర్తుకొస్తున్నాయిలో మూవీ రివ్యూలో భాగంగా. మరి మొత్తానికి అభిలాష ఒక సోషల్ కాజ్ తో రూపొందించిన సినిమా. సున్నితమైన అంశాన్ని చాలా లోతుగా విశ్లేషించిన పూర్తి స్థాయి కమర్షియల్ హంగులతో రూపొందించిన అద్భుతమైన సినిమా. అండ్ ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే గొల్లపూడి మారుతీరావు గారు, రాళ్లపల్లి గారు, శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు, మల్లికార్జునరావు గారు, పీజే శర్మ గారు లాంటి నటీనటులు వాళ్ల వాళ్ల పాత్రలకి అద్భుతమైన న్యాయం చేశారు. అండ్ చివరిగా అభిలాష చిరంజీవి గారిని కేవలం యాక్షన్ డాన్స్ లకే పరిమితం కాదు, హీఈస్ ఎ కంప్లీట్ యాక్టర్ అని నిరూపించిన అద్భుతమైన సినిమా అభిలాష. ఇక చివరిగా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రాధిక గారికి, అలాగే రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మన వివిధ భారతి శ్రోతలందరి తరపున. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి, వింటూ ఉండండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం ఆన్ 102.8 మెగాహెర్ట్స్ పై. అండ్ ఇవాళ మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి వెల్కమ్ చెప్పుకుంటున్నాం. మరి ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో దేని గురించి మాట్లాడుకుందాం? లైఫ్, జీవితం, ఎన్నో ఎత్తుపల్లాల సమూహం. పగలు చీకటి ఎంత కామనో, కష్టం సుఖం అని కూడా అంతే కామన్ మన జీవితంలో. మరి ఎత్తుపల్లాలు ఉంటేనే కదా మనకి లైఫ్ వాల్యూ తెలుస్తుంది. కాబట్టి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంటే మన డే టు డే లైఫ్లో మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మంచి మంచి విషయాలు మాట్లాడుకునే ముందు ఈ వండర్ఫుల్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: సూరత్ సంతోష్ పాడిన పాట దేవిశ్రీ ప్రసాద్, సంగీతం చంద్రబోస్, సాహిత్యం నాన్నకు ప్రేమతో సినిమాలోంచి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: చైతన్య స్ఫూర్తిలో ఇవాళ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి మనం ప్రతిరోజు మన నిత్య జీవితంలో మనం పాటించాల్సిన టిప్స్ ఏంటి, అలాగే టెక్నిక్స్ ఏంటి మాట్లాడుకుందామని చెప్పాను కదా. మరి ఇవాళ చూసుకుంటే మనం ఈ రోజుల్లో మనం ఎంతో వేగవంతమైన ప్రపంచంలో జీవిస్తున్నాం కదా. ప్రతి దాంట్లో స్పీడ్, ప్రతి విషయంలో స్పీడ్, ప్రతి పని మనకి ఫాస్ట్గా అయిపోవాలి, అనుకున్నదే తడవు జరిగిపోవాలి. ఇలాంటి యాటిట్యూడ్తోనే మనం ప్రజెంట్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం. అండ్ ప్రతి విషయాన్ని త్వరగా చెప్పేయాలి, వెంటనే అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చేయాలి అనుకుంటాం. కానీ ఈ తొందరపాటులో ఆలోచించకుండా మాట్లాడడం అనే పొరపాటు మనం చేస్తూ ఉంటాం కదా. నోటికి ఏదో వస్తుంది అనేస్తాం చటుక్కున. కానీ మనకు అది చాలా సింపుల్. అంటే మనకు ఒక సెయింగ్ కూడా ఉంది కదా, అంటే మనం ఏదైనా మాట అనక ముందు ఆ మాట మనకి బానిస, కానీ అనేసిన తర్వాత ఆ మాటకి మనం బానిసలై ఉండాలి. ఒక్కోసారి ఏం చేస్తాం అంటే మనం సరదాగా అన్న మాటే ఎదుటి వాళ్ళని ఎంతగానో బాధ పెడుతుంది కదా. అదే కొంచెం ఆలోచించి నవ్వుతూ మాట్లాడి చూడండి, ఎంతోమంది మనసుల్ని మనం గెలుచుకోవచ్చు. ముఖ్యంగా కోపంలో ఉన్నప్పుడు లేదా కంగారుగా ఉన్నప్పుడు సాధారణంగా మన మాటల్ని అన్నీ కూడా అదుపు తప్పుతూ ఉంటాయి. ఏదోటి అనేస్తాం కోపంలో మనలో ఉన్న, సపోజ్ అవతల వాళ్ళకి తెలియదు మనం కోపంలో ఉన్నామని, బట్ వాళ్ళు వచ్చి ఏదో సరదాగా అంటారు. మనం ఒక మాట టక్కున అనేస్తాం, కానీ అది అవతల వాళ్ళకి ఎంతో గాయం చేయొచ్చు, అది మనం ఆలోచించాం. కాబట్టి మాట్లాడే ముందు నేను మాట్లాడేది నిజమేనా, అసలు ఇప్పుడు ఇది మాట్లాడడం అవసరమా, దీనివల్ల ఎవరైనా బాధపడతారా అని ఒక్క సెకండ్ మనకి మనం ఆలోచించుకుని మాట్లాడడం చాలా మంచిదన్నమాట. అండ్ మనం మాట్లాడే మాటే మన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది కదా. అండ్ మన వ్యక్తిత్వమే మన భూషణం కాబట్టి ఒక్కసారి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఏమంటారు, ఇంకా తెలుసుకుందాం ఇలాంటి మంచి మంచి విషయాలు హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరి కోసం శ్రేయ ఘోషల్ పాడిన అల్లసాని వారి అనే పాట వచ్చేస్తుంది. తొలి ప్రేమ సినిమా నుంచి తమన్ కంపోజ్ చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత.
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
2: అభిమానులకు అన్నయ్య.
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ స్టార్ స్టార్ మెగాస్టార్.
1: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళన.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శ్రోతలకు ముఖ్య గమనిక, జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గానీ ఇమెయిల్ ద్వారా గానీ పంపొచ్చు. మీరు లేఖలు లేదా ఇమెయిల్స్ పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz, ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఒకవేళ మీరు ఇమెయిల్ పంపాలి అనుకుంటే HELLOVIVIDHBHARATIHYD@gmail.com. హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. అన్ని క్యాపిటల్ లెటర్సే. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి. గమనిక విన్నారు.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్ స్టూడియో క్లాక్ లో టైం 12:22 ఎగ్జాక్ట్ గా. మరి లైఫ్ టెక్నిక్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా, మనం ఆలోచించి మాట్లాడడం అనేది ఎంత ముఖ్యమో. మనం ఒక చిన్న మాట అనేస్తాం కానీ అవతల వాళ్ళకి అది ఒక బాణంలా గుచ్చుకోవచ్చు, ఒక ఏమంటారు ఒక రకమైనటువంటి గాయం చేయొచ్చు, అది కొన్ని సంవత్సరాల పాటు మానకపోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే అవతల వాళ్ళ యొక్క రిలేషన్ దెబ్బతీస్తాయి మనవి. కాబట్టి అడిగిన వెంటనే కాకుండా ఒక్క కొన్ని క్షణాల పాటు ఒక్కసారి సైలెంట్ అయి ఆలోచించి సమాధానం చెప్పడం నేర్చుకోండి, ఎంత బాగుంటుందో చూడండి. అండ్ కోపంగా ఉన్నప్పుడు కాకుండా మైండ్ కూల్ అయ్యాక మాట్లాడితే చాలా మంచిది. ఒకవేళ మీరు కోపంగా ఉన్నారు, మిమ్మల్ని ఎవరైనా సలహా అడిగారు, లేకపోతే ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అడిగారు, లేకపోతే ఏదైనా విషయం గురించి అడిగారు, ఇప్పుడు కాదు నాకు కొంచెం టైం కావాలని టైం తీసుకుని మాట్లాడండి, ఎంత బాగుంటుందో. అలాగే ఫోన్లో కంటే కూడా నేరుగా మాట్లాడడం ద్వారానే అపార్థాలు తగ్గి రిలేషన్షిప్స్ దృఢంగా మారుతాయంట. అండ్ ఇంకో విషయం, లైఫ్లో మనం అనుకున్నవి అన్నీ అనుకున్నట్లు జరుగుతాయా చెప్పండి? జరగవు కదా. ఒక్కోసారి మనం ఒక రూట్లో వెళ్దాం అనుకుంటే డెస్టినీ, విధి మనల్ని ఇంకో రూట్లో తీసుకెళ్తుంది. అలాంటప్పుడు అయ్యో నాకే ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటాం. బా ఏంటో నాకే ఇలా జరుగుతూ ఉంటుంది లైఫ్లో, అందరూ బాగానే ఉన్నారు అనేది చాలా న్యాచురల్గా ఉండే మైండ్ సెట్ అనమాట ప్రతి ఒక్కరికి. కానీ అదే డెస్టినీని యాక్సెప్ట్ చేస్తూ కష్టాలని అధిగమిస్తూ ఎలా ముందుకు సాగాలో మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో. ఇంకా మరిన్ని విషయాలు ఆఫ్టర్ దిస్ వండర్ఫుల్ ట్రాక్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: మగధీర సినిమా నుంచి విన్న పాట అది. గీతామాధురి దీపు పాడిన పాట. రచన సంగీతం ఎంఎం కీరవాణి.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత,
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
2: అభిమానులకు అన్నయ్య,
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ స్టార్ స్టార్ మెగాస్టార్.
1: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
0: చైతన్య స్ఫూర్తిలో మనం జీవితంలో అనుసరించాల్సిన చిన్న చిన్న టిప్స్, అలాగే టెక్నిక్స్ మన లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా మారుస్తాయి, అలాగే ఎదుటి వాళ్లతో మన రిలేషన్ ఎంత పాజిటివ్గా ఉంచుతాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం కదా. ఇలాంటి లైఫ్ టెక్నిక్స్ మరిన్ని మాట్లాడుకుందాం 12:40 నుంచి న్యూస్ తర్వాత, ఎందుకంటే 12:30కి మనకి న్యూస్ ఉంటుంది కాబట్టి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం,
4: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
5: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి.
3: ప్రపంచంలో
0: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 12:30, తెలుగులో వార్తలు వింటారు.
6: ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమాపేశం పూణేలో జరుగుతోంది. బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులను, ఉన్నతాధికారులను ఒకచోట చేర్చి సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీస్, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణలు, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సమాపేశంలో చర్చిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ, సహకారం, రూపాంతరం అనేవి ఈ సమావేశం ప్రధాన ఇతివృత్తం. సాంకేతికతలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ కనెక్టివిటీపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ వేదిక బ్రిక్స్ సభ్య దేశాలకు అవకాశం కల్పిస్తుంది. భారత అధ్యక్షతన బ్రిక్స్ 2026 పర్యాటక మంత్రుల సమావేశం ఈరోజు జైపూర్లో ప్రారంభమవుతుంది. ఈ 2 రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల పర్యాటక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. సుస్థిర పర్యాటకం, నైపుణ్యాభివృద్ది, సులభమైన ప్రయాణం, అలాగే పర్యాటక రంగంలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం బాగ్డోగ్రా చేరుకున్నారు. బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి సువేందు అధికారి, డార్జిలింగ్ ఎంపీ రాజీవ్ బిస్తా, పర్యాటక మంత్రి శంకర్ ఘోష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అమిత్ షా ఈరోజు సిలిగురిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. చికెన్స్ నెట్ గా ప్రసిద్ది చెందిన సిలిగురి కారిడార్ పై జరిగే రెండు సమాపేశాలకు కూడా ఆయన హాజరవుతారు. మధ్యాహ్నం కవాఖలీ మైదానంలో భారతీయ న్యాయ సంహితపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రదర్శన కొత్త క్రిమినల్ చట్టం గురించి అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తుంది. ఈరోజు సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా అమిత్ షా సమావేశమవుతారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో మూడవ ఉన్నత స్థాయి సమాపేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే నూతన మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని కాపాడుతూనే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించారు. ఈ పథకం కింద బడ్జెట్ కేటాయింపులు 7 ఏళ్లలో క్రమంగా పెరిగినట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2024-25లో ఈ పథకం కింద వాస్తవ వ్యయం దాదాపు 5,400 కోట్ల రూపాయలుండగా 2026-27 నాటికి దానిని 7,000 కోట్ల రూపాయలకు పైగా పెంచారు. రైతులకు ఆదాయ భద్రత కల్పించడం, ధరల హామీ విధానాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక దృష్టికి ఇది నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వందే మాతరం పూర్తి గీతానికి బదులుగా కేవలం 2 చరణాలను మాత్రమే ఆలపించాలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన, ఈ నిర్ణయం పార్లమెంటు చేసిన చట్టాన్ని బహిరంగంగా ధిక్కరించడమేనని, ఇది దేశ వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. 1937లో లాలూచీ రాజకీయాల కోసం కాంగ్రెస్ వందే మాతరం గీతాన్ని 2 భాగాలుగా విభజించిందని ఆరోపించారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది పూర్తి గీతానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లాలూచీ మార్గాన్నే అనుసరిస్తోందని అమిత్ షా ఆరోపించారు.
7: मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के 2 टुकड़े होने देने की, और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं. अब देश की जनता एकजुट हो और कांग्रेस पार्टी के इस फैसले के खिलाफ आवाज बुलंद करे कि अब इस देश में तुष्टिकरण की राजनीति नहीं चलेगी. आजादी के 80 साल के बाद 1937 में जो फैसला कांग्रेस

భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్ కు ఉన్న అవకాశాలను ప్రధానమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్ లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్ వీన్లో ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ 2వ పూల్ తొలి దశ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. పూల్ ఈ నుండి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. అంతకుముందు ఇంగ్లాండ్తో జరిగిన చివరి పూల్ డి మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్ 2వ రౌండ్లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత రావల్పిండిలోని అడియాలా జైలుకి తిరిగి తీసుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మానసిక ఆందోళనతో బాధపడుతున్నారని వైద్యులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో 2 రోజుల్లో ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని ఈ నెల 18న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అర్ధరాత్రి తర్వాత షిఫా అంతర్జాతీయ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణెలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత.
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
2: అభిమానులకు అన్నయ్య.
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
1: స్టార్ స్టార్ మెగాస్టార్ 2022 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: థమన్ సంగీతం అందించిన ఈ పాట గ్రీకు వీరుడు సినిమాలోది. సాహితీగా రచన బాలుగారు పాడిన పాట.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజని కార్యక్రమం ఇకపై సరికొత్తగా. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీదట ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని పంపొచ్చు. లేఖలు పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఒకవేళ మీరు మీకు నచ్చిన పాటని ఇమెయిల్ చేయాలి అనుకుంటే hellovividhbharatihyd@gmail.com. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్సే, గమనించండి. అండ్ మీకు నచ్చిన పాటల కోసం ఇక్కడ నుంచి లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ ఆకాశవాణిని పలకరించండి. మీకెంతో ఇష్టమైన జనరంజని కార్యక్రమంలో శ్రోతలు గమనిక విన్నారు.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే గ్రేస్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత.
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
1: అభిమానులకు అన్నయ్య.
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్ ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.
2: పన్నెండు గంటలు దాటి 49 నిమిషాలు అవుతోంది. స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తిలో మనం జీవితంలో మనం అనుసరించాల్సిన చిన్న చిన్న టిప్స్ మన జీవితాన్ని ఎంత అందంగా ఆనందంగా మారుస్తాయో మాట్లాడుకుంటున్నాం. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, నేను చాలా స్ట్రాంగ్ అండి, నేను చాలా స్ట్రాంగ్ మనిషిని, నేను అంత ఈజీగా ఎవరికి లొంగను, నేను చాలా స్టిఫ్ గా ఉంటాను అంటారు. కానీ చాలా మంది అలా నటిస్తారంట. వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, కానీ అవి బయటకి కనబడనీయకుండా స్ట్రాంగ్ అనే ఒక ముసుగుతో కప్పేస్తారన్నమాట. కాబట్టి అలా నటించాల్సిన అవసరం లేదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే మనకు దగ్గరైన వారితో ఆ బాధని కానీ సంతోషాన్ని కానీ పంచుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే కాస్తలో కాస్తైనా ఉపశమనం దొరుకుతుంది, లేకపోతే గుండె బరువెక్కిపోతుంది. మరి గుండె మీద అంత వెయిట్ ఉండడం మంచిది కాదు కదా. కాబట్టి జరిగిన దాని గురించి కాకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. జీవితం నేర్పే ఎన్నో అనుభవ పాఠాల్లో ఇది కూడా ఒక పాఠమని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అండ్ మనల్ని మోటివేట్ చేసే మంచి ఫ్రెండ్స్ లేదా మన ఫ్యామిలీ మెంబర్స్తో మంచి క్వాలిటీ టైం గడపడం వల్ల లైఫ్ పట్ల మన దృష్టికోణం, మన పర్సెప్షన్ మారుతుందన్నమాట. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. అలాగే జీవితంలో మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిజాన్ని మాట్లాడడం. ఏదేమైనా సరే నిజాన్నే చెప్పడం, అది మన మనస్సాక్షికి మనం ఇచ్చే అతిపెద్ద గౌరవం అన్నమాట. అబద్ధం అనేది ఒక క్షణం ఉపశమనం ఇచ్చే షార్ట్ కట్లా అనిపిస్తుంది, కానీ నిజం వైపు నిలబడే వ్యక్తికి మనస్సులో అసలు భయం అనేదే ఉండదంట, ఆత్మవిశ్వాసం మాత్రమే ఉంటుందంట. పరిస్థితులు ఎలాంటి సవాళ్లు విసిరినా సరే మనం ఖచ్చితంగా నిజాయితీ వైపే నిలబడాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అబద్ధం అనేది ఒక చిన్న స్వీట్ లాంటిది, ఎక్కువగా స్వీట్లు తిన్నా మొహం మొత్తేస్తుంది, కానీ చేదుగా ఉన్నా కూడా కాకరగాయ మన ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ట్రూత్ ఈజ్ బిట్టర్ అంటారు కదా, కానీ ట్రూత్ వైపు ఉండడమే చాలా మంచిదన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా ఈ పాట తర్వాత. నేహాబాసిన్ పాడిన కరెంట్ సినిమాలో నుంచి వచ్చేస్తుంది సాంగ్, దేవి శ్రీప్రసాద్ కంపోజిషన్. స్టే ట్యూన్డ్, యు ఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్.

0: తరగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై.
1: మీట్ ద స్టార్.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: పన్నెండు గంటలు దాటి 58 నిమిషాలు చైతన్య స్ఫూర్తిలో లైఫ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఐఆమ్ స్ట్రాంగ్ అనుకోవడం మంచిదే, కానీ స్ట్రాంగ్ గా ఉన్నా లేకపోయినా దాన్ని నటించడం మంచిది కాదంటున్నారు మన మానసిక నిపుణులు అన్నమాట. అయితే నిజం చెబితే వచ్చే పరిణామాలకు భయపడి అబద్ధం చెప్తే ఆ భయం ఆందోళన మనల్ని లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటాయి. ఆ గిల్టీ అన్నది మన మనసులో అలా ఉండిపోతుంది అన్నమాట. ఒకవేళ మనం అబద్ధం చెప్పి తద్వారా మనకి ఆ పని సక్సెస్ అయినా వేరే వాళ్ళ అవకాశాన్ని మనం దొంగిలించినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి తప్పులు చేస్తే ఆ గిల్టీ అన్నది మనల్ని లైఫ్ లాంగ్ వెంటాడుతుంది. అది సాధించిన ఉపయోగం ఉండదన్నమాట. సరే, ఫలితం ఏదైనా సరే నేను నిజాయితీగానే ఉంటాను అనే కాన్ఫిడెన్స్ ని మనం పెంపొందించుకోవాలి. థింక్ హెల్ప్ ఇన్స్పైరింగ్ నెసెసరీ కైండ్ అనే లైఫ్ ఫార్ములేని ఉపయోగించి మాట్లాడడం మన రిలేషన్షిప్స్ ని పదిలంగా ఉంచుతుంది. సాక్షాత్తు భగవంతుడి అవతారం అయినప్పటికీ శ్రీరాముడు విధిని అనుసరించి కష్టాలను ఎదుర్కొని మనకి ఆదర్శప్రాయుడయ్యాడు కదా. అలాగే అబద్ధం అనేది ఆ క్షణానికి ఆనందం ఇచ్చిన నిజం మాత్రమే ఎప్పటికీ మనల్ని మంచి వ్యక్తిగా నిలబెడుతుంది అనే సత్యాన్ని గ్రహించి తీరాలి. సో ఫైనల్ గా చెప్పొచ్చు అదేంటంటే, ఆలోచించి మాట్లాడడం డెస్టినీ ఇచ్చే వాళ్లని చిరునవ్వుతో స్వీకరిస్తూ ఎప్పుడూ నిజాయితీగానే జీవించాలి. అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. సో లివ్ విత్ ఇంటిగ్రిటీ, లివ్ హ్యాపీలీ, బికాస్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కదా. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మికా సింగ్ పాడిన పాటిది, రచన రామజోగే శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, మిర్చి సినిమాలోంచి.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత,
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
2: అభిమానులకు అన్నయ్య,
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
1: స్టార్ స్టార్ మెగాస్టార్, ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: అఖండ తాండవం సినిమాలో నుంచి విన్న పాట అది. రచన కాసర్ల శ్యామ్, థమన్ ఎస్ఎస్ సంగీతం, శ్రేయ ఘోషల్, బ్రిజేష్ శాండిల్ పాడిన పాట.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:10 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనలో భాగంగా లండన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమాల్లో ఈవేళ పాల్గొంటారు. ఒత్తిడి అధిగమించేందుకు వ్యాయామం యోగా అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు వరలక్ష్మి వ్రతం వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణకు పెట్టుబడులు నిధులు రాబట్టడమే లక్ష్యంగా చేపట్టిన విదేశీ పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవేళ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమానికి, రేపు కేంబ్రిడ్జ్ బృందం లండన్ బిజినెస్ స్కూల్ సమాపేశాలకు హాజరవుతారు. అయితే యూకే పర్యటన ముగిసిన అనంతరం చేపట్టవలసిన సీఎం అమెరికా పర్యటన సాంకేతిక కారణాల వల్ల రద్దయింది. తెలంగాణ ప్రగతి ప్రయాణం నిరంతరం కొనసాగుతుందని సీఎం పేర్కొన్నారు. యూకే పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్లకుంటలోని మదర్ డైరీ పార్క్ను నిన్న సందర్శించి ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఆధునిక జీవనశైలి, ఆహారం కల్తీ, సోషల్ మీడియా వల్ల పెరుగుతున్న శారీరక మానసిక ఒత్తిడి నుంచి విముక్తికి యోగా వ్యాయామం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అందరూ ఉచితంగా ఆరోగ్యకరమైన జీవనం గడపడానికే ఈ ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం కేటాయించి యోగా వ్యాయామం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండాలో నిర్వహించిన పల్లె పల్లెకు పొన్నవన్న కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన చెప్పారు. మూతపడిన పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వర్షపు నీటిని సంరక్షించుకోవాలని, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలని సూచిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బీజేపీ ఎంపీ కాంగ్రెస్లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు ఒక పత్రికలో కథనం వెలువడగా దీనిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి స్పందించారు. తెలివైన వారెవరూ ప్రస్తుతం కాంగ్రెస్లోకి వెళ్లారని స్పష్టం చేశారు. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ వల్ల పార్టీ నష్టం కలుగుతోందని, రేవంత్ రెడ్డి మాటలను కేసీ వేణుగోపాల్ గుడ్డిగా నమ్ముతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై తాను విడుదల చేసిన వీడియోను విశ్లేషించాలని ఎంపీ అరవింద్ కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనపై ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆదే శ్రీనివాస్ మండిపడ్డారు. గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అధికారిక అనుమతులతోనే ముఖ్యమంత్రి బ్రిటన్ వెళ్లారని స్పష్టం చేశారు. విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాలు సందర్శిస్తుంటే బీజేపీ నేతలు రాజకీయం చేయడం తగదన్నారు. భారత వ్యతిరేక శక్తులను కలవడానికే సీఎం వెళ్లారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్లో ఎల్నీనో ప్రభావం, వివిధ ప్రభుత్వ రంగాలు చేపట్టవలసిన ముందస్తు చర్యలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ దానకిషోర్, సెక్రటరీ ఇలంవర్తి తదితర వ్యవసాయ, పంచాయతీరాజ్, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట కలెక్టరేట్లో ఎమ్మెల్యే మందుల సమ్యుల్తో కలిసి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో అర్హులకు కార్డులందక ఇబ్బంది పడ్డారని ఆయన పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి తెచ్చిన సన్నబియ్యం పథకంతో 3,42,00,000 మంది లబ్ది పొందుతున్నారని, రాష్టంలో 1,06,00,000 కుటుంబాలకు స్మార్ట్ కార్డులతో ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. మంగళకరమైన శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రతి ఇంటా సుఖశాంతులు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతం వేడుకలను ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్తో పాటు పలు జిల్లాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. మహిళలు వేకువజామునే ఇళ్లను అలంకరించి పూజలు నిర్వహించగా, ఆలయాల్లో శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు చేపట్టారు. సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఒకరికొకరు వాయినాలిచ్చి పుచ్చుకున్నారు. పండుగ వాతావరణంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మి వ్రతం వేడుకలు మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్లో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రత మహోత్సవం సందర్భంగా జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చేయూత పథకం కింద కొత్త పింఛన్లు కోసం అందిన దరఖాస్తుల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాష్టంలో రెండో స్థానం నిలిచింది. జిల్లాలో ఇప్పటి వరకు 9426 దరఖాస్తులు నమోదయ్యాయి. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. గీసుకొండలో జరిగిన పుట్టినరోజు వేడుకలో సుస్మిత మాట్లాడిన మాటలు, ఆమె వ్యక్తిగత అభిప్రాయాల్ని, వాటికి తనను రాజకీయంగా బాధ్యురాలని చేయడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వంపై తనకు గౌరవం ఉందని పేర్కొంటూ నిజాలను గ్రహించి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. భూముల సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిన్న రాత్రి జిల్లాలో జరుగుతున్న భూముల సర్వేపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన భూముల సర్వే, చేయాల్సిన సర్వే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ మ్యాపులు లేని గ్రామాల ఇబ్బందులు తొలగించేందుకు చేపట్టిన సర్వేను గడువులోగా పూర్తి చేయాలని, సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని చెప్పారు. తెలంగాణ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ బృందం మనీలాలోని ఫిలిప్పీన్స్ విదేశాంగ కార్యాలయాన్ని సందర్శించి ప్రవాసుల సంక్షేమ విధానాలపై చర్చించింది. అక్కడ అమలు చేస్తున్న ఉత్తమ విధానాన్ని పరిశీలించి గల్ఫ్లోని 15 లక్షల మంది తెలంగాణ కార్మికులకు అండగా నిలిచేలాగా త్వరలో ప్రత్యేక విధానం రూపొందిస్తామని కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట స్థాయి పాఠశాల క్రీడల నిర్వహణపై తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. క్రీడా వివరాల డిజిటలైజేషన్, నకిలీ సర్టిఫికెట్ల అడ్డుకట్టకు ఈ పోర్టల్ దోహదపడుతుందని తెలియజేశారు. అధునాతన ఉక్కు ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు జిందల్ స్టీల్ ఐఐటీ హైదరాబాద్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీహెచ్ క్యాంపస్లో దేశంలోనే తొలిసారిగా జిందల్ స్టీల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతులు, రక్షణ, విద్యుత్ రంగాల్లో తక్కువ ముడి పదార్థాలతో మెరుగైన ఉక్కు పరిష్కారాలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు చేపడుతుందని సంస్థల ప్రతినిధులు తెలియజేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి-మే 2026 పరీక్షలకు సంబంధించిన పాస్ సర్టిఫికెట్లను జిల్లాలకు పంపించింది. నకిలీలను నిరోధించేందుకు 25 రకాల భద్రతా ఫీచర్లు, చిరగని కాగితంతో వీటిని రూపొందించారు. విద్యార్థులు తమ కళాశాలల ప్రిన్సిపల్స్ ను కలిసి ఈ ధృవపత్రాలు పొందవచ్చునని బోర్డు తెలియజేసింది. వెనుకబడిన తరగతుల బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా తీర్చిదిద్దేందుకు 100% సబ్సిడీపై ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అభివృద్ది అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలియజేశారు. 12,000 రూపాయల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్ ఉచితంగా అందిస్తారని, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 15 తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆఫీసులు, ఆసుపత్రులు, ఇతర పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులను అరికట్టడానికి లైంగిక వేధింపుల నివారణ చట్టం పాష్ యాక్ట్ చట్టం ఒక బలమైన కవచంలా పనిచేస్తుందని మహిళా సాధికారత కేంద్రం సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ చైతన్య చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో మహిళల భద్రతపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ ములుగు జిల్లాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వచ్చిన భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ ఈ రోజు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. జిల్లాలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం కార్యదర్శి చర్చించారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించేందుకు మౌలిక వసతులను బలోపేతం చేయాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి చెప్పారు. కరీంనగర్ సర్కిల్లో ఆయన పర్యటించారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనలో భాగంగా లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమాల్లో ఈవేళ పాల్గొంటారు. ఒత్తిడి అధిగమించేందుకు వ్యాయామం, యోగ అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు వరలక్ష్మి వ్రతం వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఎస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్. వచ్చేసాం షో టైమ్ కి. వచ్చేసాం 121 క్రాస్ చేసి 48 సెకండ్స్ అవుతుంది. మరి ప్రతిరోజు 122 మధ్యలో మనందరికి ఎంతో ఇష్టమైన క్విజ్ ప్రోగ్రామ్ షో టైమ్. నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు వాట్సాప్ ద్వారా నాకు ఆన్సర్స్ పంపిస్తారు. కరెక్ట్ గా పంపించిన శ్రోతల పేర్లన్నీ కూడా నేను చదువుతాను. ఇదే కదా మన ఫార్మాట్. మరి ఇవాళ కూడా మంచి మంచి క్వశ్చన్స్ తో నేను రెడీగా ఉన్నారు. అన్ని సినిమా క్వశ్చన్సే. మరి ఇవాళ రాధిక గారి బర్త్డే అని చెప్పుకున్నాం కదా మనం, మరి ఆవిడ గురించి ఒక ప్రశ్న ఉండాలి కదా షో టైంలో. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ నేను రాధిక గారి గురించి అడగబోతున్నాను. ఒక్కసారి రాధిక గారి గురించి చెక్ చేసుకుని రండి, ఆన్సర్ ఈజీ అవుతుంది మీకు. మరి కాసేపట్లో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్.

యువరత్న సినిమా నుంచి విన్న పాట అది. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి, షాన్ పాడిన పాట అది. ఎస్, గెట్ రెడీ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ లిజనర్స్. ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీ అయిపోయాను, మీరు కూడా జాగ్రత్తగా వినండి క్వశ్చన్ ని. రాధిక గారి బర్త్డే సందర్భంగా ఆవిడ గురించే ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ జాగ్రత్తగా వింటే ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. క్వశ్చన్ ఏంటంటే, సుందరమ్మ అనే పాత్రలో సినిమా అంతా నెగటివ్ గా కనబడి ఆఖరిలో సినిమాను మలుపు తిప్పి సుఖాంతం అవ్వడానికి కారణమయ్యే పాత్రలో నటించి మహిళా ప్రేక్షకుల చేత బ్రహ్మరథం పట్టించుకున్నారు రాధిక గారు. అప్పట్లో పేపర్స్ లో కూడా రాధిక గారి నటనకు బ్రహ్మరథం పడుతున్న మహిళా ప్రేక్షకులను చాలా పబ్లిష్ అయ్యేదన్నమాట అప్పట్లో. క్వశ్చన్ అర్థమైంది కదా, సుందరమ్మ అనే పాత్రలో సినిమా అంతా నెగటివ్ గా కనబడి, అప్పుడే ఆన్సర్స్ కూడా వచ్చేస్తున్నాయి మనకి. ఆఖరిలో సినిమాను మలుపు తిప్పి సుఖాంతం అవ్వడానికి కారణమయ్యే పాత్రలో నటించారు, ఆ సినిమా పేరేంటి? ఆన్సర్స్ పంపించండి 0402324085 నెంబర్ మీద. స్టే ట్యూన్డ్.

సూర్యవంశం సినిమా నుంచి విన్న పాట అది. హరిహరన్ గారు పాడింది, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం. క్వశ్చన్ అడగడం జరిగింది, నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఏ సినిమాలో రాధిక గారు సినిమా అంతా నెగటివ్ గా కనపడి చివరిలో కథను మలుపు తిప్పి కథ సుఖాంతం అవ్వడానికి కారణమయ్యే సుందరమ్మ అనే పాత్రలో కనిపించారు అని చెప్పి దాదాపు ఒక 60% మనకి కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి. చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు వెళ్లారు, బట్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదవాలి కదా. నేను కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, డోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం నుంచి, డోర్నాల సుదర్శన్ గారు అంకుశాపురం నుంచి, అప్పలరాజు గారు పెడం నుంచి, కున్నా వెంకటేశం హేమలత గారు నిమ్మాని నుంచి, బొమ్మదేని లక్ష్మీనారాయణ గారు, అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, దమ్మోజ్ వెంకటాచార్య గారు చిత్రియాల గ్రామం నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి, గణేష్ వేదవతి గారు నిజాంపేట నుంచి, దస్తగిరి సంధ్యాగారు ప్రొద్దుటూరు నుంచి, భోగా మార్కండేయ అనిత భూదాన్ పోచంపల్లి నుంచి, అలాగే పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు, పైడిపాటి నాగభూషణ్ రావు గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి పంపించారు, కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తర్వాత రాపర్తి నర్సింగ్ గారు రుద్రవరం జిల్లా నుంచి కరెక్ట్ గా ఆన్సర్స్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కొంతమంది న్యాయం కావాలన్నారు, అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన తాయి కజైవి అని కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. అవేవి కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు చెప్తాను నేను. ముందుగా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలందరికీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఆన్సర్స్ పంపిస్తే తీసుకోనండి, నేను ఆల్రెడీ సాంగ్ అయిపోయే లోపలే పంపాలని చెప్పాను కాబట్టి. కరెక్ట్ ఆన్సర్ 1998 లో వచ్చిన, శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన జీన్స్ సినిమా. గుర్తుందా, గుర్తొచ్చిందా? ఫస్ట్ మనం గెస్ట్ క్యారెక్టర్ అనుకుంటాం, సినిమా అంతా రాధిక గారి మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది మనకి, ఎందుకంటే భర్త అయిన నాజర్ గారిని సాధిస్తూ ఉండడం, చివరికి వచ్చేసరికి స్టోరీ ఒక దగ్గర స్టక్ అయిపోయినప్పుడు ఆవిడ తన బావగారైన నాజర్ క్యారెక్టర్ కి బ్రెయిన్ వాష్ చేసి లాజికల్ గా మాట్లాడి ఆయన్ని పెళ్లికి ఒప్పించడం చాలా గొప్పగా ఉంటుంది రాధిక గారి నటన. ఇవాళ ఆవిడ బర్త్డే సందర్భంగా ఒక్కసారి ఆ సినిమాను గుర్తు చేసుకోవడం కూడా మనకి జరిగిందనమాట. సో కరెక్ట్ ఆన్సర్ జీన్స్.

జీన్స్ సినిమా నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా, శ్రీనివాస్ పాడిన పాటది. ఏఎం రత్నం, శివ గణేష్ సాహిత్యం, ఏఆర్ రెహమాన్ సంగీతం. ఎస్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సంగీతం టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఒక పాట ప్లే చేస్తాను ఇప్పుడు. ఆ పాట జాగ్రత్తగా వినండి, విన్న తర్వాత మీరు పంపించాల్సింది ఏంటంటే ఈ పాటని కంపోజ్ చేసింది ఎవరు, ఈ పాటకి సంగీత దర్శకత్వం వహించింది ఎవరు. ఆ పాట వినండి, ఆ సినిమా పేరేంటో తెలుసుకోండి, ఆ పాటకి సంగీతం అందించిన వారు ఎవరు, నాకు కరెక్ట్గా ఆన్సర్ పంపించండి. 0402324085252. కండిషన్ ఏంటంటే ఆ పాట అయిపోయే లోపల మీ ఆన్సర్స్ రావాలి. ఇప్పటికే కొంతమంది ఆన్సర్స్ పంపిస్తున్నారు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి. కరెక్ట్ కాదు కదా అది. కాబట్టి సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు మీకు పాట ప్లే అవుతుంది, ఆ పాట వినండి, ఆ పాటకి సంగీతం అందించింది ఎవరు, ఆన్సర్ పంపించండి. ఆన్ 0402324085252 పాట.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.
2: షో టైమ్ వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో 1:46 అవుతోంది. సెకండ్ క్వశ్చన్ అడిగేశాను నేను ఆల్రెడీ, ఇంకా ఆన్సర్స్ పంపించడం ఆపేసేయండి. దాదాపు సాంగ్ కంప్లీట్ అయ్యే లోపల ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేరు చదువుతానని చెప్పాను. మీకు ఒక సాంగ్ ప్లే చేశాను, అది కన్నయ్య కిట్టయ్య 1993 వచ్చిన సినిమా అది. కొంతమంది శ్రోతలు స్టార్టింగ్ లో కొంచెం లేట్ అయ్యారు, ఎవరు పంపలేరేమో అనుకున్నాను, బట్ టకటకటకటక ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. మరి ఏంటో మతలబు నాకు అర్థం కావట్లేదు. ఎస్, కరెక్ట్ గా ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేరు చదువుతాను. బాలకృష్ణ గారు మళ్ళీ ఫస్ట్ పంపించారు నర్సంపేట నుంచి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తి నుంచి, మీ ఊరు పేరు చదివేశానండి హ్యాపీనా. అప్పలరాజు గారు పెడన్ నుంచి, దోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం నుంచి, సేరే బాలాజీ సావిత్రి గారు కుబేర్ నుంచి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపొలం నుండి, దస్తగిరి సంధ్య ప్రొదుటూరు నుండి, సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి, దివాకర్ ఉమ్మడ నుంచి, కనకారావు గారు పెడన్ నుంచి, పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, మురహర యశోద గారు వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి, గణేష్ వేదవతి గారు నిజాంపేట నుంచి, పైడిపాటి నాగభూషణ రావు గారు పుట్టపాక మిరియాల తిరుమలయ్య గారు పంపించారు పుట్టపాక నుంచి, ఉమారాణి ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుంచి, నాగ్నాథ్ గుప్తా గారు కూడా నిజామాబాద్ నుంచి, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం నుంచి రాపర్తి నరసింగ్ గారు కరెక్ట్ గా పంపారు. తర్వాత మనకి డబ్బు సేట్ లైన్ బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న గారు పంపారు, జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్ కరెక్ట్ గా పంపారు, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, జి శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి అన్నది మెన్షన్ చేయలేదు, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడ నుంచి పంపించారు, తర్వాత కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి కరెక్ట్ గా ఆన్సర్ పంపించారు, చింతా శ్రీనివాస్ గారు షాపల్ నుంచి, పైడిపాటి నాగభూషణ్ రావు గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి, మొండరాయ గ్రామం నుంచి అనుముల మోహన్ సుభద్ర. ఇంకా ఆపేస్తాయండి ఆన్సర్స్ పంపించడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అది కన్నయ్య కిట్టయ్య అని చెప్పాను కదా సినిమా పేరు. ఆ సినిమాకి దర్శకులు రేలంగి నరసింహారావు గారు. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు డబుల్ యాక్షన్ ఉంటారు, శోభన హీరోయిన్ గా నటించగా, ఆమని తులసి గారు రుక్మిణి సత్యభామ పాత్రలో నటిస్తే, నారదుడిగా బ్రహ్మానందం గారు అద్భుతంగా నటించారు. అయితే ఇక్కడ ఒక మతలబు ఉంది, ఈ సినిమాకి రేలంగి నరసింహారావు గారు దర్శకత్వం వహించిన, సంగీతం అందించింది దర్శకులు వంశీ గారు. వంశీ గారు మంచి క్రియేటివ్ డైరెక్టర్ కదా, అప్పుడప్పుడు ఆయన సంగీతం కూడా అందిస్తారు. ఆయన సంగీతం అందించిన సినిమాలు చూస్తే జోకర్ సినిమాకి ఆయనే డైరెక్టర్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. అలాగే డిటెక్టివ్ నారద అనే సినిమాలో ఒక పాటని వంశీ గారే కంపోజ్ చేస్తారు, మిగతా పాటలన్నీ కూడా ఇళయరాజా గారు కంపోజ్ చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ వంశీ గారు డైరెక్టర్. ఎస్, మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను నేను, రెడీగా ఉండండి, జాగ్రత్తగా వినండి. వినయ విధేయ రామ 2019 విడుదలైన వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ పెద్దన్నయ్యగా యాక్ట్ చేసిన ప్రశాంత్ ఉన్నారు కదా, ఇందాక జీన్ సినిమాలో హీరో అతనే, చాలా కాలం తర్వాత మళ్ళీ మనకి వినయ విధేయ రామ సినిమాలో కనిపించారు. రామ్ చరణ్ గారి పెద్దన్నయ్యగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అయితే ఆ ప్రశాంత్ క్యారెక్టర్ కి గాత్రదానం చేసింది ఎవరు, డబ్బింగ్ చెప్పింది ఎవరు? వినయ విధేయ రామ సినిమాలో ప్రశాంత్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు? ఆన్సర్స్ ఫాస్ట్ గా పంపించండి, మనకి టైం తక్కువగా ఉంది. వీళ్ళని ఎక్కువ పేర్లు చదవడానికి నేను ప్రయత్నిస్తాను కరెక్ట్ గా పంపిన వాళ్ళవి. స్టే ట్యూన్డ్, షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్.

ప్రశాంతే సెల్ఫ్ డబ్బింగ్ చెప్పుకున్నారు అని చెప్పి చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. లేదండి, ప్రశాంత్ స్వయంగా డబ్బింగ్ చెప్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు అని నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతాను? కాబట్టి ఖచ్చితంగా ఒక డబ్బింగ్ ఆర్టిస్టే ఆయనకు డబ్బింగ్ చెప్పారు. మీరు వెతకండి వెతకండి, కానీ కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి.

ఒక్కరైనా కనీసం ఒక్కరైనా పంపిస్తారా అని నేను భూతార్థం పట్టి చూస్తూ ఉన్నాను అనమాట ఆన్సర్స్ వైపు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక్కరు కూడా కరెక్ట్గా పంపించలేదండి. నాకు ఇంకొకటి నవ్వు తెప్పించిన విషయం ఏంటంటే, గణేష్ వేదవతి గారు నిజాంపేట నుంచి ఎంత సిన్సియర్గా పెట్టారంటే, పాపం సార్ ఆన్సర్ దొరకడం లేదు అని పెట్టారు. దొరకడం అంటే ఎక్కడ దొరుకుతుంది సార్? మీ జనరల్ నాలెడ్జ్కి పరీక్ష కదా ఇది. సరే మీరు ఎక్కడెక్కడ వెతికినా కరెక్ట్ ఆన్సర్ పంపిస్తే చాలు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకోవడం తప్పులేదు, దాన్ని నేను కంట్రోల్ చేయలేను కాబట్టి. చాలామంది గూగుల్లో వెతికినట్టున్నారు, బట్ గూగుల్లో దొరకని క్వశ్చన్సే పట్టరావాలని నేను ఛాయశక్తిలో ట్రై చేస్తూ ఉంటాను. ఈరోజు నేను సక్సెస్ అయ్యాను, నాకు చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. మీకు కోపం వచ్చినా సరే. అయితే చాలామంది శ్రీనివాస్ మూర్తి గారు అన్నారు, కొంతమంది ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు ప్రశాంత్ గారు అన్నారు, కొంతమంది అంటే మనకి గూగుల్లో ఏం దొరుకుతుందంటే సాహిల్ హదా అని ఒక సింగర్ పేరు పంపించారు. సాహిల్ హదా అంటే మనకి రూబా రూబా సాంగ్ పాడారు కదా ఆరెంజ్లో, ఆయన హిందీ డబ్బింగ్ వెర్షన్లో ప్రశాంత్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పారు. బట్ వినయ విధేయరామ స్ట్రైట్ తెలుగు సినిమా కదా, కానీ ఎవరు కరెక్ట్గా పంపించలేదు. సరే ఈసారి మీరు వినయ విధేయరామ సినిమా చూస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేసేస్తాను నేను మనకి, ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి. ఎవరన్నా కరెక్ట్గా పంపారా చూస్తున్నాను, బట్ లేదు. రవిశంకర్ గారు కూడా కాదు. విలన్ క్యారెక్టర్స్కి బాగా ఫేమస్ అయిన ఈ మధ్య కాలంలో మనకి బాగా పేరొచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరంటే, ధ్రువ సినిమాలో అరవింద్ స్వామికి చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుసు కదా, అలాగే స్నేహితుడు సినిమాలో విజయ్ క్యారెక్టర్కి చెప్పారు డబ్బింగ్, అలా ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ చెప్తూ చాలా బిజీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారిన సింగర్ హేమచంద్ర ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హేమచంద్ర మనకి ప్రశాంత్ క్యారెక్టర్కి వినయ విధేయరామ సినిమాలో డబ్బింగ్ చెప్పారనమాట. ఒకసారి సినిమా ఇప్పుడు పంపిస్తే ఎట్లా దివాకర్ గారు? చాలా తెలివి ఉంది మీకు, మీ తెలివి ఇంకా ఇంకా పెంచుకోండి. బట్ ఆన్సర్ అయితే నేను రివీల్ చేసేసాను. సో ఇది వాళ్ళ షో టైం. మొత్తానికి ఒక ఆన్సర్ మీ నుంచి చెప్పించలేకపోయాను నేను ఈరోజు, నేను ఖచ్చితంగా క్యాలెండర్లో మార్క్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ శ్రోతలందరికీ ఇవాళ పార్టిసిపేట్ చేసినందుకు. షో టైం మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ రేపటి షో టైంలో ఇంతే ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయండి, ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

మీరు వింటున్న కార్యక్రమం శక్తిశీలి. నేను మీ ఆర్జే పవన్. డిజిటల్ స్టోరీ టెల్లర్ కళ్యాణి గోపకుమార్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. కళ్యాణి గారిది కేరళలోని కొచ్చి అని చెప్పుకున్నాం కదా. చిన్నతనంలోనే తన బామ్మగారు చెప్పిన కథలు ఆసక్తిగా వినేవారు కళ్యాణి గారు. ఈ క్రమంలోనే కథ చెప్పడంలో ఉన్న గొప్పతనాన్ని చిన్నప్పుడే గ్రహించారు కళ్యాణి గోపకుమార్ గారు. అయితే పెద్దయ్యాక తాను కూడా ఒక స్టోరీ టెల్లర్గా ఎందుకు మారకూడదు అనుకున్నారు. ఆ ఆలోచనతోనే తన బామ్మగారు చెప్పే కథల్ని ఎప్పటికప్పుడు పుస్తకంలో నోట్ చేసుకునేవారంట. మనం ఏదైనా విన్నదాన్ని నోట్ చేసుకుంటే ఆ జ్ఞాపకం ఇంకా డబల్ స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. ఎలా అంటే సిమెంట్ మీద వాటర్ చల్లినట్టుగా గట్టిగా కాంక్రీట్ లాగా అయిపోతుంది. ఏదైనా మంచి హ్యాబిట్ అది. వాటి నుంచి నేను గ్రహించిన నీతి వాక్యాల్ని విడిగా రాసుకునేదాన్ని అని చెప్తారామె. తర్వాత పెద్ద అయిన తర్వాత తరాల వారీగా అందించాలి అనుకున్నారంట. 2019లో కళ్యాణి గారు గర్భిణీగా ఉన్నప్పుడు ఈ ఆలోచనని ఆచరణలో పెట్టారంట. ఎందుకంటే కావాల్సినంత టైం దొరుకుతుంది కదా, మంచిగా హెల్త్ని మెయింటైన్ చేసుకుంటూ తనకున్నటువంటి వ్యాపకాలన్నీ నెరవేర్చుకునే టైం అది. సో తను విన్న ఆ పాత కథల్ని మళ్ళీ గుర్తు చేసుకుని నైబర్స్తో, అలాగే ఇళ్లలో ఉండే చిన్నపిల్లలతో, వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు అలా వినిపిస్తూ ఉండేవారంట. వాళ్ళు ఎంతో ఆసక్తిగా వినడం చూశాక మరింత మంది పిల్లల్ని వీటికి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మంచి మంచి కథలు వాళ్ళకి చెప్పి వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ మీద ఆసక్తి ఇంకా పెంచాలి అనుకున్నారు. ఆ క్రమంలోనే అనగనగా అనే ఒక స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. మరి ఈ అనగనగా పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తుంది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలోంచి విన్న పాట అది. రచన సీతారాం శాస్త్రి గారు, సంగీతం చిరంతన్ భట్, బాలుగారు శ్రేయ ఘోషల్ కలిసి పాడిన పాట.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్.

0: అభిమానులకు అన్నయ్య,
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
0: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
1: స్టార్ స్టార్ మెగాస్టార్, ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

2:40 స్టూడియో క్లాక్ లో శక్తిశీలిలో కళ్యాణి గోపకుమార్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. కల్పిత కథలు, జానపద కథలు, రాజుల కాలం నాటి కథలు, ఇలా వివిధ అంశాలని స్పృశిస్తూ కథలు చెబుతూ ఉంటారు కళ్యాణి. ప్రస్తుతం స్థానికంగా ఉండే పిల్లల కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్స్ నిర్వహిస్తూ స్కూల్స్ కి వెళ్తూ అక్కడ చిన్నారులకు కథలు చెబుతున్న ఆమె ఇతర ప్రాంతాల్లో ఉండే పిల్లల కోసం కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని విరివిగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. అంటే ఫిజికల్ గా ఎదురుగా కూర్చోబెట్టుకుని చెప్పడం, అలాగే వర్చువల్ గా, ప్లస్ ఈ సోషల్ మీడియా ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కూడా కళ్యాణి గోపకుమార్ గారు చేస్తున్న పనులు. ఇన్స్టాగ్రామ్ అలాగే పాడ్కాస్ట్లను వేదికగా చేసుకుంటున్నారు. అది కూడా కథ చెప్పానా పూర్తయిందా అన్నట్లుగా కాకుండా సృజనాత్మకంగా, మోర్ ఇంటరాక్టివ్ గా పిల్లల్ని అందులో ఇన్వాల్వ్ చేస్తూ, వాళ్ళని నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ, ఊహాలోకంలో విహరించేలా చేస్తూ ఒక ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ని ఆవిడ ఎంచుకున్నారు. అలాగని చెప్పి ఒకే గొంతుతో కథ అంతా వింటే ఎవరికైనా బోర్ కొడుతుందిగా, మరి అవి కూడా ఆలోచించాలి కదా. అందుకే కథలోని పాత్రలకు అనుగుణంగా గొంతు మారుస్తూ, మిమిక్ చేస్తూ, స్టోరీ మధ్యలో వచ్చే జంతువుల శబ్దాల్ని తనే అనుకరిస్తారు. అలా పాత్రల్ని బట్టి బొమ్మలు చూపించడం, తోలు బొమ్మలు ప్రదర్శించడం వంటివి చేస్తూ ఉంటారు. అలాగే కథలో ఏవైనా పద్యాలుంటే గనక వాటిని పిల్లలతో పలికిస్తారు. ఏదో చెప్పేయడం కాకుండా పిల్లల చేత మళ్ళీ తిరిగి వాటిని చెప్పించడం వల్ల పిల్లల్లో ఇంకొంచెం ఎక్కువగా నాటుకుంటాయి కాబట్టి అవి. దీనివల్ల వారు కథలో పూర్తిగా లీనమవుతారు. ఇలా కథంతా పూర్తయ్యాక ఆయా పాత్రలు, జంతువుల బొమ్మలు వాళ్లే గీసేలా ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే ఎక్కడ ఏది వదిలిపెట్టరన్నమాట, వాళ్లలో ప్రతి ఆర్ట్ని బయటకు తీస్తారు కళ్యాణి గోపకుమార్ గారు. ఇలా తాను చెప్పే కథలన్నీ తమ మాతృభాష మలయాళంలోనే వివరిస్తూ ఉంటారు. తద్వారా మాతృభాష గొప్పతనాన్ని ఆ చిన్నారులకు తెలియజేస్తున్నారు కళ్యాణి గోపకుమార్ గారు. మాట్లాడుకుందాం శక్తిశీలిలో ఇంకా మరిన్ని విశేషాలు ఒక పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

స్నేహితుడ సినిమా నుంచి విన్న పాట అది. రచన భాషాశ్రీ, సంగీతం శివరామ్ శంకర్, శ్రేయ ఘోషల్ పాడిన పాట. శ్రోతలకు ముఖ్య గమనిక, జనరంజని ఇకపై సరికొత్తగా. జనరంజన్లో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని పంపొచ్చు. లేఖలు పంపవలసిన మా అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz, ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఇమెయిల్ అడ్రస్ hellovividhabharati@gmail.com. గమనించండి, అన్ని క్యాపిటల్ లెటర్సే. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా, ఇమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి. సరికొత్త జనరంజన్లో మీరు కూడా పాల్గొనండి. గమనిక విన్నారు.

0: మనసంతా నువ్వే సినిమా నుంచి విన్న పాట. అది సంజీవిని ఉష గానం చేశారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఆర్పి పట్నాయక్.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
3: మీట్ ద స్టార్.
0: శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో డిజిటల్ స్టోరీ టెల్లర్, అలాగే ఎంతో మంది పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్న కళ్యాణి గోపకుమార్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే నేను ఇందాక అడిగాను, ఓన్లీ పిల్లలకేనా, ఇంకా వేరే వాళ్లకు కూడా ఈవిడ వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉంటారా అంటే, కేవలం పిల్లలకే కాదు వారి తల్లులకు, స్కూల్ టీచర్స్ కి కూడా ప్రత్యేకంగా వర్క్షాప్స్ నిర్వహిస్తూ తమ చిన్నారులకు విద్యార్థులకు కథలు ఎలా చెప్పాలో కూడా ఒక ఓరియంటేషన్ ఇస్తున్నారు కళ్యాణి గారు. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు మొబైల్తోనే గడపడం చూస్తున్నాం కదా, ఈ అలవాటుకి వాళ్ళని దూరం చేయాలంటే కథలే చక్కటి మార్గం అని డిసైడ్ అయ్యారు. అందుకే తల్లులు తమ పిల్లలకు కథ చెప్పే క్రమంలో పూర్తి ఏకాగ్రత శ్రద్ధ పెట్టడం ముఖ్యం. అప్పుడే వాళ్లకు నచ్చినట్లుగా వాటిని వివరించగలం. ఇలా వాళ్లను పక్కన కూర్చోబెట్టుకుని కథలు చెప్పడం వల్ల తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. అలాగే కథ పూర్తయ్యాక వాళ్లకు ప్రశ్నలు సందేహాలు అడిగే సమయం కూడా ఇవ్వాలి. మరి వాళ్ళు ఏం గ్రహించారో తెలవాలంటే క్వశ్చన్సే కదా, దాని నుంచే వాళ్ళకి ఎంత అర్థమైందో మనకు అర్థమవుతుంది. అప్పుడే కథలపై వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. అమ్మ మరో కథ ఎప్పుడు చెబుతుందా అనే ఆతృతతో ఎదురు చూస్తారు. ఈ ప్రక్రియ వల్ల మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తుంది. తద్వారా వారిలో జ్ఞాపక శక్తి, ఆలోచన సామర్థ్యం, ఏకాగ్రత వంటివి కూడా పెరుగుతాయి. ఇవి వారి వ్యక్తిగత జీవితానికే కాదు కెరీర్ ఉన్నంతకాలం సాగేందుకు, ఉన్నతంగా సాగేందుకు కూడా తోడ్పడతాయి అంటున్నారు కళ్యాణి గోపకుమార్ గారు. అయితే చాలా మంది కేవలం మలయాళం భాషలోనే చెప్తే ఎలా అనే సందేహాలు వెలిబుచ్చిన వాళ్ళకి ఆవిడ ట్రాన్స్లేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కొన్ని టూల్స్ ద్వారా వాళ్ల వాళ్ల మాతృభాషల్లోకి దాన్ని అనువదించుకుని చక్కగా చదువుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఆవిడని కాంటాక్ట్ చేస్తే సోషల్ మీడియా వేదికగా తను కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. అలా చాలా మంది మోటివేట్ అవుతున్నారు కళ్యాణి గోపకుమార్ గారి ద్వారా. నిజంగా సమాజానికి ఆవిడ చేస్తున్న సేవ చాలా మెచ్చుకోదగిందే కదా. మరి ఇది వాళ్ళ శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిన్న శ్రోతలందరికీ నమస్తే. నేను ఈ పూట మీ రేడియో దోస్త్ అశోక్ని. ఇప్పటిదాకా అంటే పొద్దుగల 10:00 నుంచి 3:00 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, ఇక 3:00 నుంచి పొద్దుమట 5:00 దాకా అంటే ఇప్పటిదాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి కదా, ఇక ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాలుంటాయి. ఈ కార్యక్రమాలని

2 మెగా హెర్ట్స్ ఎఫ్ఎం పై న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ప్రసార భారతి ఆన్లైన్ పై వినొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం మొదలవుతుంది. 5:30 కథిందాం. పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి జంతువుల ఉపాయం వేటగాడి పలాయనం కథింటారు. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి ఉపకారం ఈ కథ ప్రసారమవుతుంది. ఇక పొద్దుమట్ట 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి మహిళా మండలి బ్రాహ్మణ్ సమాజ్ సభ్యులు పాడిన శ్రావణమాసం పాటలు ప్రసారమవుతాయి. గిసుంటి ఎన్నో తీవ్ర కార్యక్రమాలు రాత్రి 11:00 ట్యూన్ చేసే ఉంచుండ్రి 100.2 FM. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 5:01 దాటి 55 సెకండ్లు. మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి మీ మాటలు మీకోసం పాటలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు గమ్మత్ గమ్మత్ మాటలు చెప్పి ముచ్చట్లు చెప్పి మీకు నచ్చిన పాటలు వినొచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్ 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో ముందుగలనైతే ఈరోజు దేశమంతటా కూడా మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారు. మరి ఈ సందర్భంగా ఆ వరలక్ష్మిని స్తుతిస్తూ వచ్చిన ఈ గీతాన్ని విందాం. ఈ గీతం విజయ చిత్రంలోనిది.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి. మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి సోనాల మండల కేంద్రం నుంచి విట్టల్ ఫోన్ లైన్ ఉన్నారు. మరి ఇతడు టైలరింగ్ చేస్తున్నారు, మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే విఠల్ గారు. రేడియో నుంచి దూరం రండి. ఇంకా వినిపిస్తుంది రీసౌండ్. చెప్పండి మరి ఎట్లా నడుస్తుంది టైలర్?

0: ఇంకా దూరం రా, మళ్ళీ ఈయన రికార్డు పెట్టుకొని ఎట్లా మరి వర్షం పడుతుందా సొనలలో?
1: పడతలేదా?
0: అటు చుట్టుపక్కల జలపాతాలు ఇంత మంచిగా వారుతున్నాయా? ఇంకా రావాలి నీళ్లు? ఇంకా సరిగ్గా వరదలు రాలేదు. పంటలు ఎట్లా ఉన్నాయి మరి, మంచిగా ఉన్నాయా పంటలు? తక్కువ అంటే పెరగలేదు అనుకుంటా. మరి మీ టైలరింగ్ ఇప్పుడు శ్రావణ మాసంలో బాగా ఉంటుందా గిరాకీ? అవును, ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు, మరి మీరు చేసుకున్నారా మీ ఇంట్లో? మంచిది విఠల్ గారు. మరి ఏ పాట విందాం? కొత్త బంగారు లోకం నుంచి మీరు కోరిన పాట వేస్తున్నాం, మరి ఇనుండ్రి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండ్రి. మాట చెప్పుండ్రి పాటి నుండ్రి కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి పూసాయి గ్రామం నుంచి గంగాధర్ గారు లైన్లు ఉన్నారు. మరి వీరు వ్యవసాయం చేస్తారట, వారితో ముచ్చట పెడదాం. హలో, నమస్తే గంగాధర్. ఎట్లున్నావు?
4: మంచిగున్నావా?
3: ఏం నడుస్తుంది? మరి వర్షాలు పడుతున్నాయా పూసాయిలో?
4: పడ్డాయి, మొన్న 2 రోజుల కింద పడ్డాయి, కానీ వచ్చి పడుండే కొంచెం తక్కువ పడ్డది.
3: మరి ఎట్లా ఇంకా పడాలి? పంటలు ఎట్లా ఉన్నాయి? ఏం పంట చేసిండ్రు మీరు?
4: సోయాబీన్, తొగరి, కొంచెం అలసంద పెట్టినాం.
3: అలసంద వెళ్తున్నదా? మరి
4: వెళ్తున్నాయి.
3: ఎట్లా కూరగాయలు ఎక్కువ లాభం ఉంటుందా, పత్తిలు ఎక్కువ లాభం ఉంటుందా?
4: ఇప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ తెలుస్తుంది, ఈ సంవత్సరం అయినాక పత్తికైతే బాగా ఖర్చు అయినా వెనక అవుతున్నాం. పత్తి పెట్టుడుకు ఖర్చు బాగా అవుతున్నాయి, వెనక వచ్చినాం పత్తి పెట్టుడుకు. ఇక పెట్టినాం కానీ కొద్దిగా పెట్టినాం, ఒక 2 తైరులు.
3: ఏవి అలసిందనా?
4: లే, పత్తి
3: పత్తి పెట్టిండ్రు. ఇంకా కూరగాయలు అలసింత పెట్టిండ్రు?
4: అలసింత పెట్టాను, దొడ్డు బాబురుగాయ అలసింత.
3: వెళ్తున్నది ఇప్పుడు? వెళ్ళి ఇంకా వెళ్ళ టైం ఉన్నది?
4: వెళ్ళే 2-3 సార్లు అయింది సార్, 4 సార్లు అయింది. టెంపుడు మార్కెట్ పంపించుడు.
3: మీరు అంటే డైరెక్ట్ గా కూర్చొని అమ్ముతారా లేకుంటే ఇచ్చేస్తారా?
4: ఇట్లా తోడేం తోడేం ఊళ్ళే అమ్ముడు, ఒక రోజు 2 రోజులు తిరుగుడు, మరో మిగతా అంతా హోల్సేల్ ఇచ్చేసాడు మార్కెట్ లో.
3: మంచిదే, ఎందుకంటే మీకు అప్పటికప్పుడు డబ్బులు వచ్చేస్తాయి త్వరలోనే.
4: చిల్లర ఖర్చులు మెయింటెనెన్స్ అదే సార్.
3: అవును, మరి ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని గ్రామ గ్రామాన దేశమంతటా కూడా మహిళా సోదరి మనలు జరుపుకుంటున్నారు, ఎట్లా మీ ఊళ్ళో జరుపుకుంటున్నారా?
4: జరుపుకుంటూ మొత్తం దినం అంతా అదే పని, వరలక్ష్మి వ్రతం ఉన్నది, అదే పని ఉన్నది దినం అంతా ఆడవాళ్ళకి. బ్రహ్మాండంగా జరుగుతున్నది.
3: బ్రహ్మాండంగా జరుగుతుంది అంటే ఒకరింటికి ఒకరు వెళ్ళడం, వాయనాలు తీసుకోవడం.
4: వాయనాలు తీసుకోవడం, ఒకరింటికి ఒకరు పొగడ, అచ్చుడు, అందరు అదే నడుస్తున్న దినం అంతా, పండుగ మొత్తం బ్రహ్మాండంగా జరుగుతుంది.
3: మంచిదండి, మంచి విషయాలు మాతో పంచుకున్నారు. మీకు ఏ పాట కావాలి మరి?
4: అరే ఐలేస్వా ఏట అయింది గోదావరమ్మ.
3: మంచిది గంగాధర్ గారు, మీకోసం మీరు కోరిన ఈ పాట.
4: సరే, థ్యాంక్ యూ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండ్రి. మాట చెప్పుండ్రి పాటై నుండ్రి కార్యక్రమంలో ఇప్పుడైతే ఒక ఉత్తరం ద్వారా కోరిన గీతాన్ని విందాం. ఈ ఉత్తరాన్ని భద్రాద్రి కొత్తగూడెం

జిల్లా బర్మా క్యాంప్ నుంచి యాకూబ్ పాషా పంపించారు. మరి వీరు నేటి సిద్ధార్థ చిత్రం నుంచి ఓసి మనసా అంటూ సాగే గీతాన్ని వినిపించమంటున్నారు. మరి యాకూబ్ పాషాతో పాటు ఈ పాటను కోరుతున్న శ్రోతలు నూర్జహాన్, రహీం పాషా రుబీనా, రహీమున్నీసా షరీఫ్ ఖాన్, అలీ పాషా. వీరందరి కోరిక మేరకు ఈ పాటను అయితే వినిపిద్దాం. మరి శ్రోతలు మీరు కూడా ఇట్లా ఉత్తరం పంపించి పాటను వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపవలసిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడైతే నేటి సిద్ధార్థ చిత్రం నుంచి ఈ గీతం.

ఇది ఇయాలటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి. ఈ కార్యక్రమం నిత్య పొచ్చామట్టు 5 నుంచి 5:30 దాకుంటది. ఇక ఇప్పుడు ఫోన్ గలనొళ్ళు ఫోన్ చేయనొళ్ళు రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయుండ్రి. ముచ్చట్లు చెప్పుండ్రి, మీకు నచ్చిన పాటలు ఇనుండ్రి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండ సమయం 5:30 దాటి 40 సెకండ్లు. ఇప్పుడు కథిందాం. పిల్లల కోసం

0: గమ్మత్ గమ్మత్ కథలు, నీతి కథలు, హాస్య కథలు పిల్లల్లో ఊహాశక్తిని పెంచే కథలు నిర్మించే కార్యక్రమం. ఈ కథిందాం కార్యక్రమం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 ఉంటుంది. ఇయాల్టి కథిందాంలో ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి జంతువుల ఉపాయం, వేటగాడి పలాయనం ఈ కథ, తర్వాత స్నేహితులు కథల సంపుటి నుంచి ఉపకారం కథలు ప్రసారమవుతాయి. ఈ కథల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా కథిందాం కార్యక్రమంలో ముందుగలిందాం. ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి జంతువుల ఉపాయం, వేటగాడి పలాయనం కథ, రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తున్నారు ఈ వరలక్ష్మి.
4: ఒక వేటగాడు నెత్తిమీద టోపీ, భుజానికి తుపాకీ, కాళ్లకు బూట్లేసుకొని అడవికి వేటకోతాడు. వలలు వన్నీ, పావురాలు, అడవి పక్షుల్ని పట్టుకుంటాడు. వాటన్నింటినీ ఒక సంచిలేసుకొని మధ్యాహ్నం ఇయాళ్లకు ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర కూసుంటాడు. అప్పటికే బాగెండ కొడుతుంది. ఆ ఎండ మండిపోవుడుతోని ఆ పక్కన్నే ఉన్న నీటి మడుగుల కొన్ని నీళ్లు తాగి ఆ చెట్టు కింద కొంచెం నడుమాలుస్తాడు. బాగా చెమట అనిపించుడుతోని నెత్తిమీదున్న టోపీ, కాళ్ళ బూట్లు, మోజోళ్లతో సహా అన్నీ ఇప్పి పక్కన పెడతాడు. అట్లా కొంచెం కునుకు పడుతుంది. కునుకు వట్టుడు ఆలస్యం. అతని బట్టతల మీద ఏదో జిగటగా పడ్డట్టు అవుతుంది. ఉలిక్కి పడి లేస్తాడు, తుడుముక్కుంటాడు. ఇంకేమున్నది, పిట్ట రెట్టేస్తుంది. కోపంగా లేచి పైకి చూసేసరికి ఒక రామశిలుక మీద కనబడుతుంది. అంతే, బాగా కోపంతోని తుపాకీ చేతులకు తీసుకుని గురిపెట్టి దాన్ని కాలుస్తాడు. అది కిందపడి విలవిలలాడి ప్రాణాలని వదులుతుంది. అప్పటికీ గాని అతని కోపం తగ్గది. ఆ మడుగులున్న నీళ్లతోని ఆయన తలని కడుక్కొని సొక్కను కూడా ఇప్పి పక్కన పెట్టి మళ్ళా నిద్రకు ఉపక్రమిస్తాడు. మళ్ళా జరంతా వండుకుంటాడు. తుపాకీ శబ్దం అడవిలో ఉన్న చిన్న జంతువులన్నిటినీ బాగా భయపెడతాయి. మెల్లగా కొన్ని కోతులు అడికాస్తాయి. రక్తం అడుగుల చనిపోయి ఉన్న శిలకం చూసి బాగా బాధపడతాయి. మర్రి చెట్టు కిందున్న రంధ్రాలకెళ్ళి 3-4 ఎలుకలు బయటకొస్తాయి. అవి శిలకం చూసి అయ్యో ఎంత ఘోరం అయిపాయా అని అనుకుంటుంటాయి. 2 చిట్టెలుకలు అతని మోజుళ్ళల్లో దూరి దూరంగా తీసుకుపోతాయి. 1 ఎలుక వేటగాడి సంచిల శిల్లులు పెట్టి అందులున్న పక్షులన్నిటినీ కూడా ఇడిపించేస్తుంది. 1 కోతి షెట్టుకు ఆనించి ఉన్న అతని తుపాకీని తీసుకొని కొమ్మలపైకి ఎక్కుతుంది. 1 కోతిపిల్ల అతని అంగి వేసుకొని షెట్టెక్కి కూసుంటుంది. అంతల్నే 2 కుందేలు పిల్లలు అడికస్తాయి. అవి అతన్ని చూసి అతని 2 బూట్లను తలపై టోపిల్లాగా పెట్టుకొని దూరంగా పరిగెడతాయి. కొంచెంసేపు అయినాక తుపాకీ వెళ్లిన శబ్దం వేటగానికి వినబడుతుంది. గంతే, ఉలిక్కి పడి లేస్తాడు. పక్కన తుపాకీ ఉండదు. బూట్లు పరిగెడుకుంటూ కనబడతాయి. గట్లనే మోజోళ్ళు కూడా ఎడనో దూరంగా పాకుతున్నట్టు కనబడతాయి. అతని అంగి కూడా కనబడదు. అయ్యో, నేను వలేసి పట్టిన పక్షులే అనుకుంటా సంచిని కూడా చూస్తాడు. 1 పిట్ట కూడా సంచిలో ఉండదు. అతనికి బాగా కంగారు అనిపిస్తుంది. ఇదేందబ్బా, ఏది చూడు, ఏడొక్కటి ఏడొక్కటి ఉన్నది, ఏవో నడుస్తుంది.

0: తగలే అవి ఇవి అటు ఇటు పాకుతున్నాయి, గట్టిట్లా పాకుతాయబ్బా అని అనుకుంటాడు. మోజోళ్ళు పాకడమేంటి, బూట్లు పరిగెత్తుడేంది అనుకొని బాగా ఆశ్చర్యపోతాడు. తుపాకీ కూడా మాయమైంది, దానంతట అదే వెళ్తున్నది, ఏందో అని అనుకుంటాడు. తల పైకెత్తి చూస్తాడు. అతని సొక్క ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు దూకుతుంది. అందులా చిన్న కోతిపిల్ల ఉన్నది కదా, గా సంగతి ఆయనకు తెలియదు. ఆ కోతిపిల్ల కనబడది. ఏమున్నది, వామ్మో నా అంగి గాడికెళ్ళి గీడికి దూకుతున్నది, దేవుడా ఏమైందో ఏమో అని అనుకుంటా బాగా భయపడతాడు. అమ్మో ఇదేదో దయ్యాల పనిలాగున్నది అనుకుంటా పడుకుంట లేసుకుంటా బాగా పరిగెడతాడు. వేటగాడు పారిపోవడం ఆలస్యం. కుందేళ్ళు, ఎలుకలు, కోతులు, అడవి పక్షులు అడికచ్చి పడి పడి నవ్వుతాయి. తుపాకీ తీసుకుపోయిన కోతి దాన్ని పక్కనే ఉన్న చెరువులో వాడిస్తుంది. అన్నీ కలిసి రామశిల్కకు నివాళులు అర్పిస్తాయి.
1: ఇప్పటిదాంక ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి జంతువుల ఉపాయం వేటగాడి పలాయనం కథిన్నరు రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపించారు ఈ వరలక్ష్మి. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ కథనే కాదు, పిల్లల కోసం ఎన్నో కథలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీ పిల్లలకి వినిపించచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందుండ్రి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సు నిండా వినుంటున్నారు కథిందాం, పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడిందాం స్నేహితులు కథల సంపుటి నుండి ఉపకారం కథ రచన కన్నెఘంటి అనసూయ. ఈ కథను వినిపిస్తున్నారు బి సంధ్యాలీల.
5: అనగనగనగా తొండవరం అనే ఊర్లే నాగయ్య, నాగమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేటోళ్ళు. నాగయ్య, నాగమ్మ ఒకకై సేన్ పనులు చేసుకుంటనే ఇంకొకై ఇంటి దగ్గర కోళ్ళను పెంచుకుంటా అవిటి మీద వచ్చే ఆదాయంతోటి సుఖంగా బతికేటోళ్ళు. వాళ్ళిద్దరికీ లేకలేక ఒక కొడుకు పుడతాడు. అడికి షింటూ అని ముద్దుగా పిలుచుకుంటా గార్వంతో పెంచుకుంటుంటారు. అయితే నాగమ్మ ఇల్లు చిన్నదే, అయినా సుఖ ఇంటి ముంగాట ఖాళీ స్థలం ఉండుడుతోటి కోడిపెట్ట, దాని పిలగన్లు కిచకిచకిచకిచ ఆడుకుంటా పెరడంతా తిరుక్కుంటా పురుగు పుట్రా తినుకుంటుంటే అంతకు కొన్ని రోజులు ముంగట నడకచ్చిన షింటూ అవిటెనక తిరుక్కుంటా కట్టెతోటి అవిటిని ధరుముకుంటా ఉరుక్కుంటా అవిటితోటి ఆడుకునేటోడు. ఇక షింటుగానికి భయపడి షిట్టిషిట్టి కోడిపిల్లగన్లు ఉరుకుడే ఉరుకుడు పెడుతుండే. అవి అట్లా ఉరుకుడు చూసి

0: యాడ తన కాళ్లతోడి దన్నుకుపోతుందో అని తల్లికోడి భయపడిపోతుంది. పొయ్యి గద్దను తరుముదామంటే ఇవిటినెత్తుకుపోతుందేమో అని భయంతోటి కదలకుండా ఉన్న చోటనే ఉండి గట్టిగా వీటిని అరుసుకోని కూసుంటది. తల్లి అరుపుతోటి భయపడ్డ పిల్లకోడి దబ్బదబ్బ తల్లి దగ్గరికి అస్తా ఉంటది. అయితే గిదేం తెలవని షింటూ దాన్ని చూసి ఎప్పట్లెక్కనే కట్టె పట్టుకొని కోడి పిల్లని తరుముకుంటా బుడిబుడి అడుగులేసుకుంటా దాని దగ్గరికస్తాడు. షింటూని చూసి మరింత వేగంతోటి పరిగెత్తుకస్తది కోడిపిల్ల. దాంతో కోపమచ్చిన షింటుగాడు తన చేతులున్న కట్టెని బలంగిసురుతాడు. సరిగ్గా గదేయాళ్ళ ఆ పిల్లనెత్తకపోతందుకు గద్ద కిందికి దిగుతున్నదేమో చింటిసిరిన కట్టె గద్దకు తలుగుతుంది. ఇక అది అరుసుకుంటా పైకి ఎగిరిపోతుంది. పిల్లకోడి తల్లిని చేరుతుంది. భయంతోటి బాధతోటి గిదంతా గమనిస్తున్న తల్లికోడి అమ్మయ్యా అనుకుంటా ఊపిరి వీల్చుకొని షింటుకై కృతజ్ఞతతోటి చూస్తుంది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు ఒకనాడు షింటు కింద మట్టిలో కూర్చొని తన బొమ్మలతోటి ఆడుకుంటా ఉంటాడు. ఆ పిల్లగాడెనుక ఒక తేలు చింటుకాయ అచ్చుడు తల్లికోడి గమనిస్తుంది. తేలుగుడితే ఎంతటి ప్రమాదమో తెలిసిన తల్లికోడి అంతకు కొద్ది రోజుల ముందాట గద్దను తన కట్టెతోటి కొట్టి తన పిలగండ్లను చింటూ రక్షించిన సంగతి యాదికచ్చి ఎట్లయినా తేలుబారి నుంచి చింటూను రక్షించాలని అప్పుడే ఉపకారికి ఉపకారం చేసినట్టుంటదని తలచి దబ్బదబ్బ పోయి తన ముక్కుతోటి తేలుని బలంగా కొట్టి కొట్టి సంపేస్తుంది. అయితే అక్కన్నే బాసన్లు దోముకుంటున్న నాగమ్మ అది గమనిస్తుంది. తల్లికోడికాయ కృతజ్ఞతతోటి చూసి పిలగాన్ని ఎత్తుకొని ముద్దులతోటి ముంచేస్తుంది. సూచిన్రా పిలగండ్లు, మనం చేసిన మంచి పని ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది. గందుకే మంచి పనులే చేద్దాం. పిలగండ్లు, చిన్నప్పుడు మనమొక సుమతి శతకం చదువుకున్నాం గదా, ఉపకారికి నుపకారము విపరీతము గాదుసేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నిపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. మనకు ఉపకారం చేసినోళ్లకు తిరిగి ఉపకారం చేసుడు మంచి లక్షణం. గంతేగాని అన్ల ప్రత్యేకత ఏం లేదు. కాని అపకారం చేసినోళ్లనే మనకుంటా, తిరిగి అలకు ఉపకారం చేయగలిగినోడే నేర్పరి.
1: ఇప్పటిదాకా స్నేహితులు కథల సంపుటి నుంచి ఉపకారం కథిన్నారు. రచన కన్యఘంటి అనసూయ. ఈ కథను వినిపించారు బి సంధ్యాలీల. ఈ కథ సుఖ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఏలటి కథిందాం, పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. కథిందాం కార్యక్రమం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 ఉంటుంది. ఇక రేపటి కథిందాంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుక పిల్ల పెళ్లి కథింటారు రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుంచి నెమలి కోకిల కథ ప్రసారమవుతుంది. రచన కన్యఘంటి అనసూయ. ఈ కథను వినిపిస్తారు జీ జ్యోతి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 5:45 దాటి 17 సెకండ్లు. ఇప్పుడు శక్తి స్త్రీల కార్యక్రమం. ఇవాళ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి మహిళా మండలి బ్రాహ్మణ్ సమాజ్ సభ్యులు పాడిన శ్రావణమాసం పాటలింటారు. ముందుగా ఈ పాట.
2: ఈనాటి కార్యక్రమం నందు గాయత్రి మహిళా మండలి బ్రాహ్మణ్ సమాజ్ సభ్యులు శ్రావణమాసం సందర్భంగా అమ్మవారిని త్రిమాతా స్వరూపాలుగా కొలుస్తూ భక్తి పాటలు, శ్రావణ సోమవారం అత్యంత భక్తితో పరమశివుని కొల్చే భక్తి పాటలు మరియు శ్రీకృష్ణుని లీలామృతమును తెలియజేసే తన్మయ పాటలు పాడుతూ విశ్వమానవ కళ్యాణం జరగాలని, సమస్త ప్రజలకు సుఖశాంతులు కలగాలని కొన్ని భక్తి పాటలు ఆలపిస్తున్నాం. అందులో భాగంగా మొదట అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులు అందించాలనే జ్ఞాన సరస్వతి గీతాన్ని శ్రీమతి సుజాత సిర్గావార్, పుష్ప డుబే, వాసంతి పనకంటి, మమత అంబడిపల్లి, సంతోషిరాణి దేశ్ముఖ్ మరియు శ్వేత పురాణ్కర్ ఆలాపిస్తున్నారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ. మీరు వింటున్నారు శక్తి స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి మహిళా మండలి బ్రాహ్మణ్ సమాజ్ సభ్యులు పాడిన శ్రావణ మాసం పాటలు వింటున్నారు. ఇప్పుడు మరో పాట.
3: శ్రావణ మంగళవారం నాడు సర్వ శుభములను, కళ్యాణమును, సౌభాగ్యము, సర్వ కార్యసిద్ధి ప్రసాదించే జగత్ కల్పవల్లి శ్రీ గౌరీదేవిని, లలితాదేవిని మంచి మనసుతో వివిధ పుష్పాలతో పూజిస్తున్నాము తల్లి అంటూ అమ్మకిదే పూజ, పుష్పాల పూజ అంటూ ఆలపిస్తున్నారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి మహిళా మండలి బ్రాహ్మణ సమాజ్ సభ్యులు పాడిన శ్రావణ మాసం పాటలు వింటున్నారు. ఇప్పుడు మరో పాట.

0: ఇప్పటిదాకా ఆదిలాబాద్ పట్టణంలోని గాయత్రి మహిళా మండలి బ్రాహ్మణ్ సమాజ్ సభ్యులు పాడిన శ్రావణమాసం పాటలు విన్నారు. ఈ పాటలు పునఃప్రసారం విన్నారు. ఈ పాటలకు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది యాలటి శక్తి స్త్రీల కార్యక్రమం. శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట 5:30 ప్రతి శుక్రవారం పొద్దుమట 5:30 ఉంటుంది. ఇక రేపు పొద్దుమట 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో మాదాపూర్ గ్రామానికి చెందిన కొట్నాక రాముతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది వి సంధ్యాలీల. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండు సమయం 6 గంటలకు వస్తున్నది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
1: విశాల్ శర్మ. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज नई दिल्ली में अंतरिक्ष क्षेत्र से जुड़े 20 स्टार्टअप्स के मुख्य कार्यकारी अधिकारियों और संस्थापकों से बातचीत की. उन्होंने लोगों के जीवन स्तर को बेहतर बनाने के लिए अंतरिक्ष प्रौद्योगिकी के व्यापक इस्तेमाल करने को कहा. प्रधानमंत्री ने कहा कि भारत का अंतरिक्ष क्षेत्र वैश्विक प्रतिभाओं, कंपनियों और निवेश को आकर्षित करने का केंद्र बन सकता है. बैठक के दौरान स्टार्टअप के संस्थापकों ने सरकार के फैसलों की सराहना करते हुए कहा कि इससे क्षेत्र में कई नए अवसर सृजित होंगे. सरकार ने दोहराया है कि भारतीय नाविकों की सुरक्षा और कल्याण उसकी सर्वोच्च प्राथमिकता है. विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने आज नई दिल्ली में कहा कि भारत पश्चिम एशिया के घटनाक्रम पर कड़ी नजर रखे हुए है. विदेशी ध्वज वाले 2 जहाजों से संबंधित घटना के बारे में श्री जायसवाल ने कहा कि इन जहाजों पर सवार सभी 22 नाविक सुरक्षित हैं और सरकार उनकी सुरक्षा को लेकर संबंधित अधिकारियों के साथ संपर्क बनाए हुए है. विदेश मंत्रालय की सचिव श्री प्रिया रंगनाथन की फलस्तीन यात्रा के बारे में प्रवक्ता ने कहा कि यात्रा के दौरान उन्होंने फलस्तीन के विकास साझेदार के रूप में भारत की प्रतिबद्धता व्यक्त की. प्रवक्ता ने कहा कि सचिव ने फलस्तीन के लोगों के लिए जीवन रक्षक दवाओं की एक खेप भी फिलिस्तीन सरकार को सौंपी. गृह मंत्री अमित शाह ने आज पश्चिम बंगाल के सिलीगुड़ी में सशस्त्र सीमा बल SSB के मुख्यालय में कई परियोजनाओं का उद्घाटन किया और कुछ अन्य परियोजनाओं की आधारशिला भी रखी. श्री शाह ने जवानों को संबोधित करते हुए कहा कि शुभेंदु अधिकारी के मुख्यमंत्री बनने के बाद से सीमा सुरक्षा को लेकर पूरा सहयोग दिया जा रहा है.
2: सरकार के गठन के 45 दिन के भीतर 1129 एकड़ भूमि BSF और SSB के लिए शुभेंदु जी ने दे दिया. कुछ 29 एकड़ बाकी बचा है. मित्रों, ये तत्परता जो है वो भारतीय जनता पार्टी के मुख्यमंत्री नाते नहीं है. उनको मालूम है जब तक घुसपैठ नहीं रोकती ना पश्चिम बंगाल सुरक्षित रह सकता है ना भारत सुरक्षित रह सकता.
1: इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्री अश्विनी वैष्णव ने आज मोबाइल फोन विनिर्माण योजना का शुभारंभ किया. केंद्रीय मंत्रिमंडल ने पिछले महीने 62,500 करोड़ रुपए के बजट आवंटन के साथ इस योजना को मंजूरी दी थी. नई दिल्ली में श्री वैष्णव ने कहा कि ये योजना 1 अप्रैल 2026 से प्रभावी हो गई है. योजना की अवधि 2026-27 से 2030-31 तक 5 वर्ष की होगी. इस योजना का उद्देश्य मोबाइल विनिर्माण की आपूर्ति श्रृंखला को मजबूत करने और घरेलू उत्पादन क्षमता को बढ़ाना है. सरकार ने कहा है कि संशोधित व्यवस्था के तहत प्रत्यक्ष विदेशी निवेश FDI के 29 प्रस्तावों के बारे में सूचना मिली है. इनमें 4,800 करोड़ रुपए से अधिक के निवेश प्रस्ताव शामिल हैं. इनमें सूचना प्रौद्योगिकी, AI, सूचना और संचार, विनिर्माण, औषधि डेटा सेंटर और परिवहन सेवाओं सहित कई क्षेत्र शामिल हैं. भारत आंध्र प्रदेश के विशाखापट्टनम में ब्रिक्स युवा मंत्रियों और ब्रिक्स खेल मंत्रियों की बैठकों की मेजबानी करेगा. ब्रिक्स युवा मंत्रियों की बैठक कल जबकि ब्रिक्स खेल मंत्रियों की बैठक 23 अगस्त को होगी. इन बैठकों की अध्यक्षता युवा कार्यक्रम और खेल मंत्री डॉ. मनसुख मांडविया करेंगे. विज्ञान और प्रौद्योगिकी राज्य मंत्री जितेंद्र सिंह ने कहा है कि भारत के पास स्वास्थ्य सेवा को उन्नत बनाने का अनूठा अवसर है. साथ ही ये सुनिश्चित करना भी जरूरी है कि तकनीकी उपलब्धियां सुलभ, सस्ती और उच्च गुणवत्ता वाली हों. डॉक्टर सिंह ने कहा कि भारत का चिकित्सा प्रौद्योगिकी क्षेत्र वर्तमान में लगभग 12 अरब अमरीकी डॉलर का है. स्वास्थ्य और परिवार कल्याण मंत्री जेपी नड्डा ने आज देश में H1N1 इन्फ्लुएंजा की मौजूदा स्थिति और तैयारियों की समीक्षा की। बैठक के दौरान श्री नड्डा ने निरंतर सतर्कता, निगरानी और सक्रिय तैयारियों की आवश्यकता पर जोर दिया। उन्होंने इन्फ्लुएंजा के मामलों पर करीबी नजर रखने के भी निर्देश दिए। केंद्रीय मंत्री और भाजपा के वरिष्ठ नेता जगत प्रकाश नड्डा ने आज नई दिल्ली के संसद मार्ग पुलिस स्टेशन के बाहर धरने पर बैठे कांग्रेस नेता और लोकसभा में विपक्ष के नेता राहुल गांधी पर निशाना साधा। श्री नड्डा ने कहा कि ये विरोध न तो छात्रों के हित में है और न ही न्याय के लिए। FIH हॉकी विश्व कप के दूसरे चरण में आज अम्स्टरडैम में भारतीय महिला टीम का मुकाबला मेजबान नीदरलैंड से होगा। मैच भारतीय समय अनुसार रात 9:30 बजे से खेला जाएगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
0: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ముందుగా ఈపూట ప్రసారంలో ఈపొద్దమట్టు 6:20 గిరిపదం ఆదివాసీల పాటలు నింపించే కార్యక్రమంలో గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామానికి చెందిన కోవ మారుబాయి బృందం పాడిన హస్తలక్ష్మి పాటలు ప్రసారమవుతాయి. తర్వాత అంటే పొద్దమట్టు 6:45 ఆదిలాబాద్లోని రీమ్స్లో జరిగిన శ్రీ సత్యసాయి నిత్యన్నదాన సత్రం 14వ వార్షికోత్సవంపై రేడియో నివేదికంటది సమర్పణ ఈ వరలక్ష్మి. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు యోసం యోసం ద్వారాల కార్యక్రమంలో ఫోనిన్ ఉంటుంది. ఇందులో పత్తిలో పోషకాల యాజమాన్యం గురించి యోసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ జవాబులు చెప్తారు. వ్యవసాయదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 08732 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్కు ఫోన్ చేయొచ్చు. రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. పుస్తకంతో కార్యక్రమంలో రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 21వ భాగంలో పండిత్ వసంతరావు దేశపాండే గురించి విశేషాలింటారు. ఇది మొదటి భాగం. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమం రేపు 8:30 మళ్ళా అయినచ్చు. రాత్రి 9:45 గీతోంకి బహార్ కార్యక్రమంలో అలనాటి నటి కుంకుమ్ నటించిన పాత హిందీ చిత్రాల్లోని పాటలతో రూపొందించిన కార్యక్రమం 2వ భాగం ఇంటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఈరోజు రాత్రి 10 మన పురాణాలు కార్యక్రమంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జరసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 2వ భాగం ప్రసారమవుతుంది. ఇవి ఇక ఇయాల్టి ఈ పూట ప్రసారమే సినిమా పాటలయాలలో రాత్రి 8:00 నుంచి 8:45 ఉషారు, రాత్రి 10:30 నుంచి 11:00 దాకా మధురిమ కార్యక్రమం వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు 6:10 ప్రార్థనలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 7:15 అంబటాళ్ల సంగతులు. పొద్దుగల విజ్ఞానం వినోదం సమాచారం అందించే ఈ కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బొడగం మధుబాబు సంభాషణలు 15వ భాగంలో లిజనింగ్ స్కిల్ గురించి మొదటి సంభాషణ ఇంటారు. తర్వాత ముచ్చటలో పల్లెల్లో మారుమ్రోగుతున్న భజనలు. తామసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన భజన కళాకారుడు కాడే పోతన్నతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది కేలేరిన్. ఆ తర్వాత సత్యం అంటే ఏమిటి, మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ప్రసారమవుతుంది. ఇక రేపు జమట్లో 5:30 కథిందాం. పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ఎలుక పిల్ల పెళ్లి కథ. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుంచి నెమలి కోకిల కథ ప్రసారమవుతుంది. రేపు జమట్లో 5:45 యువవాణి యోజనల కార్యక్రమంలో మాదాపూర్ గ్రామానికి చెందిన కొట్నాక రాముతో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది బి సంధ్యాలీల. రేపు చెమటో 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరదిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ మూడో భాగం ప్రసారమవుతుంది. రేపు చెమటో 6:40 జానపద గీతాలు కార్యక్రమంలో తలమడుగుకు చెందిన గొంటిముక్కుల గోపీ బృందం పాడిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భజనలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:10 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఖేలో ఇండియా పథకం 2026-31లో భాగంగా భారతదేశంలో క్రీడల అభివృద్ధికి 36,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఖేలో ఇండియా రీజనల్ డైరెక్టర్ విష్ణు సుదర్శన్ చెప్పారు. ఎల్ నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్ధం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. బియ్యం బకాయి పడ్డ మిల్లర్లపై ఉక్కు పదం మోపేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన పలువురు కమాండోల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఈ రోజు లోక్భవన్లో పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, జాయింట్ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు గవర్నర్ కలుసుకున్నారు. తెలంగాణలో పీఐబీ సిబిసి కార్యకలాపాలను శృతి పాటిల్ ఈ సందర్భంగా గవర్నర్కు వివరించారు. సెప్టెంబర్లో నిర్వహించే పోషణ్ మహ కార్యక్రమానికి గవర్నర్ ఆహ్వానించారు. మహాత్మాగాంధీపై పుస్తకంతో పాటు కేంద్రం 12 ఏళ్ల ప్రగతిపై పుస్తకాలను ఆయనకు అందజేశారు. ఖేలో ఇండియా పథకం 2026-2031లో భాగంగా భారతదేశంలో క్రీడల అభివృద్ధికి 36,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఖేలో ఇండియా రీజనల్ డైరెక్టర్ విష్ణు సుదర్శన్ చెప్పారు. క్రీడా మౌలిక సదుపాయాలు, శిక్షణా సదుపాయాలు, కోచ్ సహాయక సిబ్బందికి నైపుణ్యాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన అర్జున అవార్డీ జ్వాలా గుప్తా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన క్రీడాకారులను గుర్తించడానికి మరిన్ని అకాడమీలను విస్తరించవలసిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్య, క్రీడలను సమన్వయపరిచే విధంగా ఆయా విభాగాలు ఒక విధానాన్ని తీసుకురావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సాయి డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోను బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎల్ నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్ధం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. రాజేంద్ర నగర్లోని టీజీఐఆర్డీలో నిర్వహించిన రాష్టస్థాయి వర్క్షాప్లో వారు మాట్లాడుతూ నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక వెబ్సైట్ను మంత్రులు ఆవిష్కరించారు. అందులో గ్రామానికి సంబంధించిన సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెప్పారు. బియ్యం బకాయి పడ్డ మిల్లర్లపై ఉక్కు పదం మోపేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మంది కమాండోలను సివిల్ సప్లైస్ శాఖ నియమించింది. సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర ఈ కమాండోలకు స్వాగతం పలికి బాధ్యతలపైన దిశానిర్దేశం చేశారు. గత సీజన్లో రికార్డు స్థాయిలో 154 లక్షల మెట్రిక్ టన్నుల ఓడ్లు సేకరించామని, ఇందుకు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. బకాయి మిల్లర్లపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. భూ సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడం లక్ష్యంగా ఈ సమీక్షలు జరుగుతాయి. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వీటిలో పాల్గొంటారు. రెవెన్యూతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, హౌసింగ్ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షిస్తారు. జగిత్యాల జిల్లాలో 6 ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణం పనులను 11,80,00,000 రూపాయలతో చేపట్టనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. జగిత్యాల, మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నూతన భవనాలతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందుతాయని మంత్రి చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గం రైతుల ప్రయోజనాల కోసం గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా చింతాయిపల్లిలో నిర్వహించిన పల్లె పల్లెకు పొలం అన్న పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
1: ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఏ విధంగా గ్రామస్తులకు అందుతా ఉన్నాయి, అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలు ఏదో మీ దగ్గర కూర్చొని మాట్లాడితే కొన్ని అంశాలు తెలిస్తే వాటిని పరిష్కారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వస్తా ఉన్నా. కాబట్టి మీ గ్రామానికి సంబంధించినటువంటి జరుగుతున్న కార్యక్రమాల గురించి ముందు అధికారులు వివరిస్తారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృత్తుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్లేపల్లి జగన్నాథస్వామి వృద్ధాశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ ప్యానెల్ లాయర్ పాలెం బాబుతో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 ప్రకారం వృద్ధులకున్న చట్టపరమైన హక్కులు, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, ఆర్థిక నేరాల పట్ల వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అనుమతులపై కాంగ్రెస్ అనవసర రాజకీయం చేయవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. పర్యటన అనుమతుల నిర్ణయంలో రాజకీయ కోణం లేదన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ,
2: ముఖ్యమంత్రి గారు అమెరికా పోవటానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్చేంజ్ అఫైర్స్ వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవటం, అదేవిధంగా వారితో వెళ్తున్న బృందానికి మాత్రం పర్మిషన్ ఇచ్చి ఇక్కడ అగ్రిమెంట్స్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరగాల్సినటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదు.
0: జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ,
3: తల్లిదండ్రుల యొక్క ఆస్తుల్ని, సీనియర్ సిటిజన్ల యొక్క ఆస్తులను వారసులు రాయించుకుని వారి పట్ల శ్రద్ధ చూపించకుండా, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించకుండా, వసతి కల్పించకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే అట్టి ఆస్తిపాస్తులను తిరిగి డీరిజిస్టర్ చేయడం జరుగుతుంది. ప్రతి సీనియర్ సిటిజన్ కి వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది.
0: రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్రైకార్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ కోరారు. ఎంపికైన వారికి ఉచిత భోజన వసతి సౌకర్యాలతో 6 నెలల పాటు శిక్షణ ఉండనున్నట్లు తెలియజేశారు. ప్రముఖ చలనచిత్ర నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1931లో రాజమండ్రిలో జన్మించిన శంకర మంచి జానకి షావుకార్ చిత్రంతో వెండితెరకు పరిచయమై షావుకార్ జానకిగా విశేష ఖ్యాతి సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించిన షావుకార్ జానకి ఇటీవలి కాలం వరకు కూడా తన నటనా జీవితాన్ని ఎంతో చురుగ్గా కొనసాగించారు. నటనా రంగంలోకి రాకముందు రేడియో కళాకారిణిగా రాణించిన జానకి రంగస్థల ప్రదర్శనల్లో సుమారు 3000కు పైగా ప్రదర్శనిచ్చారు. రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం ఆమె నటించిన చిత్రాలు ప్రసిద్దమైనవి. తమిళనాడు ప్రభుత్వ కళైమమణి పురస్కారం, ఫిలింఫేర్ జీవన సఫల్య పురస్కారం, మహానటి సావిత్రి పురస్కారంతో పాటు అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆమె అందించిన సేవలను గుర్తించి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో ప్రభుత్వం ఆమెను సత్కరించింది. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న సుందరీకరణ పనులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. వీటీఏడీ ఆధ్వర్యంలో నాంపల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏర్పాటు చేసేందుకు ఇక్కడికి తరలించారు. ప్రముఖ నటి పద్మశ్రీ షావుకార్ జానకి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచి నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరియర్ ప్రారంభించిన షావుకార్ జానకి దాదాపు 7 దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని అన్నారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో డిజిటల్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టినట్లు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ చెప్పారు. ఈరోజు రఘునాథపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ చైర్మన్గా జిల్లా ప్రజాప్రతినిధులు, ఎస్పీ, సంబంధిత శాఖల అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఈ విషయం తెలియజేసింది. వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు పరిహారం 2-3 రోజుల్లోనే రైతులకు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏషియా కరాటే ఛాంపియన్షిప్కి ఎంపికైన తెలంగాణ క్రీడాకారులను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. జార్దన్లోని అమ్మాన్లో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే 2026 ఏకేఎఫ్ క్యాడెట్ జూనియర్ అండర్21 ఛాంపియన్షిప్లో పలువురు తెలంగాణ తరఫున పోటీ పడనున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పంజాగూడలోని ప్రభుత్వ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్వల్పకాలిక సాంకేతిక కోర్సులు ప్రారంభమవుతాయి. పరికరాలతో, యంత్రాలతో ప్రాక్టికల్ శిక్షణ కూడా అందిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం. ఆరు గంటల ఇరవై నిమిషాలు దాటి 18 సెకండ్లు. గిరిపదం. ఆదివాసీలైన అడవి బిడ్డలైన గోండ్, కొలాం, ప్రధాన్, తోటి, అంధ్, నాయక్పోడ్, బంజారా వంటి వారు వివిధ సందర్భాలలో పాడుకునే పాటలు నిర్మించే కార్యక్రమం గిరిపదం. కార్యక్రమం ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. ఇవాళ కార్యక్రమంలో గుడిహాత్నూరు మండలం మాన్కాపూర్ గ్రామానికి చెందిన కోవ మారుబాయి బృందం పాడిన అష్టలక్ష్మి పాటలిండరు. ఈ పాటల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.
5: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
8: గజ్జా బొబ్బలా,
9: ఫై బాల్.
8: మడుగుల తామరా,
9: ఫై బాల్.
8: బురద పుల్లా,
9: ఫై బాల్.
10: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సై బాల్.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా గిరిపదం కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం. గుడిహాత్నూరు మండలం మాన్కాపూర్ గ్రామానికి చెందిన కోవ మారుబాయి బృందం గోండీ భాషలో పాడిన అష్టలక్ష్మి పాటలు. ముందుగా ఈ పాట.

0: ఇప్పటిదాక గుడిహాత్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామానికి చెందిన కోవ మారుబాయి బృందం గోండీ భాషలో పాడిన అష్టలక్ష్మి పాటలు పునఃప్రసారమైనరు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ పాటలే కాదు, ఆదివాసులకు సంబంధించిన ఎన్నో కథాగానాలు, ముచ్చట్లు, భజనలు, పాటలు మా యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరిగింది. అక్కడికి వెళ్ళినచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా మళ్ళొక్కసారి, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండ్రి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది ఇయాలటి గిరిపదం. ఆదివాసుల పాటలు వినిపించే కార్యక్రమం ఈ గిరిపదం. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొచ్చామట్టు 6:20 ఉంటుంది. రేపో జమట్టు 6:20 మన పురాణాలు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదిమ్మ గ్రామానికి చెందిన పూండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ 3వ భాగం ప్రసారమవుతుంది. తర్వాత అంటే రేపో జమట 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో తలమడుగుకు చెందిన గొంటిముక్కుల గోపి బృందం పాడిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భజనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. ఇప్పుడిందాం ఆదిలాబాద్లోని రీమ్స్లో జరిగిన శ్రీ సత్యసాయి నిత్యన్నదాన సత్రం 14వ వార్షికోత్సవంపై రేడియో నివేదిక సమర్పణ ఈ వరలక్ష్మి.

0: ఈ రోజు
1: ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ రిమ్స్ ఆవరణలోని శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన సత్రం 14వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

0: ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజశీష ముఖ్య అతిథిగా విచ్చేయగా, అతిథులుగా రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్, శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు, రోగుల సహాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ రాజశీష సత్యసాయి సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుతూ,
1: అంటే ఇది మనం ఏవైతే మీరు చేస్తున్నారో ఆ నాలుగు అంశాలకి తూచా తప్పకుండా మీరు పాటిస్తున్నారు, అది అమలు చేస్తున్నారో అది కనపడుతుంది. రిమ్స్ లో ఎవరైతే సర్వీసెస్ కోసం వస్తారు, చాలా మళ్ళీ పూవర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, చాలా హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. వారు మళ్ళీ అటెండెంట్స్ కి ప్రత్యేకంగా, సరే మనం పేషెంట్స్ కి అంటే అక్కడ ఫుడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవ్వడం జరుగుతుంది, కానీ అటెండెంట్స్ కి ఉచితంగా మళ్ళీ కొందరు ఒక్క రోజు, రెండు రోజులు, మూడు రోజులు, లేదు ఓపీ గానీ ఐపీ గానీ ఎన్ని రోజులు కావచ్చు, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు బాధలో ఉంటారు, మళ్ళీ ఆ బాధలో మరి ఇక్కడ బయట ఖర్చు పెట్టాలి, అది ఇంకొక మళ్ళీ వారికి బాధ ఉంటాయి. సో అటువంటి బాధకి మీరు పరిష్కరిస్తున్నారు కాబట్టి మీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎక్కడైనా ట్రైబల్ హ్యాబిటేషన్స్ లో మళ్ళీ ప్రత్యేకంగా అక్కడ ఏవైతే ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, లేదు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, సో అవి అన్ని కూడా మాకు ఈ గారు అప్పుడు అప్పుడు చెప్తూనే ఉంటున్నారు దట్ ఇట్లా మళ్ళీ సంస్థ ద్వారా చేయడం జరుగుతుంది. సో నిజమే, ఇట్లా రిమోట్ ఏరియాస్ లో మళ్ళీ అక్కడ వెళ్ళి సర్వీస్ చేయడం కూడా అది చాలా గొప్ప. మీరు అందరూ ఒక సంకల్పం తీసుకుని ముందుకి వెళ్తున్నారు, తప్పకుండా మీకు ఆ సంకల్పంలో మా తరఫు నుంచి కూడా ఏమైనా సహాయం కావాలి అంటే తప్పకుండా మీకు అందరూ కూడా చేస్తాము, తెలియజేస్తున్నాము. సో మనం కూడా గిరిజన ప్రాంతాల్లో అంటే ఇటువంటి స్వచ్ఛ సంస్థ సంఘాలు కావచ్చు, లేదు ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాళ్ళతో ఎక్కడైనా అవసరమైతే తప్పకుండా సపోర్ట్ తీసుకుని అక్కడ తాగునీటి కానీ, తర్వాత ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా పరిష్కారం కూడా చేస్తున్నాము. సో ఇంకా కూడా మనం గత సంవత్సరం మళ్ళీ మీ అందరితో కలిసి మళ్ళీ మనం అక్కడ కైలాష్ నగర్ లో మళ్ళీ టెంపుల్ దగ్గర మనం పూజా కార్యక్రమం కూడా చేసి మీ అందరితో కలిసి కూడా సెలబ్రేట్ కూడా చేయడం జరిగింది. అన్ని రకాలు మీరు చెప్పినట్టు కులం కానీ మతాలు కానీ లేకుండా అందరూ కలిసి మళ్ళీ సత్యసాయి బాబా గారు వారు ఏవైతే మళ్ళీ మార్గం చూపించారో అందరూ కూడా కలిసి పాటిస్తున్నారు, అదే విధంగా పాటించాలి. ఎందుకంటే వారు చెప్పినటువంటి ఏవైతే హ్యుమానిటీ కోసం, అంటే మనం దేవుడికి సర్వ్ చేయాలి అంటే మనం మనిషికి సర్వ్ చేస్తేనే దేవుడు దగ్గరే మనం రీచ్ అవుతాం. మనం హ్యుమానిటీ తప్పకుండా ప్రతి ఒక్కరి దాంట్లో ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ కూడా హ్యుమానిటీతోనే పనిచేస్తుంది, మీ సంస్థ కూడా హ్యుమానిటీతోనే పనిచేస్తుంది, రిమ్స్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే హ్యుమానిటీ పరంగానే. సో అన్ని కూడా మనం వారు ఏవైతే మార్గం ఉన్నారో దాని ప్రకారమే ముందుకి వెళ్తున్నాము, దాంతోనే సమాజం బాగా అవుతాయి.
0: రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యక్రమాలు పాటిస్తున్న శుభ్రతను గురించి వివరిస్తూ,
2: ఈ యొక్క ఏదైతే సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారో చాలా బ్రతకర్మ కార్యక్రమం అది. ఏదైతే రిమ్స్ హాస్పిటల్ లో పేషెంట్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ యొక్క అటెండర్ కు చాలా ప్రాబ్లమ్స్ తో కనుక నేను చాలా అభినందిస్తున్నాను. నాకు నచ్చేది ఒకటే, చాలా హైజీనిక్ ఫుడ్ పెడతారు అన్నదాన కార్యక్రమంలో. నాకు నచ్చింది ఖచ్చితంగా మేము కాల్సాలు యూజ్ చేశాను సార్, హార్ట్ కిడ్నీ పేషెంట్లకు పుట్టపతి సాహెబ్ బెంగళూరు చాలా మటుకు నేను చూస్తా గమనిస్తా ఉన్నా సార్. అదేవిధంగా రిమ్స్ ఆడిటోరియం లో కొన్ని స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, స్కిల్ డెవలప్ గురించి ట్రైనింగ్ మీరు ఇస్తా ఉంటారు, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదే విధంగా దీనికి అందరం కలిసి ముందు కొనసాగిద్దాం. నా తరఫున ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఖచ్చితంగా ఇస్తూ నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: అక్కడికి వచ్చిన శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు కొందరు మాట్లాడుతూ,
3: ఓం శ్రీ సాయిరాం, నేను ప్రవీణ్ కుమార్ బండేవార్, శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఆదిలాబాద్ కు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఒక బాధ్యత స్వామి వారు ఇచ్చారు.
4: 45 సంవత్సరాల కిందట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రారంభించబడిన శ్రీ సత్యసాయి సేవా సమితి అనేక ఆధ్యాత్మిక

0: కార్యక్రమాలతో పాటు సేవ మరియు విద్యారంగంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతి శనివారం రోజున నారాయణ సేవ అనే పేరుతో అన్నాత్మలకు అన్న ప్రసారం ఇవ్వబడినది. అలాగే శ్రీ సత్యసాయి సేవాదత్ సభ్యులు ఆరనేషన్ లో వచ్చిన ప్రొఫార్మ ప్రకారం లిక్విడ్ లవ్ పేరుతో రక్తదానం తరచుగా కంటిన్యూ చేయిస్తున్నారు. అలాగే పిల్లలకు సంస్కారవంతులుగా చేయుటకు బాల వికాస్ అనే కార్యక్రమం ప్రతి ఆదివారం శ్రీ సత్యసాయి మందిరమందు కైలాస్ నగర్ లో నిర్వహించబడుతున్నది. విద్యారంగంలో ఉన్న ఉపాధ్యాయులకు EHV అంటే ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ విద్యలో మానవతా విలువలు అనే అంశంపై కార్యక్రమం నిర్వహించబడింది. అలాగే రిమ్స్ ఆడిటోరియంలో వ్యక్తిత్వ వికాసం కార్యక్రమంలో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ అనే అంశంపై అనుభవం గలవారిచే యువతులకు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే గిరిజన గ్రామాలపై సాలేగూడ దాదాపు ఇది 20 కిలోమీటర్ ఇక్కడ ఉంటుంది 20 కిలోమీటర్లు అక్కడ మనకు తెచ్చిన వాళ్ళు ఆ ప్రాంతంలో 500 మీటర్స్ కింద వెళ్లాలి నీళ్లు లేకుండా. అటువంటి ప్రాంతాల్లో సాలేగూడ లోహార మరియు ఉట్నూర్ దగ్గరలో గల లింగాపూర్ గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యం కూడా మన ఆరోగ్యం ద్వారా చేయడం జరిగింది. అలాగే నిరాధార నిస్సహాయ వృద్ధులకు అమృత కలశం అంటే ఒక వ్యక్తికి ఒక నెల సరిపడే వంట సరుకులు ఒక్కరికి సరిపడి ఇవ్వడం జరిగింది.
1: సాయిరాం, నా పేరు బొల్లు విలాస్, నేను సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఆదిలాబాద్. శ్రీ సత్యసాయి నిత్య అన్నదాన పథకం ప్రారంభించుకుని ఈ రోజుకు 14 సంవత్సరాలైంది. అందులో భాగంగా ఈ రోజు 14వ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా మున్ముందు మేము సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా మేము దీన్ని నడిపించాలని స్వామివారిని కోరుతున్నాం. సాయిరాం.
2: నా పేరు సల్లా విజయబాబు, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సమితిలో ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్ గా బాధితుంది. ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ అనే కార్యక్రమాన్ని మేము పలుపాలు నిర్వహించాము. త్వరలోనే ఇక్కడ బీఎడ్ కాలేజీలో ట్రైనింగ్ టీచర్స్ కు పెద్ద ఎత్తున నిర్వహిస్తాము. అలాగే ఒక ఆదివారం నాడు ప్రైవేట్ టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా ఒక రోజంతా కూడా ఇంతకుముందు నిర్వహించాము కూడా ఒక 15 కింద. అటువంటి కార్యక్రమాన్ని ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ విద్యలో మానవతా అనే అంశాన్ని త్వరలోనే నిర్వహించబోతున్నాం కేంద్ర ట్రస్ట్ సహకారంతో. ఇంతేకాకుండా ఇంకోటి ప్రత్యేకంగా ఈ రోజు నుంచి నిత్య నారాయణ సేవ అనే పేరుతోని పట్టణంలో నిరాధారమైన వృద్ధులు ఉన్నారు. నిరాధార నిస్సహాయ వృద్ధులు అంటే వంట చేసుకోలేని స్థితిలో ఉన్న అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి రోజు ఒక 4 లేదా 5 క్యారియర్స్ తీసుకుపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తామని ఆలోచన మాకు వచ్చింది. అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మనం ప్రారంభించబోతున్నాం. అంటే వాళ్ళు ఏమాత్రం కదలేని స్థితిలో ఉన్నారు. అటువంటి వాళ్ళని వేసి ఒక మనం సూచనాప్రాయంగా కొంతమందికి ఈ రోజు నుంచి మేము సేవా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. గౌరవ కలెక్టర్ గారు దానికి సహకరిస్తారు, అలాగే వారి ఆశీర్వాదం కూడా కావాల్సింది కోరుతున్నాం. సాయిరాం.
1: ఓం శ్రీ సాయిరాం. నా పేరు ఈశ్వరెడ్డి, నేను ఈ ట్రస్ట్ వన్ ఆఫ్ ద ట్రస్ట్ మెంబర్స్. ఇది 2012 లో ప్రారంభించడం జరిగింది. అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో మొదలు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించడం జరిగింది ఈ సేవా కార్యక్రమం. ఆ తర్వాత ఇక్కడ మన ఆదిలాబాద్ లో మన ఈ ఉమ్మడి జిల్లాలో 2వ జిల్లాగా మనం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇది అంటే ఇవాళ 14వ వార్షికోత్సవం. ఈ 14 సంవత్సరాలు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. దీనికి ఇక్కడ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి దాతలు సహకరించడం వల్ల ఈ కార్యక్రమం జరుగుతున్నది. దాతలు ఇట్లానే వాళ్ళ యొక్క సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సాయిరాం.
3: అనంతరం ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో సేవలందిస్తున్న వారిని సన్మానించడంతో ఈ కార్యక్రమం ముగిసింది.

ఇప్పటిదాకా ఆదిలాబాద్లోని రీమ్స్లో జరిగిన శ్రీ సత్యసాయి నిత్యన్నదాన సత్రం 14వ వార్షికోత్సవంపై రేడియో నివేదికిన్నారు. సమర్పణ ఈ వరలక్ష్మి. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ విద్యా ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు 2వ విడత ప్రవేశాల గడువును మరోసారి పొడిగించారు. ఇంతకుముందు ప్రకటించిన గడువు ఈ నెల 15వ తేదీతో ముగియనుండగా దాన్ని తాజాగా ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఇంకొక సమాచారం. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో సీట్లను పెంచుతున్నట్లు వర్సిటీ రిజిస్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. పెరిగిన సీట్లకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు. థియేటర్ ఆర్ట్స్, తెలుగు, మ్యూజిక్, డాన్స్, ఎంఎఫ్ఏ, బీఎఫ్ఏ, విజువల్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, హిస్టరీ అండ్ కల్చర్, లింగ్విస్టిక్స్ కోర్సుల్లో కూడా అదనపు సీట్లు అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు లేదా సంబంధిత విభాగాలను నేరుగా సంప్రదించవచ్చని ఆయన తెలియజేశారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నీట్, యూజీ, జేఈ 2027కు ఉచిత లాంగ్ టర్మ్ రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీఓ ఎం లలిత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని టీజీఎస్ డబ్ల్యూఆర్ ఫౌండేషన్ సిఓఈ చిలుకూరులో బాలులకు, మహేంద్ర హిల్స్ ఫౌండేషన్ సిఓఈలో బాలికలకు శిక్షణ అందిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ నెల 22లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వారు పేర్కొన్నారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువును 9వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ సమన్వయకర్త డాక్టర్ ఎం కనకయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్, 2 ఏళ్ల ఐటీఐ లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న వారు కూడా తమ ట్యూషన్ ఫీజును 9వ తేదీలోగా చెల్లించాలని వారు సూచించారు. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9948648465. ఫోన్ నంబర్ మరొక్కసారి 9948648465. ఇది ఇయాలటి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం. 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. ప్రముఖ బహుభాషా నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 20 స్పేస్ స్టార్టప్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వ్యవస్థాపకులతో ముచ్చటించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతికతను మరింత విస్తృతంగా ఉపయోగించాలని ఈ సమావేశంలో ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని సూచిస్తూ దేశంలోని అంతరిక్ష రంగం ప్రపంచ స్థాయి ప్రతిభకు, కంపెనీలకు, పెట్టుబడులకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని మోదీ చెప్పారు. అంతరిక్ష పరిశ్రమకు ఇతర సామాజిక అభివృద్ధి రంగాలకు మధ్య మరింత సహకారం ఉండాలని చెప్పిన ప్రధానమంత్రి, యువతలో అంతరిక్షంపై జిజ్ఞాసను, ఆసక్తిని పెంపొందించడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్తో కలిసి పనిచేయాలని ప్రోత్సహించారు. ఒక కొత్త రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి నాయకత్వం వహిస్తున్న అంతరిక్ష రంగ ప్రముఖులను మోదీ అభినందించారు. ఈ రంగం చూపిన ఆత్మవిశ్వాసమే ప్రైవేట్ భాగస్వామ్యం కోసం అంతరిక్ష రంగాన్ని తెరిచే సంకల్పాన్ని మరింతగా బలపరిచిందని మోదీ చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రారంభించడం వల్ల ఎన్నో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని ఈ సమావేశంలో సీఈఓలు కూడా స్పందించారు. దేశంలోని ప్రైవేట్ స్పేస్ పరిశ్రమ సాధిస్తున్న వేగవంతమైన పురోగతి గురించి వారు ప్రస్తావిస్తూ ఆ రంగం భవిష్యత్తు కోసం తమ దృక్పథాన్ని పంచుకున్నారు. స్కైరోట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మాస్, పిక్సెల్, ధృవ స్పేస్, గెలాక్సీ, బెలట్రిక్స్ ఏరోస్పేస్, దిగాంతర తదితర స్పేస్ రంగంలో పనిచేస్తున్న 20 స్టార్టప్ల ఫౌండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో ఉన్న సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అనేక ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గతంలో ఎస్ఎస్బి కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రులను ఆహ్వానించినప్పటికీ వారు హాజరు కావడానికి ఇష్టపడలేదన్నారు. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సరిహద్దు భద్రతకు పూర్తి సహకారం లభిస్తోందని అమిత్ షా చెప్పారు. సశస్త్ర సీమాబలకు అవసరమైన 29 ఎకరాల భూమిని కూడా అప్పగిస్తున్నామని అమిత్ షా తెలియజేశారు.
1: सरकार के गठन के 45 दिन के भीतर 1129 एकड़ भूमि बीएसएफ और एसएसबी के लिए शुभेंदु जी ने दे दिया. कुछ 29 एकड़ बाकी बचा है. मित्रों, ये तत्परता जो है वो भारतीय जनता पार्टी के मुख्यमंत्री नाते नहीं है. उनको मालूम है जब तक घुसपैठ नहीं रोकती ना पश्चिम बंगाल सुरक्षित रह सकता है ना भारत सुरक्षित रह सकता.
0: పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాట్లు అరికట్టాలని మమతా బెనర్జీని పదే పదే కోరినప్పటికీ ఆమె భూమిని కేటాయించలేదని అమిత్ షా ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతకు బాధ్యత వహించే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. మన దేశం విదేశీ సముద్రయాన కార్మికుల సంక్షేమం భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వం ఈరోజు పునరుద్ఘాటించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తూనే ఉందని చెప్పారు. రెండు విదేశీ నౌకలకు సంబంధించిన సంఘటన గురించి ప్రస్తావిస్తూ, సముద్రయాన సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, వారి భద్రతను నిర్ధారించేందుకు ప్రభుత్వం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
2: Two ships which are foreign flagged, they have been hijacked. We are in touch with the authorities that are concerned in this, and we have 22 Indian nationals, and all of them are reportedly safe, but we are looking into the matter, the welfare and safety of our seafarers and seafaring community, to which we attach very high importance.
0: సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నాడు న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్సీఎస్కే ఉపాధ్యక్షుడు హర్దీప్ సింగ్ గిల్ ఈ విషయం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం సఫాయి కర్మచారి గౌరవం, సంక్షేమం, ప్రమాదకరమైన మాన్యువల్ స్కావెంజింగ్ లేదా శుభ్రపరిచే విధానాన్ని తొలగించడం, యంత్రాల ద్వారా పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడం, పునరావాసం, సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలుపైన ప్రధానంగా దృష్టి సారించి చర్చలు జరుపుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కమిషన్ భాగస్వాముల కోసం ఎన్సీఎస్కే మిస్డ్ కాల్ సౌకర్య నంబర్ను కూడా విడుదల చేస్తుంది. దీని ద్వారా కాల్ చేసిన వారితో కమిషన్ నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు వారి ఫిర్యాదులు, సమస్యలు, విజ్ఞప్తులను నిర్దిష్ట కాల పరిమితిలో నమోదు చేసి పరిష్కారం చేసేందుకు వీలవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో H1N1 ఇన్ఫ్లుయెన్జా ప్రస్తుత పరిస్థితిని, వ్యాప్తిని, సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. జాతీయ నిఘా, ఎపిడెమియలాజికల్ పరిస్థితి, ఐఎల్ఐఎస్ఏఆర్ఐ ట్రెండ్లు, పరీక్షలు, ల్యాబొరేటరీల పర్యవేక్షణ, అలాగే కాలానుగుణంగా ఇన్ఫ్లుయెంజా కేసులను చికిత్సకు, నియంత్రణకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల సన్నద్ధత మొదలైన విషయాలను నడ్డా సమీక్షించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. H1N1 ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని నిశితంగా పర్యవేక్షిస్తూ నిరంతరం పటిష్టమైన నిఘా వేసి ఉంచడంతో పాటు ముందస్తుగా సన్నద్ధంగా ఉండవలసిన అవసరాన్ని నడ్డా ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్వాసకోశకు సంబంధించిన పరిశుభ్రతతో పాటు చేతుల పరిశుభ్రత, ప్రజల్లో అవగాహన, నివారణ పద్ధతుల ప్రాముఖ్యత గురించి కూడా ఆయన వివరించారు. ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది లేదా ఇతర రోగ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని కూడా ఆరోగ్యమంత్రి సూచించారు. సాంకేతిక ప్రగతి అందరికీ అందుబాటులో ఉండేలాగా, సరసమైన ధరల్లో అత్యుత్తమమైన నాణ్యతతో ఉండేలాగా చూసుకుంటూ ఆరోగ్య రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మన దేశానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 18వ సిఐఐ గ్లోబల్ మెడ్టెక్ సమ్మిట్ను ఉద్దేశించి ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ప్రస్తుతం సుమారు 12 బిలియన్ అమెరికన్ డాలర్లు విలువ చేసే భారత వైద్య సాంకేతిక రంగం 2030 నాటికి 20 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య మార్కెట్ల కోసం సాంకేతిక పరిజ్ఞానాలను రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం, తయారీ చేయడం, ఎగుమతి చేయడమే మన దేశం లక్ష్యంగా ఉండాలని ఆయన తెలియజేశారు. పరిశోధనలు కేవలం ల్యాబొరేటరీలకే పరిమితం కాకుండా నిజ జీవిత ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలుగా మారాలని కూడా ఆయన చెప్పారు. ప్రముఖ చలనచిత్ర నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. 1931లో రాజమండ్రిలో జన్మించిన శంకరమంచి జానకి షావుకార్ చిత్రంతో వెండితెరకు పరిచయమై షావుకార్ జానకిగా విశేష ఖ్యాతి సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాలు నటించిన షావుకార్ జానకి ఇటీవలి కాలం వరకు కూడా తన నటనా జీవితాన్ని ఎంతో చురుగ్గా కొనసాగించారు. చలనచిత్ర రంగంలోకి రాకముందు రేడియో కళాకారిణిగా కూడా రణించిన జానకి రంగస్థల ప్రదర్శనల్లో సుమారు 3000కు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం మొదలైనవి ఆమె నటించిన చిత్రాల్లో ప్రసిద్ధమైనవి. తమిళనాడు ప్రభుత్వ కళైమామణి అవార్డు, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, మహానటి సావిత్రి పురస్కారంతో పాటు అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న షావుకార్ జానకిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. బలూచిస్తాన్లోని సూరాబ్ జిల్లాలో పాకిస్తాన్ వాయుసేన జరిపిన వైమానిక దాడిని ఖండిస్తూ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ నెదర్లాండ్స్లో ఒక నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించింది. ఈ దాడిలో మహిళలు, పిల్లలతో సహా 30 మందికి పైగా పౌరులు మరణించినట్లు సమాచారం. సూరాబ్ దాడి తీవ్రమైన మానవతా విషాదమని యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలని ప్రదర్శనకారులు కోరారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో దేశానికి ఒక పతకం వచ్చేలాగా ఖాయం చేశారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం లండన్లో జరిగిన ఛాంపియన్షిప్లో జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప కాంస్య పతకం సాధించి ఇటువంటి విజయమే సాధించారు. విశేషాలు మరొకసారి. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి, సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్షించారు. ప్రముఖ నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:15 దాటి 30 సెకండ్లు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

0: ఇల్లు యౌసం యౌసందారుల కార్యక్రమం. యౌసందారులకు అక్కరగచ్చే అన్ని తీర ముచ్చట్లు నిపించే కార్యక్రమం. యౌసంలా ఎప్పుడు ఏం చేయాలి, ఏ పంటకు ఏ పురుగుకు ఏ రోగానికి ఏ మందు కొట్టాలి, భూమిని ఎట్లా పదిలంగుంచుకోవాలి, తక్కువ ఖర్చుతోటి యౌసం ఎట్లయ్యేయాలా, యౌసంలో ఏమన్నా కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయా, నిసుంటి అన్ని తీర ముచ్చట్లు నిపించే కార్యక్రమం. ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఇయ్యల్లా కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇయ్యల్లా పత్తిలో పోషకాల యాజమాన్యం, ఈ అంశం గురించి యువసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ జవాబులు చెప్తారు. యువసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జత చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081. మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలిలో తేమ 73% ఉన్నది. జిల్లాలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మరి ఆదిలాబాద్ పట్టెలో పెద్ద పంట పత్తి పంట. మరి ఇప్పుడు పత్తి ఒక 45 నుంచి 60 రోజుల పంటకాలంలో ఉంది, మంచి పెరుగుదలలో ఉంది. మరి ఇప్పుడిప్పుడే కొమ్మలు వేస్తూ ఆకులు కూడా మంచిగా వస్తున్నాయి, అక్కడక్కడ పూత కూడా పూస్తుంది. మరి ఈ పత్తి పంటలో పోషకాల యాజమాన్యం అంటే ఇప్పుడు ఏ పోషకాల అందించాలి, మరి ఆ పోషకాల లోపాలను ఎట్లా గుర్తించాలి, ఆ పోషకాల సవరణ ఎట్లా చేసుకోవాలనో అప్పటికప్పుడు వ్యవసాయదారులు అడిగినటువంటి ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం చెప్పడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి ఎంతో అనుభవజ్ఞులు డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం.
0: మరి వ్యవసాయదారులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మీ పత్తి పంటకు సంబంధించి పోషకాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీరు పొందవచ్చు. సార్ అప్పటికప్పుడే మీకు సమాధానం అందిస్తారు. మరి వ్యవసాయదారులు ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి. సార్ ముందుగా చెప్పండి సార్, మరి ఈ జిల్లా యందు చూసుకున్నట్లయితే, మన ఆదిలాబాద్ జిల్లా యందు చూసుకున్నట్లయితే పత్తి సాగు పరిస్థితి ఎట్లా ఉన్నదంటారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో?
1: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ప్రధానమైన పంట, తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే రెండో పంటగా ఉన్నప్పటికీ మన జిల్లాలో అయితే ఇదే ఇంపార్టెంట్ క్రాప్. మొత్తం 5,25,000 ఎకరాలలో 4 లక్షల పైచెలకు ఏకరేజ్లో ఈ ఒక్క క్రాపే కనిపిస్తుంది. ఇది ఏక పంటగా కావచ్చు లేదా కంది పంటతో అంతర పంటగా కావచ్చు మనం సాగు చేసుకుంటా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో మీరు అన్నట్టు ఇంతకుముందు 45 నుంచి 50 రోజుల దిన అంటే ఆ డేస్లో ఎక్కువగా ఈ క్రాప్ ఉంది ఇప్పుడు.
0: అవును.
1: తర్వాత కొన్ని సిచ్యువేషన్స్లలో కొంత ఆలస్యంగా కూడా రైతులు ఎత్తుకోవడం జరిగింది. సో ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా కొంత ఎల్నీలో ప్రభావం ఉంటుంది, దీనివల్ల వర్షాలు అనుకున్న సమయంలో పడకపోవచ్చు, అనుకున్న పరిమాణంలో పడకపోవచ్చు, అనుకున్న ఏమంటారు సమర్ రీతిలో పడకపోవచ్చు అన్నట్లు మొదటి నుంచి ఉంది. మనకు ప్రత్యక్షంగా కూడా మనం గమనిస్తూనే ఉన్నాము. ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజుకి కూడా మనం లోటు వర్షపాతంలో ఉన్నాము. కాకపోతే ఈ లోటు అనేది పెద్దగా లేదు, మినిమము అంటే కనీసంలో దగ్గరలోనే ఉన్నాం మనం. ఉన్న 21 మండలాలలో నేను ఈరోజు మార్నింగ్ చూసినప్పుడు సుమారుగా ఒక 12 మండలాలు ఇంకా లోటు వర్షపాతంగా ఉంది. తర్వాత కొన్ని మండలాలు సాధారణ స్థితిలో ఉంది. ఇంకా మిగతా ఎక్కడ కూడా మనకి అత్యధికంగా వర్షపాతం పడ్డ మండలాలు ఏవీ లేవు.
0: అన్నిట్లో లోటే ఉంది, అన్ని మండలాలలో
1: లోటుగా ఉంది. కొన్ని మండలాలలో సాధారణ వర్షపాతానికి దగ్గరగా ఉన్నాయి అన్నమాట ఈ లోటు కూడా. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆదిలాబాదు మొదటి నుంచి కూడా వర్షాధారపు జిల్లా ఇది.
0: అవును.
1: వర్షాధారంగా పండించే పంటలే మనం ప్రధానంగా సాగు చేసుకుంటా ఉన్నాము. పంట కాలం కొంత ఆలస్యమైనప్పటికీ కూడా అంటే అటుగా ఒక 25 నుంచి 30 రోజులు లేటుగా నడుస్తుంది పంట కాలం. అందుకని ఎక్కడ కూడా ఈ కాటను సోయాబీన్ కంది లాంటి పంటలు ఈ ఆగస్టు మాసంలో ఉండాల్సిన దశ కన్నా కూడా కొంత చిన్నగా పొట్టిగా కనిపిస్తూ ఉంది. తర్వాత జూలై 3వ వారంలో వర్షాలు పడడము, మన జూన్ 3వ వారంలో వర్షాలు పడడము, జూలై 1వ-2వ వారంలో వర్షం పడడం, మళ్ళీ కొంత ఇంటర్మీడియట్ డ్రై స్పెల్ రావడం మనకు, మళ్ళీ ఆగస్టులో కొంత తేలికపాటి వర్షాలు పడి వర్షం పడుతుందా లేదా అన్నట్టే మనకు తయారైపోయింది పరిస్థితి. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆశించిన మేరకి పత్తి పంట ఎదుగుదల లేదు, పంట విస్తీర్ణం పెరిగింది దీంట్లో ఏమీ డౌట్ లేదు మనకు. ఇంకా ఇంకొక మాట చెప్పాలంటే ఈవెన్ సోయాబీన్ పంట విస్తీర్ణం కన్నా కూడా పత్తి పంట విస్తీర్ణము గత సంవత్సరం కన్నా ఇంకొక 8-10 వేల ఎకరాలు పెరిగింది. తర్వాత పంట అంతా కూడా అంటే మనం భయపడనంత పరిస్థితి లేదు, మంచిగానే ఆరోగ్యవంతంగానే ఉంది పంట. కొంత ఈ సీజనల్ గా వచ్చే పెస్ట్ ప్రాబ్లము ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి అయితే మనకి అనిపిస్తూ ఉంది.
0: అయితే మరి ఈ పత్తి సాగులో చూసుకున్నట్టయితే పోషకాల యాజమాన్యం, మరి పోషకాలు ఎలాంటి పోషకాలు ఈ పత్తి పంటకు అవసరం పడతాయి, మరి ఈ దశలో ప్రస్తుతం ఉన్న దశలో ఎలాంటి పోషకాలు అందించాలి, ఆ పోషకాల యాజమాన్యం గురించి వివరించండి.
1: కాటన్ పంట ఇది నాన్ లెగ్యూమినస్ అంటే పప్పుజాతి కాని పంట ఇది, అంటే అట్లాంటి పంటలకు మాత్రము పోషకాల డిమాండ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇది స్వల్పకాలిక పంట కాదు, ఇది మధ్యకాలిక నుంచి దీర్ఘకాలిక పంట కింద మనం చెప్పుకుంటాము. హలో, ఆ రకంగా కూడా పోషకాల డిమాండ్ ఎక్కువ ఉంది. తర్వాత సంకర రకాల కన్నా కూడా.
0: సరే, ఒక రైతుతో మాట్లాడిన తర్వాత ఈ పోషకాల యాజమాన్యం గురించి మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడుగుండ్రి. పొచ్చన్న గారు చెప్పండి.
2: రామ్నగర్ నుంచి
0: అడగండి
2: సార్. పత్తిలో ముడత పోవాలంటే అట్లనే మంచిగా ఎదగాలంటే ఏం చేయాలి సార్?
1: అవును, మామూలుగా ఇప్పుడు మనకు చాలా చోట్ల కూడా మనం చూస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే వర్షాలు సకాలంలో పడకపోవడం, తర్వాత తగినంత మోతాదులు పడకపోవడం వల్ల పంట ఎదుగుదల కొంత లోపించింది. దీనికి తోడు మనకు డే టెంపరేచర్ పెరిగింది కాబట్టి రసం పీల్చే పురుగుల ఉధృతి మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. అందులో ప్రధానంగా పేనుబంక, తర్వాత పచ్చదోమ, తామర పురుగులు ఈ మధ్యలో కొంత స్టార్ట్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ మనకు. అయితే మీ యాజమాన్యంలో మరి మీరు ఏమైనా చీడపీడల మందులు స్ప్రే చేసినట్టు ఏం చెప్పట్లేదు మీరు. ఒకవేళ మీరు ఏమి చేయకపోతే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పేనుబంక, పచ్చదోమ ఈ రెండింటి కలిపి వాడవలసిన మూత అంటే మందులు ఒక 3-4 మంచి మందులు ఉన్నాయి. అందులో ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్, ఇది ల్యాన్సర్ గోల్డ్ అని దొరుకుతుంది మనకు, ఇది 400 గ్రాములు ఎకరానికి. లేదా ఫ్లోనికామీడ్ అంటే ఉల్లాల పేరు మీద అమ్ముతూ ఉన్నారు, ఇది ఎకరానికి 60 గ్రాములు. లేదా మనకు ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్, ఇది లెసెంటా లేదా పోలిస్ అనే పేరు మీద అమ్ముతా ఉన్నారు మార్కెట్లో, ఎకరానికి 40 గ్రాములు. ఈ 3 మందులలో ఏదైనా మందు వాడితే మనకి పేనుబంక, పచ్చదోమ ఈ 2 సమస్యలు ఉన్నట్లయితే మనం నివారించుకునే అవకాశం ఉంది. తర్వాత నేను ఈ పొద్దునే ఒక ఫోన్ కాల్ విన్నా, కొంత తెల్లదోమ సమస్య కూడా వస్తుంది సార్ మాకు అని అనడం విన్నాను నేను. అంటే ఎప్పుడైతే డే టెంపరేచర్ బాగా పెరుగుతుందో వర్షాలు సకాలంలో పడకపోగా ఈ సమస్య మనకు పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో అయితే మార్కెట్లో డైఫెన్థ్యూరాన్, ఎసిటమోప్రిడ్ అంటే మనకి హెర్క్యూల్స్ అనే పేరు మీద దొరుకుతుంది మందు, ఇది 250 గ్రాములు మనం వాడుకోవచ్చు.
0: ఓకే, మంచిదండి పొచ్చన్న గారు, మీ ముడతకు సరైన వివరణ ప్రశ్న మీకు జవాబు దొరికింది. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఈ విధంగా ఎవరైనా సరే రైతులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. మరి పోషకాల యాజమాన్యం గురించి పత్తి పంటలు, ప్రస్తుతం మీ పత్తి పంట ఏమన్నా లోపంతో ఉంటే కూడా ఆ లోపాన్ని వివరిస్తే సారు దానికి నివారణ ఉపాయాలు చెప్తారు మీకు అప్పటికప్పుడే. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 08732, ఇది కోడ్ నెంబర్, ఈ నెంబర్ని దయచేసి 2300081, ఇంకొక నెంబరు 2950081, ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. సార్, పత్తి సాగులో పోషకాల యాజమాన్యం గురించి వివరిస్తున్నారు.
1: సో పోషకాల యాజమాన్యంలో రైతులకి నా సలహా ఏంటంటే మనము ఖచ్చితంగా ఒక 2-3 సంవత్సరాలకు ఒకసారి సాయిల్ హెల్త్ మనము టెస్ట్ చేసుకోవాలండి. అందుకనే సాయిల్ హెల్త్ కార్డుని దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల
0: ఒక రైతు ఫోన్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుని. గణేష్ గారు అంకోల్ నుంచి అడగండి సార్. ఉన్నారు
3: సార్, అధిక సాంద్రత పత్తి ఉన్నది మరి సమస్తారు.
0: మీ వాయిస్ కట్ అవుతుంది, మరొకసారి చెప్పండి.
3: ఇప్పుడు అధిక సాంద్ర పద్ధతికి 2-2.5 ఫీట్లు ఎత్తున్నాయి సార్. మరి చమత్కార్ కొట్టమంటారు సార్?
1: చమత్కార్ ఇంతకుముందు ఎప్పుడైనా స్ప్రే చేసినావా?
3: 60 రోజులు ఉన్నాయి సార్.
1: కాదు కాదు, మీ పంట 60 రోజులు ఉంది, మీరు 45 రోజులకి ఎప్పుడైనా మొదటిసారిగా స్ప్రే చేసుకున్నారా? చేసుకోలేదా? చేయలేదు. అయితే మీరు అధిక అంటే అధిక సాంద్రత పద్ధతిలో ఈ అంటే మెపిక్వాడ్ క్లోరైడ్ మీరు అన్న చమత్కారాన్ని మందు అయితే మనం వాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అయితే మొక్క ఎదుగుదలని బట్టి మనము రికమెండ్ చేయాలి. పంట ఒకవేళ పొట్టిగా ఉంది, సరిగా ఎదుగుతలేదు అనుకుంటే ఈ మందు వాడాల్సిన అవసరం లేదు, మనం స్కిప్ చేయొచ్చు దీన్ని. లేదు సార్, మిగతా పత్తి లెక్కని బాగా పెరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా మనము 2-3 సార్లు ఈ మందుని స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మొదట్లో మనం సిఫారసు ఎప్పుడు చెప్తామంటే 45-50 రోజులు, రెండవసారి 65-70 రోజులు, తర్వాత 85-90 రోజులు. ఈ 3 సార్లు మనము సిఫారసు చేస్తుంటాం జనరల్గా. కానీ కండిషన్ ఏంది అంటే బయట వర్షపాత నమూన ఎట్లుంది, మన నేల సారవంతం ఎట్లుంది, మొక్క ఎదుగుదలే ఎట్లుంది. మనం 90 రోజుల వరకు ఈ మొక్కని మనము 3-3.5 ఫీట్ల కన్నా ఎక్కువ పెరగనీయకుండా ఈ పత్తి పంటను ఉంచాలి మనం. ఈ 3-3.5 ఫీట్ల దగ్గర ఇది ఆగింది అనుకోండి దీని గ్రోత్, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఫ్రూటింగ్ బాడీస్ ఎక్కువ తయారైపోయి అంటే పక్కన ఉన్న కొమ్మలు మంచిగా తయారైతాయి, వాటి మీద తొందరగా కాయలు వస్తాయి, ఆ కాయల బరువు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకని మీరు ఇంతకుముందు ఒకసారి కూడా చేయకపోతే ఒకసారి చేసుకోండి, ఇప్పుడు అది అవసరం మనకు.
0: మంచిది గణేష్ గారు, ధన్యవాదాలు. ఈ విధంగా ఎవరైనా సరే వ్యవసాయదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పత్తి పంట గురించి, పోషకాల యాజమాన్యం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు, మీకు అప్పటికప్పుడే సమాధానాలు అందిస్తారు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్. ఫోన్ నంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081, ఇంకొక నెంబరు 2950081, ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. మరో రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రి.
4: నవీన్ సార్, నా పేరు
0: నవీన్, కాల్వా గ్రామం, నిర్మల్ జిల్లా. అడుగుండ్రి. చెప్తారు సార్
1: నవీన్ గారు. నవీన్ గారు, మీరు పత్తి పంటలో పేనుబంక సంగతి చెప్తున్నారా? ఓకే, ఇంతకుముందు ఏం మందు స్ప్రే చేసినారు? ఎన్ని రోజులు అవుతుందండి ఈ స్ప్రే చేసి? ఎన్ని రోజులు అవుతుంది మీరు స్ప్రేయింగ్ చేసి? ఎన్ని రోజులు అవుతుంది మందు కొట్టి? ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు అవుతుంది. ఓకే ఓకే, అయితే ఒక పని చేయొచ్చండి, ఇప్పుడు మీరు ఇమిడాక్లోప్రిడ్ ఇంతకుముందు వాడారు కాబట్టి ఈసారి ఏం చేస్తారంటే కొంత వేప నూనె ప్లస్ ఈ ఫ్లోనికామిడ్ అనే మందు, అంటే ఉల్లాలని దొరుకుతుంది మార్కెట్లో మనకు, ఉల్లాల మందు ఫ్లోనికామిడ్, ఈ అందులో ఉన్న టెక్నికల్ నేమ్ ఇది ఉల్లాల, మార్కెట్లో మనకు అమ్మే మందు పేరు. ఎకరానికి 60 గ్రాములు ప్లస్ ఇందులో ఒక 10,000 ppm ఉన్న వేప నూనె మార్కెట్లో అమ్ముతా ఉన్నారు. ఇది వచ్చేసి 0.5 లీటర్ వేప నూనె, 10,000 ppm ఉంటే 0.5 లీటర్ వాడండి. ఈ ఉలాల మందు వచ్చేసి 60 గ్రాములు. లేకపోతే మనకు మార్కెట్లో ఇంకొక కాంబినేషన్ ఉంది, ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అంటే లెసెంటా అంటారు, లేదంటే పోలీస్ అని చెప్తారు వీటిని. ఇది వచ్చేసి 40 గ్రాములు ఎకరానికి. ఈ 2 మందులతోటి మనకు పేను మగ్గపోతుంది, కొంత పచ్చదోమ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్. అవునవును, పత్తిలో సాధారణంగా 4 సార్లు సిఫారసు చేస్తాము ఎరువులను. దుక్కిలో ఒకసారి, 20 రోజులకోసారి, 40 రోజులకోసారి, 60 రోజులకోసారి. అయితే పంట ఎదుగుదల సరిగ్గా లేకపోతే ఈవెన్ మనం 80 రోజులకు కూడా ఒకసారి వెళ్ళొచ్చు మనం. జనరల్గా మనము దుక్కిలో వేసుకునేటప్పుడు కానీ లేకపోతే పంట మొలిచినాక 1 వారం రోజుల లోపలనేమో కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి. ఇక తర్వాత దశలో మనము మొక్క ఎదుగుదలను బట్టి నత్రజని ప్లస్ పొటాషియం, అంటే యూరియా ప్లస్ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, ఈ 2 ఎరువులను మనం వాడుకుంటూ పోవాలి. ఈ తర్వాత మనం కాంప్లెక్స్ జోలికి పోతే ఇక ఏమంటారండి, పొటాషు డిఏపి కలిపి ఇప్పుడు వేస్తారు. డిఏపి ఇప్పుడు వేయవలసిన అవసరమే లేదు, మీరు మొదట్లో వేసి ఉండొచ్చు. కాంప్లెక్స్ ఏదైనా వేయలేదా మీరు? కాంప్లెక్స్ ఎరువులు కానీ లేకపోతే ఈ డిఏపి కానీ మొదట్లో వేయకపోతే, అది కూడా మొదటి 20 రోజుల దాకా మనం ఒకసారి చాయిస్ చెప్తాము. ఇప్పుడు ఇక కాంప్లెక్స్ జోలికి పోదు. ఇక నత్రజని, పొటాషియము ఈ రెండు ఎరువులు చాలు మనకు. నవీన్ గారు, మీరు ఇంకా ఇంతవరకే ఇక మీ ఎరువుల యాజమాన్యాన్ని కుదీసుకోండి. అది కూడా ఈ ఎల్లెల్లో సంవత్సరంలో వర్షాలు సరిగ్గా పడకపోతే, మీకు నీళ్ళ వసతి లేకపోతే కొద్ది ఆచితూచి ఎరువుల యాజమాన్యం చేపట్టుకోండి. ఇంకా మనకు ఇంకొక మంచి సిఫారసు ఏంటంటే, వర్షాధారంగా సాగు చేసుకునే రైతులు అడుగున మందులు వేయలేని పరిస్థితులు ఉంటే నీళ్ళల్లో కరిగే ఎరువులు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ముఖ్యంగా పత్తికి వాడవలసిన మందు కూడా మార్కెట్లో దొరుకుతుంది మనకు. ముఖ్యంగా ఈ కొరమండల్ కంపెనీలో అక్యూ స్ప్రే కాటన్ అని దొరుకుతుంది. సో ఈ పత్తికి సంబంధించిన పోషకాలు సమపాలలో ఉన్నాయి, వాటిని మనం వాడుకోవచ్చు. ఒక వారం 10 రోజుల వ్యవధిలో ఈవెన్ 2 సార్లు కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది.
0: ఓకే ఓకే, మంచిది నవీన్ గారు, మంచి సమాచారం తెలుసుకున్నారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ విధంగా ఎవరైనా సరే రైతులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. పత్తిలో పోషకాల యాజమాన్యం, అవి ఎలాంటి పోషకాలైనా సూక్ష్మ స్థూల పోషకాల గురించి అయినా అడగవచ్చు. మరి మీకు ఏం అనుమానం ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. మరో రైతు ఫోన్ చేశారు, వారితో మాట్లాడిన తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడుగునరి. బొల్లి హనుమాన్లు గారు, ఏ ఊరు? లాండ సాంగ్వి ఆదిలాబాద్ గ్రామీణ మండలం. అడుగుని సార్,
1: హనుమాన్లు గారు. సోయాబీన్ లో తెల్లదోమ బాగున్నారా?
5: అవును.
1: రైట్, మరి ఇంత ముందు మీరు ఏ మందు స్ప్రే చేసినారండి హనుమల్ గారు? చేసినారా? ఎన్ని రోజులు అవుతుంది?
0: మరొక్కసారి చెప్పండి.
5: హలో,
0: ఎన్ని రోజులు అవుతున్నది?
1: మామూలుగా మనకు డే టైమ్ లో టెంపరేచర్ పెరిగింది కదా, సోయాబీన్ అయినా కాటన్ అయినా మనకు కొంత రసం పీల్చే పురుగుల ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పుడు సోయాబీన్లో తెల్లదోమ సమస్య కూడా మనకి అక్కడక్కడ వస్తున్నట్టు రైతుల నుంచి కూడా మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ తెల్లదోమ విషయమై లేదా ఈవెన్ కాండం తొలిచే పురుగు విషయమై కూడా మనకు ఒక మందు కామన్గా పనిచేస్తుంది. దాని పేరు ఏంటంటే సోలోమాన్ మందు. సోలోమాన్ తెలుసు కదా మీకు, ఇన్సెక్టిసైడ్. ఇందులో ఎసిటమోప్రిడ్ అనే మందు, బైఫెంత్రిన్ అనే మందు.
0: వింటున్నారా అన్మల్లు గారు?
1: సోలోమాన్ ఒక మందు ఎకరానికి 140 ml కావాలి. లేదనుకుంటే ఎసిటా స్టార్ అని ఇంకొక మందు మార్కెట్లో అమ్ముతున్నారు. ఇది రెండు మందుల కాంబినేషన్, ఎసిటమోప్రిడ్ ప్లస్ బైఫెంత్రిన్. ఈ మందు వచ్చేసి మనకి ఎకరానికి 100 grams. లేదనుకుంటే మనం రెగ్యులర్గా వాడే మీ అందరికి బాగా పరిచయమైన మందు ఏంటంటే పోలో డైఫెంత్యూర్ అని అమ్ముతా మనకు టెక్నికల్ నేమ్ ఇది. ఇది వచ్చేసి 1/2 liter, ఇది 1/2 kg, ఇది 250 grams. సోలోమాన్ 140 ml, ఈ ఎసిటా స్టార్ 100 grams, లేదనుకుంటే పోలో 250 grams. ఈ మూడు మందులలో ఏది వాడినా కూడా సోయాబీన్లో వచ్చే తెల్లదోమను మనం నివారించవచ్చు. తెల్లదోమ ద్వారా పల్లాకు తెగుల సమస్య వస్తుంది. ఇది వైరల్ డిసీజ్, ఇది స్ప్రెడ్ కాకుండా కూడా మనం నివారించుకోవచ్చు.
0: ఫస్ట్ తెల్లదోమని నివారించాలంటే ఈ మందులు మీరు చెప్పిన మందు,
1: ఈ మూడు మందులలో ఏదైనా మందును వాడితే తెల్లదోమ కంట్రోల్ అవుతుంది. తెల్లదోమ కంట్రోల్ అయితే ఆటోమేటిక్గా పల్లాకు తెగులు కంట్రోల్ అవుతుంది.
0: మంచిది హనుమాన్లు గారు, ఈ మూడు మందులు మీరు ఏదైనా ఒకటి స్ప్రే చేసుకోవచ్చు అని సారు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. ఈ విధంగా ఎవరైనా సరే వ్యవసాయదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా పత్తి పంట గురించి అడిగితే బాగుంటుంది. ఇది పత్తిలో పోషకాల యాజమాన్యం గురించి కొనసాగుతున్నది. మరి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 0872732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081, ఇంకొక నెంబరు 2950081. అయితే డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు, ఈ పత్తిలో పోషకాల యాజమాన్యం గురించి వివరిస్తున్నారు. చెప్పండి.
1: అయితే ఎరువుల యాజమాన్యంలో రైతులందరికీ నా మొదటి సలహా ఏంటంటే, మనం క్రమం తప్పకుండా ఒక 3-4 సంవత్సరాలు ఒకసారి మన నేల సారవంతాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి.
0: భూసార పరీక్ష,
1: భూసార పరీక్ష చేసుకుంటే మనకు సాయిల్ హెల్త్ కార్డు వస్తుంది. సాయిల్ హెల్త్ కార్డ్ ని దృష్టిలో పెట్టుకుని ఎరువుల యాజమాన్యం చేపడితే మనకు ఖర్చు కలిసి వస్తుంది. అయితే పత్తి పంటలో అధిక దిగుబడికి ఖచ్చితంగా మనం చెప్తున్న రికమెండేషన్ ఏంటంటే, ఏదైనా ఒక సేంద్రియ ఎరువును మనం వాడాలి. మాగిన పశువుల ఎరువు కావచ్చు, లేదా కోళ్ళ ఎరువు కావచ్చు, లేదా వర్మి కంపోస్ట్ కావచ్చు, లేదా చెరువు మట్టి కావచ్చు. సో ఏదైనా ఒక సోర్స్ని మనం ఆర్గానిక్ సోర్స్ని వాడితే ఖచ్చితంగా మనకు మొక్క ఎదుగుదల బాగుంటుంది, దిగుబడి పెరుగుతుంది. సో ఈ ఆర్గానిక్ సోర్స్లు ఏంటంటే, మనకు ప్రధానమైన పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా దాంట్లో ఇమిడి ఉంటాయి. తర్వాత నేల యొక్క నీటిని ఆపి గుణాన్ని పెంచుతుంది. నేలలో ఉన్న భౌతిక రసాయనిక లక్షణాలను కొంత ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. తర్వాత మైక్రోబియల్ యాక్టివిటీస్ని కూడా ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకని ఈ ఆర్గానిక్ సోర్స్ అనేది ఖచ్చితంగా మన మేనేజ్మెంట్లో ఒక పార్ట్గా ఉండాలి. సో ఇప్పుడు అందరికి తెలిసిన సోర్స్ ఏంటంటే, మనకు పశువుల ఎరువు కాబట్టి ఎకరానికి కనీసం 4-5 టన్నులు మనం వాడుకుంటే మంచిది. ఓకే, రెండవది ఈ ప్రధానమైన పోషకాలలో నత్రజని, భాస్వరము, పొటాషియం, ఈ 3 పోషకాలు ఖచ్చితంగా మనం కాటన్ క్రాప్కు ఇస్తాము. తర్వాత జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక 40-50% మండలాలలో కూడా మనకి జింక్ అనేది ఒక లోపం కనిపిస్తూ ఉంది. సో కొంత జింక్కి సంబంధించిన ఎరువులు వాడాలి. తర్వాత పంట ఎదిగే క్రమంలో ఎప్పుడైతే కాత బట్టి మనకు ఏమంటారు కాయలు ఏర్పడతాయో ఆ దశలో కొంత అంటే అది అటుగా మనకి అక్టోబర్ నవంబర్ మాసంలో కొంత చలి పెరుగుతుంది. ఆ చలి పెరిగినప్పుడు కూడా కొన్ని పోషకాల లోపాలు బయటకు వస్తాయి. అందులో మీకు ఇనుప ధాతు లోపం రావచ్చు, మెగ్నీషియం ధాతు లోపం రావచ్చు, లేదా బోరాన్ లోపం రావచ్చు. ఈ వీటి పోషకాల వల్ల కూడా మొక్కలలో ఎదుగుదల కొంత లోపించడము, లేదా అనుకున్న విధంగా కాయ రాకపోవడము, కాయ వచ్చినా కూడా కాయలలో పగులు ఏర్పడడం, తక్కువ వేడితో ఉండడం, ఇవన్నీ కూడా మనకు ఇబ్బందిగా అనిపించే సమస్యలు ఇవి. అందుకని ఈ ప్రధానమైన పోషకాలు అలాగే సూక్ష్మ ధాతువులు వీటన్నిటిని కూడా మనం సమపాలలో వేసుకొని ముందుకెళ్తే మంచిది. అందులో ప్రధానమైన పోషకాల విషయానికి వస్తే, ఇప్పుడు మనం అందరం కూడా బీటీ హైబ్రిడ్స్ సాగు చేస్తుంటాము. ఇంతకుముందు చెప్పినట్టు ఈ అడుగు మందున రసాయనిక అంటే ఆర్గానిక్ సోర్స్తో పాటు నత్రజని, భాస్వరానికి సంబంధించిన పోషకాలు మనకి కాంప్లెక్స్ రూపంలో, ముఖ్యంగా చాలామంది రైతులకు డిఏపి ఒక బాగా పరిచయం ఉన్న ఎరువు కాబట్టి డిఏపి రూపంలో మనం పోతూ ఉంటాము, లేదా ఇంకేదైనా కాంప్లెక్స్ రూపంలో మనం వాడుకున్నా కూడా అడుగు మందుగా ఈ 2 పోషకాలను ఇస్తాం మనం. తర్వాత పంట ఎదిగే క్రమంలో 20 డేస్, 40 డేస్, 60 డేస్, 80 డేస్ ఈ 4 సార్లు మనం పై పాటు ఎరువులను సిఫారసు చేస్తుంటాము. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎట్లయితే మనము ఒక రోజుకి 1-8 సార్లు వాళ్ళకి కుదు కుదిగి తినిపిస్తుంటాము, వాళ్ళ ఎదుగుదల ఎట్లయితే మనకు సిట్టేట్ అవుతుందో, వీటికి ఉన్న పోషకాల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఒకటేసారి మొత్తం ఇవ్వకుండా కుది కొద్దిగా మనం ఇచ్చుకుంటా పోతే బాగుంటుంది. తర్వాత ఇంతకన్నా ఇంకా బెటర్ పద్ధతి ఏంటంటే, డ్రిప్ సిస్టమ్ ద్వారా ఎరువులను ఇస్తే అంటే ఫర్టిగేషన్ మెథడ్లో మనకు పోతే ఇంకా మనకు దిగుబడి ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. మనకు
0: లైన్లో ఉండండి, తీసుకుంటున్నాం లైన్లో ఉండి. ఇంకొక రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి.
6: నమస్తే సార్.
0: హలో,
6: నమస్తే సార్.
1: నమస్కారం అండి.
0: మీ పేరు, ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండి.
6: నా పేరు మాధవ వెంకటేశ్వర్, వరంగల్ డిస్ట్రిక్ట్, నల్లబెల్లి మండల్, మేడపల్లి విలేజ్.
1: వెంకటేశ్వర్లు గారు, అడగండి.
6: అయితే ఇది ఇంత ముందు ఇది పోలీస్ అనేది కొట్టాం సార్, అయినా అది దోమ తగ్గడం లేదు.
1: ఓకే, మరి అట్లా కాదండి. అంటే జనరల్ గా ఈ మందు చాలా మంది రైతులు, ఇది పాత మంది నేను చెప్పింది, చాలా మంది రైతులు చాలా ఇష్టపడి దీన్ని డిమాండ్ గా కొనుక్కుని పోతుంటారు. కాకపోతే మీరు ఒకటి అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, చాలా మంది రైతులు ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తుంటారు అంటే, టెక్నికల్ గా వాడే స్ప్రేయర్స్ ని బట్టి మందు మోతాదు చూసుకోవాలి. తర్వాత వాడే సమయంలో స్ప్రే చేసినాక 2-3 గంటల దాకా వర్షం పడకుండా ఉండాలి. మరి 2 సిచ్యువేషన్లో మీరు ఎక్కడైనా డివేట్ అవుతున్నారేమో చూడండి ఒకసారి. పెరగడానికి అంటే ఇప్పుడు మనకు కొంత అంటే అనుకున్న మేరకి వర్షం పడతలేదు, మీకు ఏదైనా నీటి వసతి ఉంటే మీరు పై పాటుగా నీటి తడుల్ని ఇయ్యచ్చు. నీటి తడులు ఇచ్చే అవకాశం ఉంటే అప్పుడు మీరు అడుగు మందున కొంత ఎరువులను వాడుకుని దాన్ని పికప్ చేయొచ్చు. ఇప్పుడు లేదు, నీటి వసతి లేదు, వర్షాధారంగా సాగు చేసుకునే అవకాశమే ఉంటే నీళ్ళలో కరిగే ఎరువులను మనం వాడుకోవాలండి. సో నీళ్ళల కరిగే ఊళ్ళల్లో ముఖ్యంగా మనకు ఇప్పుడు కోరమండల్ కంపెనీలో తీసుకుంటే పత్తి పంటకి ఎక్స్క్లూజివ్లీ వాళ్ళు ఒక ఫార్ములేషన్ మార్కెటింగ్ చేస్తున్నారు. అక్యూ స్ప్రే కాటన్, కాటన్ పంటకి సంబంధించిన మంది ఇది. ఎకరానికి 2 కిలోలు వాళ్ళ కంపెనీ రికమెండేషను. మనం ఒక 10-15 డేస్ గ్యాప్లో ఒక 2 సార్లు వాడుకున్నా కూడా ఈ వర్షభావ పరిస్థితుల్లో కాటన్లో ఉన్న ప్రధానమైన పోషకాలతో పాటు కొంత సూక్ష్మ పోషకాలను కూడా సవరించుకునే అవకాశం ఉంటుంది. దాంతో ఇది వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్, నీళ్ళలో కలపాలి, మనం ఫోలియర్ అప్లికేషన్ చేయాలి మనం. సో మీరు ఏదైనా పురుగు మందు కొట్టినా తెగుల మందు కొట్టినా దాంట్లో కూడా మిక్స్ చేసి దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. లేదు దీనికి ఇంకా ప్రత్యామ్నాయం ఏంటంటే, మీరు ఒకవేళ అడుగునా సరిగా మందు వేసుకోకపోయినా, ఇప్పుడు మనకు నానో ఫార్ములేషన్స్లలో నానో యూరియా డిఏపి దొరుకుతూ ఉంది, నానో యూరియా ప్లస్ దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఈ ఫార్ములేషన్స్ని కూడా మీరు ఫోలియర్ న్యూట్రిషన్లో వాడి అడుగు మందున వేసే అవకాశం లేకపోతే, పైపాటున ఎరువులు వేసుకునే అవకాశం లేకపోతే మీరు ముందుకెళ్ళచ్చు.
6: పొటాషియంలో నానో ఉందా సార్?
1: పొటాషియంలో నానో కూడా మార్కెటింగ్

0: మనం అడుగున వేయాల్సిన ఫర్టిలైజర్స్కి 100% ఇవి ప్రత్యామ్నాయంగా అవి ఇవి అడుగు మందున వేసుపై పాటుగా మళ్ళీ మనం ఏదైనా నీళ్ళు అంటే అడుగున వేసే ఎరువులకి ఏంటంటే భూమిలో మాయిశ్చర్ ఉండాలి. మాయిశ్చర్ లేదు, ఎరువులు వేసే టైం ఎత్తిపోతూ ఉందన్నప్పుడు మనం నీళ్ళు కలుపుకున్న ఈ ఫర్టిలైజర్స్ని వాడుకోవాలి. అప్పుడు
1: అంటే ఇప్పుడు ఫిజికల్ గా ఏంటంటే ఇప్పుడు ఇవి మట్టిలో వేసేతో పాటు ఇది దానిపై పాటుగా ఈ నానో పొటాష్ అనేది కొట్టాలంటారు.
0: మీరు పై అడుగున అట్లీస్ట్ ఎంతో కొంత మనం వేయాల్సిందే రసాయనిక ఎరువులను. 100% మేము నానోతోటి పోతామంటే మనకు అనుకున్న విధంగా పర్ఫార్మెన్స్ రాకపోవచ్చు.
2: వెంకటేశ్వర్ గారు చివరిన సార్ నంబర్ చెప్తాము, అప్పుడు కూడా మీరు సార్ని సంప్రదించవచ్చు.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. సార్ చివరగా మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ తెలియజేయండి.
0: నా నంబర్ వచ్చేసి 8333-818-230.
2: చాలా మంచిదండి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: ఇది ఏలటి కిసాన్, ఇది ఏలటి ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
4: వాడకుండా వాటి శాతం తగ్గించుకొని ప్రకృతిని మనం కాపాడినట్లయితే మనం తినే ఆహారాల్లో కూడా ఈ యొక్క కలుషిత నిలువలు, కాలుష్యము, ఈ యొక్క రెసిడ్యువల్ ఎఫెక్ట్స్ అంటారు, వాటన్నిటిని కూడా మనం తగ్గించుకున్నప్పుడే మన యొక్క మానవాళి అనేది, మనుగడ అనేది ఉంటుంది.
5: ఉద్యానవన పంటల్లో బిందు సేద్యం గురించి రాజేంద్ర నగర్ పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ గద్దె జ్యోతి గారి ప్రసంగం విన్నారు. ఇల్లు వాకిలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన వికసిత్ భారత్.
6: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ప్రముఖ పాత్రికేయులు పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు.
7: గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ COVID-19 సంక్షోభం నేపథ్యంలో గ్రామీణ భారతదేశంలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ను ప్రారంభించారు. మహమ్మారి COVID-19 వల్ల పెద్ద సంఖ్యలో స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు గ్రామాల్లో సాధికారత మరియు జీవనోపాధి అవకాశాలను అందించడానికి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పేరుతో భారీ ఉపాధి మరియు గ్రామీణ ప్రజాపనుల కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2020 జూన్ 20 బీహార్లోని కగారియా జిల్లా తెలిహర్ బ్లాక్ బెల్దోర్ గ్రామం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం ఈ పథకాన్ని ప్రారంభించారు. అత్యధికంగా వలస కార్మికులు తిరిగి వచ్చిన 6 రాష్ట్రాలపై బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా వీటిపైన దృష్టి సారించింది ఈ పథకం. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో 25 కేటగిరీల పనులు దృష్టి కేంద్రీకరించింది. ఈ 125 రోజుల అభియాన్ మిషన్ మోడ్లో పనిచేస్తుంది. 670,000 వలస కార్మికులకు 125 రోజుల ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ యోజన. ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వెళ్లిన మొత్తం వలస కార్మికుల్లో దాదాపు 2/3. 50,000 కోట్ల వనరుల ప్యాకేజ్తో ఒకవైపు వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు మరియు మరోవైపు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు 25 రకాల పనులను కేంద్రీకరించి వాటిని ముమ్మరంగా అమలు చేయడం ఇందులో భాగంగా ఉంది. 6 రాష్ట్రాల సీఎంలు మరియు ప్రతినిధులు, సో వివిధ కేంద్ర మంత్రులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన

బీహార్లోని కగారియా జిల్లాలో తెలిహర్ గ్రామస్తులతో రిమోట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం సంభాషించారు. వలసదారుల ప్రస్తుత ఉపాధి స్థితి మరియు లాక్డౌన్ కాలంలో ప్రారంభించిన వివిధ సంక్షేమ పథకాలు వారికి అందుబాటులో ఉన్నాయా లేవా అని ప్రధానమంత్రి వారిని ఆరా తీశారు. పేదలు మరియు వలసదారుల సంక్షేమం పట్ల కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ శ్రద్ధ వహిస్తున్నాయని ప్రధాని తెలిపారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద 1,75,00,000 ప్యాకేజీతో ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. స్వస్థలాలకు తిరిగి రావాలనుకునే వలస కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రామిక్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నడిపాయని ఆయన చెప్పారు. పేదల సంక్షేమం కోసం వారి ఉపాధి కోసం చేపట్టిన బృహత్తర పథకంగా ప్రారంభం రోజును చారిత్రాత్మక దినంగా పీఎం అభివర్ణించారు. ఈ పథకం మన కార్మిక సోదరులు సోదరిమణులకు, మన గ్రామాల్లో నివసిస్తున్న యువతకు, సోదరిమణులు కుమార్తెల కోసం అంకితం చేయబడిందన్నారు. ఈ ప్రచారం ద్వారా కార్యకర్తలకు కార్మికులకు ఇంటి దగ్గర పని కల్పించడమే తమ ప్రయత్నంగా తెలిపారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద మన్నికైన గ్రామీణ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ₹50,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. గ్రామాల్లో ఉపాధి పనులు, వివిధ పనుల అభివృద్ధి కోసము 25 పని ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు ప్రధానమంత్రి. ఈ 25 పనులు లేదా ప్రాజెక్టులు పేదలకు గ్రామీణ గృహాలు, తోటల పెంపకం, జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు, పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ టాయిలెట్లు, గ్రామీణ మండీలు, గ్రామీణ రోడ్లు, పశువుల షెడ్లు, అంగన్వాడీ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల వంటి గ్రామాల అవసరాలను తీర్చడానికి సంబంధించినవిగా పీఎం వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ అభియాన్ ఆధునిక సౌకర్యాలను కల్పిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. యువతకు, పిల్లలకు సహాయం చేయడానికి ప్రతి గ్రామీణ ఇంటిలో చౌకగా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడం ద్వారా చాలా ఆవశ్యకమని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా అంతర్జాలాన్ని వినియోగించడం ఇదే తొలిసారి అని ప్రధానమంత్రి అన్నారు. అందువల్ల ఫైబర్ కేబుల్ వేయడం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం కూడా ఈ అభియాన్లో భాగమని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్కు స్వయం సమృద్ధి గల రైతులు కూడా అంతే అవసరమని ప్రధానమంత్రి అన్నారు. దేశంలో ఎక్కడైనా రైతు తన ఉత్పత్తులను స్వేచ్ఛగా విక్రయించుకునేలా, తన ఉత్పత్తులకు మంచి ధరను అందించే వ్యాపారులతో నేరుగా కనెక్ట్ అయ్యేలా అవాంఛిత నియమాలు, నిబంధనల సంఖ్యలను తొలగించడం ద్వారా ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసిందని ఆయన అన్నారు. రైతులను నేరుగా మార్కెట్తో అనుసంధానం చేస్తున్నారని, కోల్డ్ స్టోరేజ్ తదితర అనుసంధానాలకు ప్రభుత్వం 100,00,000 పెట్టుబడి అందించిందని మోదీ చెప్పారు. ఈ అభియాన్ 12 వేర్వేరు మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల మధ్య ఏకీకృత ప్రయత్నంగా ఉంటుంది. అవి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రోడ్లు, రవాణా మరియు హైవేలు, గనులు, తాగునీరు మరియు పారిశుద్ధం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం మరియు సహజవాయువు, కొత్త మరియు పునరుత్పాదక శక్తి న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, సరిహద్దు రోడ్లు, టెలికాం మరియు వ్యవసాయపు శాఖలు. ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, నోడల్ మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో పథకాన్ని అమలు చేయబడింది. గుర్తించబడిన జిల్లాల్లో వివిధ పథకాలను సమర్థవంతంగా సకాలంలో అమలు చేయడాన్ని పర్యవేక్షించడానికి జాయింట్ సెక్రటరీ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి కేంద్ర నోడల్ అధికారులను నియమించారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అమలయ్యే రాష్ట్రాల జాబితా ఈ విధంగా ఉంది. బీహార్లో మొత్తం 32 డిస్ట్రిక్ట్స్లలో 12 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో 31 డిస్ట్రిక్ట్లకు గాను 5 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. మధ్యప్రదేశ్లో 24 డిస్ట్రిక్ట్స్ గాను ప్రస్తుతం 4 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. రాజస్థాన్లో 22 డిస్ట్రిక్ట్స్, అందులో 2 జిల్లాలని ఈ పథకం కింద, అదేవిధంగా ఒడిశాలో 1 జిల్లా, జార్ఖండ్లో 3 జిల్లాలని, మొత్తం 27 జిల్లాలని గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద అమలయ్యే విధంగా చేర్చడం జరిగింది. ఈ పథకం కింద ప్రాధాన్యతపై చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్న 25 పనులు, 1 కమ్యూనిటీ శానిటేషన్ సెంటర్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, 14వ FC నిధుల కింద పనులు, జాతీయ రహదారి పనులు, నీటి సంరక్షణ మరియు హార్వెస్టింగ్ పనులు, బావుల నిర్మాణం, ప్లాంటేషన్ పనులు, హార్టికల్చర్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, గ్రామీణ గృహ నిర్మాణ పనులు, గ్రామీణ కనెక్టివిటీ మరియు జీవనోపాధి కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫామ్ ఫండ్స్ నిర్మాణము, పశువుల షెడ్ల నిర్మాణము,
పౌల్

0: ట్రీ షెడ్ల నిర్మాణము, మేకల షెడ్ల నిర్మాణం, వర్మీ కంపోస్ట్ నిర్మాణాల మరియు రైల్వే పనులు, రూర్బన్ పథకము, పిఎం కుసుమ్ పథకము, భారత్ నెట్ అండ్ క్యాంపా ప్లాంటేషన్, పిఎం ఊర్జా గంగా ప్రాజెక్ట్, కేవీకే శిక్షణ, జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ డిఎంఎఫ్టి పనులు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద చేర్చబడ్డాయి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ప్రధాన లక్ష్యాలు కోవిడ్ కారణంగా స్వస్థలాలకు తిరిగి వచ్చే వలసదారులకు మరియు అదేవిధంగా ప్రభావితమైన గ్రామీణ పౌరులకు జీవనోపాధాన్ని అవకాశాన్ని కల్పించడం, ప్రజా మౌలిక సదుపాయాలతో గ్రామాలను సంతృప్తిపరచడం, జీవనోపాధి అవకాశాలను సృష్టించడం, పంచాయతీ భవనాలు, వివిధ జీవనోపాధి ఆస్తులు మరియు కమ్యూనిటీ కాంప్లెక్సులు, అనేక రకాల పనుల నేపథ్యంలో ప్రతి వలస కార్మికుడు రాబోయే 125 రోజుల్లో తన నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధిని పొందగలుగుతాడు. ఈ కార్యక్రమం దీర్ఘకాలికంగా జీవనోపాధుల విస్తరణకు, అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యొక్క ప్రయోజనాలు, ఈ పథక ప్రారంభ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ప్రకటించారు. ఈ పథకం వలన వలస కూలీల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల అవుతుంది, రాష్ట్రాల్లో నిరుద్యోగిత తగ్గుతుంది మరియు ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ఈ పథకంతో దేశంలోని వలస కూలీలకు లబ్ధి అందించబడుతుంది. స్వయం సమృద్ధి భారత్ పథకం కింద ప్రాంతీయ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడానికి ఈ కార్యక్రమం సహకరిస్తుంది. ఈ పథకానికి 50,000 కోట్ల బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 12 మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, రహదారి రవాణా తదితర 12 మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయి. పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద పనులు కూలీల నైపుణ్యాన్ని బట్టి వారికి పనులు కేటాయించబడతాయి. పేద, వలస కూలీలు మరియు కార్మికులకు ఉపాధి అవకాశాలు దీనిలో కల్పించబడతాయి. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పథకము 125 రోజుల పాటు అమల్లో ఉంటుంది. లాక్డౌన్ కారణంగా స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు ఈ పథకం కింద ఉపాధి అందించబడుతుంది. ఈ పథకానికి దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితా, మొదటగా బర్త్ సర్టిఫికేట్ అవసరం, సో మొబైల్ నెంబర్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డ్, నివాస పత్రము, బ్యాంక్ ఖాతా పాస్బుక్, దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్, కనీసము వ్యక్తికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ కింద వచ్చే ఈ పథకాల జాబితా ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న 25 పథకాలను ప్రజలకు చేరవేస్తారు. ఈ పనిని 125 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. వ్యవసాయ పరిశోధన మరియు విద్యా విభాగం మంత్రిత్వ శాఖ నుండి శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి పథకాలని, రక్షణ మంత్రిత్వ శాఖ నుండి సరిహద్దు రహదారులను, టెలికమ్యూనికేషన్ విభాగం నుండి భారత్ నెట్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ నుండి పిఎం కుసుమ్ పథకాన్ని అమలు చేయడం, అదేవిధంగా పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ నుండి ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ అమలు, పర్యావరణము మరియు అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ సిఏఏ ఎంపీఏ నిధులు, తాగునీరు మరియు పరిశుద్ధ విభాగం నుండి గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్, రైల్వే మంత్రిత్వ శాఖ నుండి రైల్వే పనులు, గనులు మంత్రిత్వ శాఖ నుండి జిల్లా గనుల యొక్క నిధిని వాడడము, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ భారత్ మాల మరియు ఇతర పథకాలని అమలు చేయడం, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి ఆర్థిక సంఘం యొక్క నిధుల యొక్క అమలు, గ్రామీణాభివృద్ధి విభాగము శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ని అమలు చేయడం, గ్రామీణాభివృద్ధి విభాగం నుండి మహాత్మాగాంధీ నరేగా పనులను చేపట్టడం, గ్రామీణాభివృద్ధి విభాగం నుండి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి విభాగం నుండి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనని పనులు కల్పించడం. ఈ 12 మంత్రిత్వ శాఖలు సంయుక్త కార్యక్రమం అనగా గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రహదారి రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, తాగునీరు మరియు పారిశుద్ధ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ, న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, సరిహద్దు రహదారి విభాగం శాఖ, టెలికమ్యూనికేషన్ విభాగాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ విభాగాలు కలిసి సంయుక్తంగా ఈ యోజనను అమలు చేస్తున్నాయి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన నమోదు విధానం, ముందుగా దరఖాస్తుదారు తమ జిల్లాలోని ప్రాంతీయ కార్మిక శాఖకు వెళ్లాలి. సో తర్వాత వీరు అక్కడి నుండి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన కోసం దరఖాస్తు ఫారం పొందాలి. దరఖాస్తు ఫారంను పూర్తిగా నింపాలి. అన్ని ముఖ్యమైన పత్రాలను దరఖాస్తు ఫారంకి జత చేయాలి. అప్పుడు దరఖాస్తు ఫారంని ప్రాంతీయ కార్మిక శాఖలో సమర్పించాలి. తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వబడుతుంది. మీరు ఆ రిఫరెన్స్ నెంబర్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మీరు మీ అప్లికేషన్ స్థితిని చూడవచ్చు. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం ఈ కార్యక్రమం మొత్తము 39,293 కోట్లతో 50,78 కోట్ల పని దినాల ఉపాధి కల్పనను సాధించింది.
1: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ప్రముఖ పాత్రికేయులు పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 8:10. హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం 45 నిమిషాల సేపు మిమ్మల్ని పాటలతో మాటలతో ఖుషి చేయేందుకు నిన్నెత్త సిద్ధంగా ఉన్న మీ రేడియో దోస్త్ అశోక్ ని మెలుసుకై కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు మెచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని ఎంటర్ చేసి 23008 ఇంకొక నెంబరు 29508 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. కార్యక్రమాలైతే ముందుగల్లా ఇరుముడి, ఈరోజు విడుదలైన ఇరుముడి చిత్రం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనస్సు నిండా మీరుంటున్నారు ఉషారు. జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం ఉషారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ విద్యానగర్ నుంచి బాబారావు గారు లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో, నమస్తే బాబారావు గారు.
4: నమస్కారం సార్.
3: ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా?
4: మంచిగా
3: ఉన్నారా అంటున్నా.
4: బాగున్నాం సార్, మీరు?
3: మేము సుగా మంచిగా ఉన్నాం. మరి ఎట్లా ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారా మీ ఇంట్లో వాళ్ళు?
4: అవును, మా సార్.
3: ఇంట్లో జరుపుకున్నారా, సామూహికంగా పాల్గొన్నారా?
4: సార్,
3: ఇంట్లోనే జరుపుకున్నారా అంటే సామూహికంగా జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారా?
4: లేదు లేదు, ఇంటికాడనే సార్. ఇక ఇంత వ్రతం చేసి బ్రాహ్మణానికి వెళ్ళి ఇంత పూజ బీజా ఇంటికాడనే చేసుకున్నాం.
3: మొత్తం ఇంటి దగ్గరనే చేసుకున్నారు? ఏమేమి వంటకాలు చేసినారు మరి?
4: అవును సార్, ఇంటికాడనే చేసుకుంటాం పూజ. బ్రాహ్మణానికి వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేసినాం. అవును.
3: వంటకాలు ఏమేమి చేసినారు మరి?
4: ఏం లేదు, నేను చెప్తున్నా కదా ఇప్పుడు. అన్నం, పప్పు, చారు, బీరకాయ శాతం, చపాతి.
3: మంచిది,
4: చిన్నగా చేస్తున్నాం సరే ఇంట్లో.
3: మంచిది బాబారావు గారు. మరి మీరు ఇటు ఉద్యోగం చేస్తున్నారు, ఇటు వ్యవసాయం కూడా చేస్తున్నారు, మరి పంటలు ఎట్లా ఉన్నాయి?
4: పంటలు కూడా చాలా బాగున్నాయి సార్, అట్లేం లేదు. వర్షాలు లేవు లేవు అన్నారు కానీ ఆయన మంచిగానే ఉన్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్.
3: అంటే కొంచెం పడుతుంది కానీ అవి పంటకు పనికొచ్చే విధంగా పడుతుంది కదా?
4: బాగా బాగా మంచిగా ఉన్నాయి సార్ ఇప్పుడు. ఎందుకంటే ఎవరితోటి పని చేత కాదు, వాళ్ళకి కరెక్ట్ లేవు ఇక.
3: సరే చెప్తున్నా, ఏ పాట విందాం మరి ఇప్పుడు?
4: సార్, అది దసరా బుల్లోడు అన్నారు కదా.
3: అవును,
4: పట్ట గడ్డి కోసేది పడుతుంది.
3: మంచిదండి, మీరు కోరిన ఈ పాట విందాం.
4: పచ్చగడ్డి
5: కోసేపి పడుచు పిల్ల, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేపి పడుచు పిల్ల, నీ బయట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజీఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఇది మన పాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరుంటున్నారు హుషారు, జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామం నుంచి గంగన్నగర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే గంగన్నగర్. ఎట్లున్నావు? మంచిగున్నావా? అంతా మంచిగానేనా? వర్షం పడుతుందా పిప్పలకోటిలో?
4: అంత వర్షం కాని నాలుగైదు వద్దల వర్షం లేదు, ఎదురు చూస్తున్నాలు మంది.
3: అవునవును, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది.
4: ఇళ్ళకి కొంచెం వర్షాల కోసం మస్తు ఎదురు చూస్తున్నారు. కాలం ఇప్పుడు వర్షంగా
3: ఇప్పుడు పడితే ఇంకా మంచిగా పెరుగుతాయి పత్తిలు.
4: సూపర్ ఉన్నాయి పంటలు, కానీ ఇంకా వర్షం పడితే ఇంకా సూపర్ అయితే.
3: అవునవును, వేసిన ఎరువు అవిటికి ఇంకా అందుతుంది.
4: మరి మందు కొట్టుడు అన్ని మంచిగా నడుస్తుంది, మా ఊళ్ళే మంచిగా.
3: ఈ రోజు వరలక్ష్మి వ్రతం మరి మీ ఇంటికాడ చేసిందా?
4: మా వాళ్ళ ఇంటికి పోయినాం సార్, సత్యనారాయణ వ్రతం. మరి మా ఇంటి కాస్త పూజ చేసి వాళ్ళ ఇంటికి పోయినాం.
3: అక్కడనే భోజనం చేసిందా? మరి
4: అక్కడనే సత్యనారాయణ వ్రతం ఉండే మా మా అన్న ఇంటికాడ. ఆయనే భోజనం చేసి వచ్చినాం 5 గొట్టంగా.
3: మరి బూడ కాకరకాయలు తిన్నారా లేదా ఈ సంవత్సరం?
4: తిన్నాం సార్.
3: మీ ఊరికాయ మస్తు వెళ్తాయి కదా?
4: మస్తు వెళ్తాయి సార్, కానీ ఏడు వర్షాల అనుకూలంగా లేకుండా కొంచెం వెళ్ళాలి కానీ లేకుండా దండి మా పిప్పల కోటిలో దండి ఫుల్ బుడగాకిరియాలి బరకాలకు.
3: అవునవును. మరి శ్రావణ మాసం నడుస్తుంది, మరి శ్రావణ మాసంలో ఏమైనా కార్యక్రమాలు చేస్తారా?
4: ఏమిగా బయన చేస్తాము, నైట్ ఒక్కొక్కనాడు చూడగింత కలుపుకుంటాం. షాయ్ అయితే ప్రతి రోజు ఉంటది రోజు.
3: మరి ఒక భజన పాట పాడతావా? ఒకటి
4: పాడమంటే పాడతావా?
3: పాడండి, కొంచెం పాడండి కొంచెం.
4: మారకనే పాయా ఈ మనసు, మారకనే పాయా తీర్థయాత్రలు తిరగి తిరగి కాలు అరగి పాయా ఈ మనసు, మారకనే పాయా రామ రామని తలసి తలసి నాలుకెండి పాయా ఈ మనసు, మారకనే పాయా.
3: మంచిది గంగన్న గారు, మంచి రాగం ఉంది. ఏ పాట విందాం మరి?
4: శివరామరాజు నుంచి సారి అమ్మ భావాన్ని లోకాలనే ఓంకార రూపం.
3: మంచిది, మీకోసం మీరు కోరిన ఈ అమ్మవారి పాట.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు మధురిమ మనసుకు క్షమించండి మీరుంటున్నారు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి పిప్పలకోటి గ్రామం నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. వీరు వ్యవసాయం చేస్తారట, మరి వారితో ముచ్చట పెడదాం. హలో నమస్తే శ్రీనివాస్ గారు. ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా? వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకున్నారు మరి ఈ రోజు మీ ఇంటికాడ? అవును వాళ్ళే మరి ఏమేమి వంటకాలు చేసిండ్రు?
1: అవి అన్ని పూజ సామాన్లు తెచ్చిస్తా. నేను మొక్కుతా అంత దూరం అయితే సార్ పసుపు కుంకుమ వేసి.
0: అవునవును, ఎందుకంటే వాళ్ళకే పెద్ద పండుగ కదా, వాళ్ళే చేస్తారు. వాళ్ళ దగ్గరుండి చేస్తారు, దానికి మగవారు సహాయం చేస్తారు.
1: మనకేమి వేడంటే సార్ ఆ పూజలు తీసుకుంటాం కాదు.
0: అవును,
1: మొత్తం వాళ్ళకి సామాన్ ఏదైనా కావాలంటే తెచ్చిస్తా, మొత్తం చేసిస్తారు
0: వాళ్ళు. భోజనం చేసినా మరి? హలో భోజనం చేసిండ్రా? ఏమేమి చేసిండ్రు వంటకాలు?
1: వంట పూజలు, నెయ్యి, ఆలుగడ్డ శాకము, బీరకాయ పప్పు,
0: రకరకాలు చేస్తుంటారు కదా?
1: రకరకాలు చేస్తారు.
0: వాళ్ళ స్తోమతని బట్టి చేస్తుంటారు.
1: మామిడి కొమ్మలు, జీవి ఆకులు, రాగి ఆకులు, గర్క, ఇవన్నీ పూజకు తెచ్చి వాళ్ళకి పెట్టి పడుతుంది.
0: పువ్వులు పువ్వులు అన్ని
1: పువ్వులు లేక సార్ కొబ్బరికాయ
0: పువ్వులు పువ్వులు పువ్వులు పువ్వులు అంటున్నా పువ్వులు
1: పువ్వుల పువ్వులు సార్ ఇది మూడు నాలుగు తీర పువ్వులు తేవాలి సార్.
0: చాలా మంచి.
1: ఏ రకం అంటే ఆ రకం పువ్వులు అన్ని తేబడుతుంది.
0: వాళ్ళు చెప్పినాగే తేబడుతుంది. వీళ్ళు
1: వాళ్ళు చెప్పిన తేబడితే ఒక లిస్టు రాసి ఇస్తారు, మాత్రం లేకుంటే నాడు కూడా ఓడిపోయి.
0: మంచిదండి, ఏ పాట విందాం మరి?
1: ఏ పాట ఇష్టమన్న పాట పుణ్యభూమి రాజేశం మంచిగా
0: ఉన్నది. అదే ఇద్దాం, ఎందుకంటే మొన్ననే మనం పోయిన శనివారం రోజే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం, 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం.
1: అవునవును,
0: మరొక్కసారి దేశభక్తి గీతాన్ని విందాం.
1: అవును సార్.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి పిప్పలకోటి గ్రామం నుంచి కిష్టన్నగారు లైన్లో ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే కిష్టన్న గారు. హలో, నమస్తే, మంచిగా ఉన్నారా? ఏం నడుస్తుంది మరి మీ మేస్త్రి పని మంచిగా జరుగుతున్నదా? అవును, మీరు రేడియోకి దూరం రండి, రేడియో నుంచి ఇటు బయటకు రండి. చెప్పండి మరి ఈరోజు
1: ఇప్పుడు కొంచెం సార్, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కొంచెం డీమ్ ఉంటది, ఎందుకంటే మాకు దసరా దీపావళి అయితే మంచి ఉంటది
0: సార్. ఇప్పుడు కొంచెం తక్కువనే ఉంటదా? ఇప్పుడు తక్కువ ఉంటది అంటారు. ఏ పాట వింటారు మరి మీరు? ఏ పాట వింటారు? మంచిది కృష్ణ గారు, మీకోసం ఈ పాట వేస్తున్నాం, వినండి మరి.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి బజారాత్నూర్ మండలం లల్లూగూడ గ్రామం నుంచి తూర్పుబాయి గారు లైన్లో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మా. తూర్పుబాయి, ఎట్లున్నారమ్మా? మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాం. మరి ఎట్లా, ఏం చదువుతున్నారు ప్రస్తుతం?
1: నేను ఫస్ట్ ఇయర్ చదువుకుంటా సార్.
0: బజారాత్నూర్ లేదు, ఇంటర్ ఫస్ట్ ఇయరా, డిగ్రీ ఫస్ట్ ఇయరా?
1: ఇంటర్ ఫస్ట్
0: ఇయర్. ఎట్లా, రోజు వెళ్తుంటారా కాలేజ్ కు?
1: రోజు వెళ్తాం సార్, అప్పుడప్పుడు గ్యాప్.
0: ఇప్పుడు మీ లల్లుగూడలో, మీ ఆదివాసి గూడెంలో ఏమేం పండుగలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం? మీకు శ్రావణ మాసం ఉంటుందా? ఏమేం చేస్తారు పండుగలు శ్రావణ మాసంలో? అవును, హాస్టల్లో ఉండరా? అంటే ఇంటి దగ్గరనే ఉంటారు కదా? మొత్తం హాస్టల్లోనే గడిచింది మీ చదువు అంతా?
1: అవును సార్.
0: ఏ హాస్టల్లో? బజారత్న హాస్టల్ నా?
1: కాదు సార్, అటు జలుగు, మేడిగూడ సైడ్.
0: మేడిగూడ సైడ్? అటు ఆసిఫాబాద్?
1: కాదు సార్, అటు కాదు, ఇచ్చోడ సైడ్, మేడిగూడ ఉంటది
0: ఒకటి. ఇచ్చోడ సైడ్. అంటే ఈ మధ్య ఏమైనా పండుగలు చేసుకున్నారా అమ్మా మీరు?
1: ఈ మధ్య నాగుల పంచమి సార్.
0: నాగుల పంచమి చాలా ఘనంగా చేసుకున్నారా? అవును, మొన్ననే చేసుకున్నారు.
1: అవును సార్, ఘనంగా చేసుకున్నారు.
0: సోమవారం ఏం చేసిండ్రు ఆ రోజు మొత్తం?
1: ఆ రోజు మొత్తం చెట్ల
0: అంటే పుట్టల దగ్గరికి వెళ్తుంటారా?
1: కాదు సార్, అట్లా పూజ చేసినాక కేసులపూర్ లో ఒక జాతర ఉంటది, ఆ జాతరకు పోయారు.
0: అవునవును, మీ నాగోబా దేవత దగ్గరికి వెళ్ళిండ్రు. సరే అమ్మా, ఇంకేం పండుగలు ఉన్నాయి? మరి ఇప్పుడు రాఖీ పండుగ చేస్తుంటారు కదా మీరు?
1: అవును, రాఖీ పండుగ చేసుకుంటాం సార్.
0: పోలాల పండుగ చేసుకుంటారు. మీకు వరలక్ష్మి వ్రతం ఉంటుందా అండి? సరే అమ్మా, అంటే ఇక్కడ వారు తెలుగు వారు, అంటే మైదానం ప్రాంతంలో ఉన్న వారు ఈ వ్రతాన్ని చేసుకుంటున్నారు. మంచిదమ్మా, మరి చాలా చక్కగా మాట్లాడిండు. ఏ పాట విందాం?
1: హనుమాన్ జన్మ నుంచి పూలమే పిల్ల అనే పాట.
0: ఎందుకమ్మా ఆ పాట అంటే ఇష్టం?
1: సినిమా అంటేనే ఇష్టం సార్.
0: ఎందుకు
1: అంటే ఆ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం సార్, హనుమాన్.
0: మంచిది, తూర్పుబాయి గారు మంచిగా మాట్లాడిండ్రు. తూర్పుబాయి అంటే మీ దేవత పేరేనా అది కూడా?
1: అవును సార్.
0: మంచిదమ్మా, మీకోసం మీరు కోరిన ఈ పాట ఇస్తున్నాం. ఏనుండ్రి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 9:30 దాటి 13 సెకండ్లు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా పుస్తకంతో చక్కటి తెలుగు వచన రచన నేర్పించే కార్యక్రమం. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 21వ భాగంలో పండిత్ వసంతరావు దేశపాండే గురించి విశేషాలు మొదటి భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ మాస్టర్ తనయుడు సామల రాజవర్ధన్ ఈ పుస్తకంలో సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలుపెట్టి హిందుస్థానీ కర్ణాటక సంగీతాన్ని వివరిస్తూ ఎందరో మంది భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇనండ్రి.
4: హిందుస్థానీ సంగీత దిగ్గజం వసంతరావు దేశపాండే బహుముఖ ప్రజ్ఞాశాలి. హిందుస్థానీ గాత్రంలోనేగాక తబ్లా, హార్మోనియం, సారంగీ వాదనంలో కూడా ప్రవీణుడు. బిహారీలాల్ అనే నర్తకుని వద్ద కథక్ నాట్యం కూడా నేర్చుకున్నాడు. అతడు ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో పారంగతుడైనాడు. ముఖ్యంగా మరాఠీ నాటక రంగానికి అతడు చేసిన కృషి అనన్య సామాన్యమైనది. మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని అకోలా జిల్లా ముర్తిజాపూర్లో May 2, 1920 సంవత్సరంలో వసంతరావు జన్మించినాడు. ఆనాడు విదర్భ మొత్తంలో మరాఠీ నాటక రంగానికి మహారాజ పోషకులుండేవారట. రసజ్ఞులైన ప్రేక్షకులకు ఆ ప్రాంతం పెట్టింది పేరు. ఆర్థికంగా వెసులుబాటు కావాలనుకుంటే విదర్భ ప్రాంతంలో నాటక ప్రదర్శనకు వెళ్లాలని పండిత్ దీనానాథ్ మంగేష్కర్ తరచుగా అనేవారని ప్రఖ్యాత గాయక దీనానాథ్ మంగేష్కర్.

కూతురు లతా మంగేష్కర్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నది. అటువంటి విదర్భ ప్రాంతం నుండి వచ్చిన వసంతరావు దేశపాండే హిందుస్థానీ సంగీతంలో ధృవతారగా వెలిగిపోవడం ఆశ్చర్యకరమైన అంశమేమీ కాదు. కాని పండిత్ వసంతరావు దేశపాండే గాత్రంపై పండిత్ దీనానాథ్ మంగేష్కర్ ప్రభావం ప్రస్ఫుటంగా ఉండడమే ఆశ్చర్యకరమైన అంశం. వసంతరావు దేశపాండే ప్రాథమిక విద్యాభ్యాసం కోసం నాగపూర్ చేరుకున్నాడు. అతను నివసించే ప్రాంతంలో శ్రీరామ్ సంగీత విద్యాలయం ఉండేది. ఆ విద్యాలయాన్ని పండిత్ శంకర్రావు సప్రే నిర్వహించేవారు. పండిత్ శంకర్రావు సప్రే గ్వాలియర్ ఘరానాకు చెందిన పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ శిష్యుడు. సంగీత విద్యాదానం అందరికీ చేయాలనే దృఢ సంకల్పం గల పలుస్కర్ తన శిష్యులకు అదే విషయాన్ని బోధించేవారు. అందుకే పండిత్ శంకర్రావు సప్రే వసంతరావులోని జిజ్ఞాసను గమనించి 7 సంవత్సరాల పసి వయస్సులోనే వసంతరావుకు సంగీతం నేర్పించడం మొదలుపెట్టినాడు. వసంతరావు కూడా చాలా శ్రద్ధగా సాధన చేసి గ్వాలియర్ ఘరానా సంగీతాన్ని కరతలామలకం చేసుకున్నాడు. హిందీ చిత్రసీమలో సి రామచంద్రగా ప్రసిద్ధుడైన సంగీత దర్శకుడు రామచంద్ర సితాల్కర్ కూడా పండిత్ శంకర్రావు సప్రే వద్దనే సంగీతం నేర్చుకున్నాడు. కొల్హాపూర్కు చెందిన ప్రఖ్యాత మరాఠీ సినీ దర్శకుడు బాలచంద్ర పెండార్కర్ కాళీయ మర్ధనం అనే చిత్రాన్ని నిర్మించబోతూ ప్రతిభగల బాలులను వెతుకుతూ నాగపూర్ చేరుకుని పాఠశాలలో విద్యార్థులను గమనిస్తూ తమ చిత్రంలో బాలకృష్ణుని పాత్ర ధరించే వారి కోసం అన్వేషిస్తున్న సమయంలో నాగపూర్ పాఠశాలలో వసంతరావు దేశపాండే లభించినాడు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వ్యవస్థాపకుడు హెడ్గేవార్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పాఠశాలలోనే వసంతరావు విద్యార్థిగా చదువుకోవడం, వసంతరావు గాత్రం హెడ్గేవార్ గారికి అధికంగా నచ్చడం వంటి కారణాల వలన వారి అనుమతితో బాలచంద్ర పెండార్కర్ వసంతరావు దేశపాండేను కొల్హాపూర్కు తీసుకుని వెళ్లినారు. దాదాపు 1 సంవత్సరం పాటు వసంతరావు అక్కడనే ఉండిపోవలసి వచ్చింది. ఆ చిత్రం కూడా విజయవంతమైంది. కొల్హాపూర్ అంటేనే కళాపూర్ అనేవారు. అది లలిత కళలకు కానాచి. ఆ వాతావరణంలో వసంతరావు దేశపాండేకు సంగీతమే పరమావధి అనిపించింది. చదువును పక్కనబెట్టి తిరిగి శంకర్రావు సప్రే వద్దకు చేరి గ్వాలియర్ ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నారు. అయినా అతని సంగీత తృష్ణ తీరలేదు. లాహోర్లోని తన మేనమామ వద్దకు వెళ్లి పాటియాలా ఘరానా సంగీతాన్ని నేర్చుకోవాలనుకున్నాడు. ఆనాడు అఖండ భారతదేశంలోని భాగమే లాహోర్. ఇప్పుడది పాకిస్తాన్లో చేరిపోయింది. లాహోర్లో ఉస్తాద్ అసద్ అలీ ఖాన్, ఉస్తాద్ అషర్ అలీ ఖాన్ల వద్ద కొన్ని పారంపారిక రాగాలను నేర్చుకున్నారు. ఎందుకో వసంతరావుకు మార్వా రాగం మీద మక్కువ ఏర్పడింది. ఎల్లప్పుడూ మార్వా రాగాన్నే సాధన చేయడం గమనించిన ఉస్తాద్ అసద్ అలీ ఖాన్ ఆ రాగంలోని మెలకువలను వసంతరావుకు ప్రత్యేకంగా నేర్పించినాడు. దాన్ని సాధన చేసి మార్వా రాగంపై అధికారాన్ని సంపాదించినాడు వసంతరావు. అదెంతవరకు అంటే ప్రతి కచేరీలోనూ శ్రోతలు వసంతరావును మార్వా రాగం పాడమని అభ్యర్థించేంతవరకు. వసంతరావు దేశపాండే స్వతహాగా బిడియస్తుడు. అయినప్పటికీ సంగీతమేగాక ఆయుర్వేద వైద్య విధానంలో కూడా పట్టు సాధించినాడు. పాకశాస్త్ర ప్రవీణుడు కూడా. విద్యార్థి దశలో మంచి క్రీడాకారుడు, వ్యాయామం క్రమం తప్పకుండా చేసే హనుమద్భక్తుడు. తొలుత అతను 8 గజాల ఖద్దరు నాగపూర్ ధోవతి, ముతక ఖద్దరు చొక్కాతో, నుదుట హనుమంతుని సింధూర తిలకంతో గాయకుడుగా కాక పహల్వానులా కనిపించేవాడు. వసంతరావు దేశపాండే పుణే నగరానికి చేరుకున్న తరువాత అతని జీవన విధానమే మారిపోయింది. మరాఠీ సాహిత్య సంగీత దిగ్గజం పురుషోత్తం లక్ష్మణ్ దేశపాండే, ఇతన్ని మరాఠీ వాళ్లు పూళా దేశపాండే అంటారు, అతని సాంగత్యం అతని జీవిత గమనాన్ని మార్చివేసింది. ఈ దేశపాండే ద్వయం ఎక్కడ ఉంటే అక్కడ సంగీత సాహిత్య రసాలు జాలువారేవి. ఈ ఇద్దరికీ మరో మిత్రుడున్నాడు. అతడు తార్ షెహనాయి వాదించే మధు గోల్వల్కర్. ఈ ముగ్గురు వృద్ధ సారంగీ వాదకుడు మహమ్మద్ హుసేన్ ఖాన్ ఇంట్లో కలుసుకునేవారు. అక్కడనే బిహారీలాల్ అనే కథక్ నర్తకుడు కూడా చేరేవాడు.

లావణీలు పాడేవాళ్లు అప్పుడప్పుడు వచ్చి తమ లావణీలు వినిపించేవారు. ఈ వాతావరణంలో వసంతరావు హార్మోనియం, సారంగి, కథక్ నాట్యాలతో పాటు గజల్ గానం కూడా నేర్చుకున్నాడు. అతి క్లిష్టమైన, కష్టసాధ్యమైన టప్పా గానం కూడా నేర్చుకున్నాడు. వసంతరావు దేశపాండే పూణేలో పేష్వాల కాలం నాటి జానపద సంగీతమైన లావణీలు గానం చేయడం వసంతరావుకు వెన్నతో పెట్టిన విద్య. చిన్ననాటనే పండిత్ శంకర్రావు సప్రే వద్ద సంగీతం నేర్చుకున్నప్పుడే లయజ్ఞానం కోసం తబ్లా నేర్చుకున్నాడు. పుణేలో ఉన్నప్పుడు దానికి మెరుగులు దిద్దుకున్నాడు. పుణేలో వసంతరావు దేశపాండేకు లభించిన మరొక సువర్ణావకాశం పండిత్ సురేష్ బాబు మానే సాంగత్యం. కిరాణా ఘరానా మేటి గాయకుడు ఖాన్ సాహెబ్ ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ శిష్యుడు సురేష్ బాబు మాణి. అతని వద్ద కిరాణా ఘరానా సంగీతం నేర్చుకున్నాడు వసంతరావు. సురేష్ బాబు సోదరి హీరాబాయి బరోడేకర్ సంగీతాన్ని వింటూ ముగ్ధులైపోయేవారు వసంతరావు దేశపాండే. ఆమె గానాన్ని అలా వింటూ ఉండిపోవాలని కోరుకునేవారు. కాని అది సాధ్యమా? సాధ్యమైంది. చిన్ననాడు ఎందుకో అనుకున్నది మరెందుకో పనికి వచ్చింది అన్నట్లు. 1945 హీరాబాయి బరోడేకర్ 6 నెలలు ఆఫ్రికా దేశంలో కచేరీలు చేయడానికి బయలుదేరింది. చివరి నిమిషంలో ఆమెకు తబ్లా సహకారం అందించే లాల్జీ గోఖలే తాను రాలేనని తన అశక్తతను వ్యక్తం చేయగా, హం హయనా, నేనున్నాను అని ముందుకు వచ్చి 6 నెలలు ఆమె పక్కన కూర్చుండి తబ్లా సహకారం అందించి తన జన్మ ధన్యమైందని భావించుకున్నాడు వసంతరావు దేశపాండే. వసంతరావు కంఠం విలక్షణమైనది. అతని గాత్రం అనుకరణ సాధ్యం కానిది. విదుషి హీరాబాయి బరోడేకర్ ఆ గాత్రాన్ని ప్రశంసిస్తూ, ఇట్లా పాడటం నాకైతే సాధ్యం కాదు, నీకు నీవే సాటి అని మెచ్చుకునేది. కాని ఆశ్చర్యకరంగా వసంతరావు దేశపాండే స్వర్గస్థుడైన తరువాత అతని గాత్రాన్ని అచ్చంగా పట్టుకుని గానం చేసే మనుమడు పుట్టుకొచ్చినాడు. రాహుల్ దేశపాండే అని ఈనాటి యువ సంగీతజ్ఞులలో మేటి గాయకుడుగా పేరు పొందుతూ తాతగారి సంగీత వారసత్వానికి అసలు సిసలు వారసునిగా పేరు తెచ్చుకున్న రాహుల్ దేశపాండే వసంతరావు దేశపాండే పౌత్రుడు. అతని గానం అచ్చం వసంతరావు గానంలా ఉండడం ఒక వింత. పుణేలో కిరాణా ఘరానా సంగీతం నేర్చినా ఇంకా ఏదో సాధించాలనే తపనతో భెండీ బజార్ ఘరానాకు చెందిన ఉస్తాద్ అమాన్ అలీ ఖాన్ వద్ద శిష్యరికం చేసి ఆ ఘరానా మెలకువలు నేర్చుకున్నాడు వసంతరావు దేశపాండే. ఆనాటి మరాఠీ నాటకాలు సంగీతమయంగా ఉంటూ ప్రేక్షక శ్రోతలను అలరించేవి. బాలగంధర్వ నాటకాలంటే ప్రజలకు వేలం వెర్రిగా ఉన్న కాలమది. అన్నా సాహెబ్ కిర్లోస్కర్ నాటకం సౌభద్రకు 100 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. అప్రతిహతంగా సాగుతున్న సంగీత సౌభద్ర నాటకంలో నారద వేషం ధరించేవాడు వసంతరావు. ఒకసారి నారదుడు గానం చేసే సందర్భం వచ్చింది. అప్పుడు వసంతరావు పారవశ్యంతో పంజాబీ అంగ ఠుమరి ఒకటి గానం చేసినాడు. దానికి ప్రేక్షకులు విశేషంగా ఆనందించి వన్సుమోర్లు గుప్పించినారు. అదైన తరువాత అర్జున వేషధారి, అదేమిటి నారదుడు పంజాబీ ఠుమ్రి పాడడమేమిటి, అనౌచిత్యం కదా అని ప్రశ్నించినాడట. అయితే తప్పేమిటి, నారదుడు సర్వాంతర్యామి, అన్నిచోట్లా తిరుగుతాడు, పంజాబ్ ఎక్కడున్నదో అతనికి తెలియదా, పంజాబీ అంగ ఠుమ్రి అతనికి నచ్చదా అని జవాబిచ్చినాడట. మరాఠీ నాటకాల్లో సంగీతం విరివిగా ఉంటుంది. బాలగంధర్వ వంటి నటగాయకులు హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకుని అందులో అధికారాన్ని సంపాదించిన వారే. హిందుస్థానీ సంగీతంలో పేరున్న ఉస్తాదులు పండితులు మరాఠీ నాటకాల్లోని నాట్యగీతాలకు బాణీలు కూర్చి జనరంజకం చేసినారు. మరాఠీ నాటకాల ప్రభావం తెలుగు నాటకాల మీద చాలా ఉన్నదనడానికి కారణం రాగప్రస్తారమే. తెలుగు నాటక రంగంలో జొన్నవిత్తుల శేషగిరిరావు గారిని ఆంధ్రా బాలగంధర్వ బిరుదుతో సత్కరించుకున్నాం. ఈలపాట రఘురామయ్యను గుర్తించి బాలగంధర్వ స్వర్ణ పతకాన్ని అందించినారు పుణేలోని సంగీత రసజ్ఞులు. వసంతరావు దేశపాండేకు హిందుస్థానీ సంగీతం మరాఠీ నాట్యగీతాలపై ఎటువంటి ప్రభావం చూపిందనే విషయం మీద చక్కని అవగాహన ఉండేది. సామాన్య శ్రోతలు సహితం మరాఠీ నాట్య సంగీతాన్ని విని ఆనందించడానికి కారణాలు మొదలైన అంశాలను ప్రధానం చేసుకుని

0: రంగంలో కూర్చబడింది. దీనిని రాహుల్ దేశ్పాండే అచ్చం అతని తాతగారు పాడినట్లే గానం చేసి మెప్పిస్తారు.
1: ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 21వ భాగంలో పండిత్ వసంతరావు దేశ్పాండే గురించి విశేషాలు మొదటి భాగం విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఈ కార్యక్రమాన్ని తిరిగి రేపొద్దున 8:30 మళ్ళా వినొచ్చు. ఈ కార్యక్రమం మొత్తం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికెళ్ళి కూడా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఏలటి పుస్తకంతో కార్యక్రమం. ఈ పుస్తకంతో కార్యక్రమం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 మళ్ళా ప్రతి శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 పునఃప్రసారం ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 22వ భాగంలో పండిత్ వసంతరావు దేశ్పాండే గురించి విశేషాలు 2వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా. ఇప్పుడు గీతం కి బహార్. అలనాటి నటి కుంకుమ్ నటించిన పాత హిందీ చిత్రాల్లోని పాటలతో రూపొందించిన కార్యక్రమం 2వ భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా.
2: 1960 కుంకుమ్ కి డిమాండ్ బడ్నే లగి. దీవానే దర్శక్ ఉనకే ఉపర్ డాన్స్ దేఖనే థియేటర్ తక్ ఆనే లగే. ఇన్హీ దినో భోజ్పురి ఫిల్మో కా నిర్మాణ షురూ హువా. కుంకుమ్ భీ భోజ్పురి ఇలాకే సే థీ, ఇస్లియే షురూ కి భోజ్పురి సుపర్ హిట్ ఫిల్మో మే ఉన్కో బడే రోల్ మిలే. ఉన్ పర్ కై గీత్ ఫిల్మాయే గయే జో ఆజ్ భోజ్పురి సినిమా మే క్లాసిక్ మానే జాతే హై. ఐసీ ఫిల్మో మే 1961 కి పెహలీ భోజ్పురి ఫిల్మ్ గంగా మయ్యా తో హై పియరీ చఢైబో ఏక్ కల్ట్ భోజ్పురి ఫిల్మ్ బన్ గయి. ఇస్ గీత్ కి హీరోయిన్ థీ కుంకుమ్. ఉన్నోనే ఇస్ ఫిల్మ్ మే బహుత్ భావపూర్ణ అభినయ కియా థా. ఉన్హి దినో ఏక్ హిందీ ఫిల్మ్ కోహినూర్ ఆయీ. కుంకుమ్ కే నృత్యో పర్ రఫీ నే ఇస్ ఫిల్మ్ మే పెహలీ బార్ అచ్చే క్లాసికల్ గీత్ గాయే. ఉన్ పర్ ఫిల్మాయా గయా ఏక్ ఔర్ లోక్ప్రియ నృత్య గీత్ మేనే 1959 కి హాస్య ఫిల్మ్ షరారత్ సే లియా హై. ఇస్కే నిర్దేశక్ థే నామీ నిర్దేశక్ HS రవేల్. ఇస్మే కిషోర్ కుమార్ నే డబల్ రోల్ కియా థా. మజే కి బాత్ యే హై కి ఇస్ హాస్య రోల్ మే ట్రెజడీ రోల్ కే లియే మషూర్ బీనా కుమారీ నాయికా బనీ థీ. రాజ్ కుమార్ ఔర్ కుంకుమ్ సైడ్ రోల్ మే థే. కుంకుమ్ కి జోడీ కిషోర్ కుమార్ కే సాథ్ ఖూబ్ పసంద్ కి జానే లగీ థీ. ఉన్హే లేకర్ కై తరహ కి చర్చాయే హోనే లగీ. దోనో నే కై ఫిల్మో మే సాథ్ కామ్ కియా. ప్రస్తుత రొమాంటిక్ గీత్ కుంకుమ్ పర్ కిషోర్ కుమార్ కే సాథ్ ఫిల్మాయా గయా హై. శైలేంద్ర కే లిఖే ఇస్ గీత్ కో లతా నే గాయా హై. సంగీత్ హై శంకర్ జయకిషన్ కా.

ఇప్పటిదాకా అలనాటి నటి కుంకుమ్ నటించిన పాత హిందీ చిత్రాల్లోని పాటలతో రూపొందించిన కార్యక్రమం రెండవ భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఇది ఇవాళ గీతోంకి బహార్ కార్యక్రమం. ఈ గీతోంకి బహార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 9:45 ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో అనూప్ జలోటా పాడిన గజళ్లు రెండవ భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10:01 దాటి 20 సెకండ్లు.

మన పురాణాలు తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగే జింగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం, భాగవతం వంటి కళారూపాల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాలు రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6 గంటల 20 నిమిషాలకు ఉంటుంది. ఇవాళ కార్యక్రమంలో ఇందాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడ సింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 2వ భాగం.

0: తపనందమైన ఓనాడు తెల్లారబోదు, ఓనాట పొద్దుకపోదు.
1: ఇది లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ. ఇందులో నాలుగు భాగాలు. రెండవ భాగం ప్రారంభం. ప్రధాన కథకులు జడసింగరి, సహాయకులు అడశంకరి, సహాయకులు జడ బీరేష్, డోలు వైద్యం అడె మహేష్, సూరశేఖర్, జడ మహేందర్, గ్రామం శీర్ష, మండలం కౌటల్, జిల్లా ఆసిఫాబాద్ కొమరంభీం. రెండవ భాగం ప్రారంభం.

పెరిగేపో పిలిగిరే కొండాల మాత్రం ఈయన వయసుడు ఎప్పుడైతే మరణం చెందిండో పడ్డం లోపల సిరసిరసిర రక్తాలు మాత్రం.

ముందు చంపినోని నేను వ్రతం చెయ్యాలి. కాబట్టి నేను ఏమి చెయ్యాలంటే నాయన నాకు ఏదంటే దేవతల దగ్గరికి వెళ్ళిపోతే ఒక బ్రహ్మదేవుని వ్రతం అయినా బ్రహ్మదేవుని పేరు మీద తవసు పడతా. తవసు ఎందుకు పడుతున్నాంటే సమస్త ఆయుధాల చేత దుడ్డు చేత దుడ్డు తోడి కొట్టినా గాని బలం తోడి పొడిచినా గాని సమస్త ఆయుధాల చేత నాకు మాత్రమైన సావు లేకుండా కోరుకుంటాను అన్నాడే. ఇప్పుడే వద్దు అని పడిపోతే

0: పుట్ట మీద ఎప్పుడైతే తవసు పట్టిండు,
1: తవసు
0: పట్టాడు కల వైకుంఠ పట్నం లోపల శృతి 30 కోట్ల దేవాన దేవతలంతా
2: కసుపుడు తవసు పట్టింది మాత్రం. మరి సూర్యుడు చంద్రుడు గంగా గోత్రం 30 కోట్ల దేవాలయ దేవస్థానాలు కళ్ళ చూస్తూ ఉన్నారు. ఎవరికేమో కలంపు జరిపించడానికి మాత్రం ఏంటంటే బ్రహ్మదేవుని పేరు మీద తవసు పట్టినాడు. ఈ తవసు భిన్నం చేద్దామని చెప్పి మాత్రం అంతలో మాత్రం ఇంద్రుని బిడ్డలు దేవగణికలైన

మాత్రం వడగాడు పిలచిన గానీ తౌసు భిన్నం చేస్తలేడు. శరీరం మీద మాత్రం కండు జీవులు పడాడు, అందరూ ఆలు పడతాడు. ఎంతంటే మాంసాన్ని తిన్నగానే తౌసు

మళ్ళీ తవచు భిన్నం చేస్తలేడని చెప్పి మాత్రం బెమ్మ గన్నలు చూసినాడు. చెత్తలేదు నుంచి బెమ్మ మాత్రం నా భక్తుని మాత్రం వారమి చెత్తనని చెప్పి చెత్తనని చెప్పి మాత్రం సత్తలేదు.

0: என்னண்ட ஈரண்ண கஷ்மந்தகிரி ஏற வச்சு నా పేరు మీద ఘోరమైన తలసు పట్టినవే ఏమి కావాలని కోరుకో అన్నప్పుడు
1: ఏమి కావాలని కోరుకోమన్నప్పుడే వీరన్న కసిపుడు కళ్ళ చూసినాడు అయ్యా బ్రహ్మదేవ నాకు మాత్రం అనియండి వద్దు బంగారం వద్దు బతుకు వద్దు గాని ఇవ్వకుండా పదార్థం అంటే నాకు ఎడలేనియండి పండి బంగారం ఉన్నది గాని నాకు చూడబోతే ఏమి కావన్నో కోరుకోమంటన్నవా సమస్త వాయిదాల చేత నాకు మాత్రమైన సావు లేకుండా వరం కావాలి వరం అంటే నాయనా గొడ్డలతోటి నరికిన కొడలతోటి కోసిన కత్తితోటి కోసిన గాని నాకు సావు ఉండద్దు కట్టెతోటి కొట్టినా నాకు సావు ఉండద్దు నాకు రాత్రి సావు ఉండద్దు పగలు సావు ఉండద్దు మరి ఎట్టగాకపోతే మరి నాకు మాత్రమైన భూమి మీద సావు ఉండద్దు ఆకాశం మీద సావు ఉండద్దు నాకు వరము కావాలి అని చెప్పి మాత్రమైన అదే ఎవరన్నా వెళ్ళినంటే మరి నాయన వీరన్న కసిపుడు ఎప్పుడైతే అడిగిండో
0: బ్రహ్మదేవుడి కళ్ళ చూసి మాత్రం ఏంటంటే నీకు ఇంట్లో సేవ ఉండదు బయట సేవ ఉండదు పొద్దు పొడితే సేవ ఉండదు పొద్దు గుకితే సేవ ఉండద్దు అని చెప్పినంత లోపల మాత్రం బ్రహ్మదేవుడి కళ్ళ చూసి మాత్రం సదస్సు మాత్రం ఇత్తిపో అని చెప్పిండు ఇత్తిపో అని చెప్పినప్పుడు మాత్రం తవసు భిన్నం చేసి వాడికెళ్ళి వీరన్న కసుపుడే మో
1: ఇక్కడ తంగది ఇక్కడ ఉండాలి గాని ఇది బ్రహ్మదేవంతో మాత్రమే ఇక్కడ ఉండాలి గాని అమ్మవారు లీలవాతి మాత్రమే కళ్యాణ మేడలు ఉన్నదాడా మరి కళ్యాణ మేడలకు మాత్రమే ఎవరు వెళ్ళిపోయినంటే మన దేవతలు చెప్పినాడ నాయన ఇందురా నువ్వు ఈ మాత్రమేనా తన మాత్రం తవసు బిందెం చేయమన్నప్పుడు ఇంద్రుడు ఇంద్రుడు మాత్రమే కళ్ళు చూసి మాత్రమే కళ్యాణ మేడలో చేరవచ్చి మాత్రమేనా లీలవాదిని దొరకబట్టుకొని

0: அதோன படுவே செத்துற மாதிரி தான் லோபுரம் தானே பார்த்தேன். பாப்பா வந்து எத்தனை பாரியர் சிக்ஸ்டீன் தவா తెలుపుకోని అదే ఇంద్రుడు మాత్రం ఆయన మూడు గంటల సేపు తల దాసుకున్నాడు. మూడు గంటల సేపు మాత్రమే ఆయన తల దాసుకొని వాడి లోపల తిరుక్కుంటా ఉండని త్రిలోక సంచారి నారదుడు మాత్రమే లీలవాదిని పట్టుకొని పట్నం చేరవచ్చింది. అమ్మా లీలవతి కానా ఏందంటే నువ్వు వద్దు పడవి లోపల తిరుక్కుంటా తిరుక్కుంటా అదే ఇంద్రుడి కొండపోతాండే కాబట్టి నిన్ను మాత్రం శర నుంచి తప్పించిన కాబట్టి నీ మనసు బాగలేదు అమ్మా. ఆ చోట కూర్చుండు నీకు ఒక కథ చెప్తానని చెప్పి మరి అదేనయ్యా విష్ణుమూర్తి కథ మాత్రం ఏ విధంగా చెప్తానంటే
1: అంతలోనే మాత్రం నారద భగవానులు విష్ణుమూర్తి కథ చెప్పుతుంటున్నావి ఏంటంటే వాసం వంటి దుష్టులనేమో శిక్షించుతాను భక్తులనేమో రచించుతాను విష్ణుమూర్తి నారాయణ మూర్తి అంటే మా గొప్పవాడునమ్మా అని చెప్పి మాత్రం శ్రీమన్నారాయణ మూర్తి కథ చెప్పుతాంటే మాత్రం అమ్మవారు నీలవాతికి మరి అలిష్టమైంది కాబట్టి మరి

ఆరోగ్యంలో కాల్సిన వాటినాయి. ఊగొట్టుకుంటా ఊగొట్టుకుంటా మాత్రం నీలా వాతి బాండి పోయినప్పుడు అంతలోన మాత్రం మరి నారదుడు చెప్పిన మాట్లాడి మాత్రం మరి కడుపు లోపల మాత్రం ఎవరు భక్త పాలాదుడు ఉన్నాడు కాబట్టి నారాయణ మూర్తి మాత్రం ఏంటంటే గర్భాన ఉన్నాడు కాబట్టి మరి ఏంటంటే అమ్మ నిద్ర లేనంత లోపల మాత్రం ఆయనే కొడుతున్నాడు. మరి చెప్పి చెప్పి నారద భగవానులు చూస్తాంటే మాత్రం లీలవాతి మాత్రం నిద్రపోయింది కడుపులో పిండమే కొడుతుందని చెప్పి మాత్రం అంతలోనూ టింగు బుర్ర చేత పట్టి అమ్మవారు లీలావతి గర్భం మీద మాత్రం టింగు బుర్రతోని కొడుతుంటే

వారు లీలవాదిగా బదులు పడుతుంది. మరి ఏంటంటే అంతలో మాత్రం దిక్కు చెప్ప తీరలేక పరిచి ధర చెప్ప దోతలేకపోయారని చెప్పి వీళ్ళ వల్ల వీళ్ళు తరలీలతో అంటే మరి అంతలోనే మాత్రం బుద్ధి కళ్ళ భూదేవి కళ్ళ చూసి బుద్ధి కళ్ళ భూదేవి మరి అనదేవత ఆకాశమేని ముగ్గురు మాత్రం మంత్రచాల వేషం వేసుకొని అదే మహేంద్రగిరి పట్నం వచ్చిన

లక్ష్మీ నరసింహస్వామి ఒక్కు కథ నాలుగు భాగాలు. రెండో భాగం ముగిసింది. ప్రధాన కథకులు జడశంకరి, సహాయకులు అడశంకరి, సహాయకులు జడ బీరేష్, డోలు వాయిద్యం అడ మహేష్ సూరశేఖర్, సహాయకులు జడ మహేందర్, గ్రామం శిర్ష, మండలం కౌటాల్, జిల్లా ఆసిఫాబాద్ కొమరంభీం.

0: संदल।
1: ఇప్పటి దాకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడ సింగరీ బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ రెండవ భాగం విన్నారు. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి.

ఈ ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కండి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి.

ఇది ఏలటి మన పురాణాలు. మన పురాణాలు కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాలు రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుట 6:20 ఉంటుంది. రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10:30 దాటి 46 సెకండ్లు. ఇప్పుడు మధురిమ, మనసుకు హత్తుకునే పాత కొత్త మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం 8 వసంతాలు చిత్రం కోసం. యషమ్ అబ్దుల్ వాయబ్ సంగీతం సమకూర్చి అవని మల్హార్తో కలిసి గానం చేసిన ఈ గీతాన్ని విందాం. గీత రచన వనమాలి.

ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ మినిట్నరు మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వైశాలి చిత్రం నుంచి ఈ పాట. ఈ చిత్రం ద్వారానే ఎస్ తమన్ సంగీత దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ గీతాన్ని ఆలపించిన వారు సుచిత్ర, గీత రచన కృష్ణ చైతన్య.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు అంటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నువ్వు నేను ప్రేమ చిత్రం కోసం శ్రేయా ఘోషల్, నరేష్ అయ్యార్ గానం చేసిన ప్రేమించే ప్రేమవా అంటూ సాకే ఈ గీతం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింద. మీరు వింటున్నారు మధురిమ. ఈరోజు ప్రముఖ అలనాటి నటి షావుకారి జానకి కన్నుమూశారు. షావుకారు జానకిగా ప్రసిద్ధి చెందిన శంకరమంచి జానకి 1931 డిసెంబర్ 12వ తేదీన జన్మించారు. రంగస్థల, సినీ కథానాయిక, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370కి పైగా సినిమాల్లో నటించింది. ఇందులో సుమారు 200కి పైగా కథానాయిక పాత్రలు పోషించింది. ఈమె రేడియో నాటికల ద్వారా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎంజీఆర్, శివాజీ గణేశన్ మొదలైన నటుల సరసన కథానాయికగా పనిచేసింది. ఆమె చెల్లెలు కృష్ణకుమారి కూడా సినిమా నటి. భారత ప్రభుత్వం వీరిని 2022 పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మరి వారికి అశ్రు నివాళిగా వారు నటించిన డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి ఈ గీతం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము, ఏ జన్మలోనో ఎన్నెన్ని జన్మలలోనో అంటూ సాగే ఈ గీతం జీవితం చిత్రం కోసం డాక్టర్ సి నారాయణరెడ్డి రచించారు. దీటైన స్వరాలను కూర్చినవారు రమేష్ నాయుడు, మధుర గానం చేసిన వారు సుశీలమ్మ, రామకృష్ణదాసు.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరుంటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఆఖరిగా విందాం, మనసు పాడింది సన్నాయి పాట, కనులు ముకులించగా తనువు పులకించగా గగనమే పూల తలంబ్రాలు కురిపించగా అంటూ పుణ్యవతి చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన మనసులను పరవశింపజేసే ఈ మధుర గీతం మీకోసం సంగీత రచన చేసి సుశీలమ్మ గారితో కలిసి ఆలపించిన వారు ఘంటసాల వారు.

ఇది ఇయాలటి మధురిమ కార్యక్రమం. మధురిమ కార్యక్రమం శనివారం మినహాయించి ప్రతిరోజు రాత్రి 10:30 నుంచి 11 ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 82% ఉన్నది. జిల్లాలో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశముంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. రేపు పొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బొడగం మధుబాబు సంభాషణలు. 15వ భాగంలో లిజనింగ్ స్కిల్ గురించి మొదటి సంభాషణ ఇంటారు. తర్వాత ముచ్చటలో పల్లెల్లో మారుమ్రోగుతున్న భజనలు. తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన భజనా కళాకారుడు కాడే పోతన్నతో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది కేలినేన్. ఆ తర్వాత సత్యం అంటే ఏమిటి, మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ప్రసారమవుతుంది. గరేపొద్దుల 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం. 21వ భాగంలో పండిత్ వసంతరావు దేశపాండే గురించి విశేషాలు మొదటి భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 22వ భాగంలో పండిత్ వసంతరావు దేశపాండే గురించి విశేషాలు 2వ భాగం వింటారు. రేపు జమట్టు 5:30 కథిందాం. పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ఎరుక పిల్ల పెళ్లి కథింటారు. రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి నెమలి కోకిల కథింటారు. రచన కన్నెగంటి అనసూయ. ఈ కథను వినిపిస్తారు జి జ్యోతి. యువవాణి యోజనల కార్యక్రమంలో రేపు జమట 5:40 మాదాపూర్ గ్రామానికి చెందిన కొట్నాక రామ్తో ముచ్చటింటారు. ముచ్చటపెట్టింది వి సంధ్యాలీల. మనపురాణాలు కార్యక్రమంలో రేపు జమట 6:20 ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరదిమ్మ గ్రామానికి చెందిన ఊండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్ర కథ 3వ భాగం ఉంటుంది. రేపు జమట 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో తలమడుగుకు చెందిన గొంటిమొక్కుల గోపీ బృందం పాడిన శ్రీ పోతులూరి వీరభేంద్ర స్వామి భజనలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో సోయా చిక్కుడులో చేపట్టవలసిన చర్యలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చటపెట్టింది పి కమలాకర్ రెడ్డి. తర్వాత రైతు అంతరంగంలో పత్తి సోయా పంటల సాగు అనుభవాల గురించి బోత్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన నిదాపు భోజనతో ముచ్చటపెట్టింది యు దినేష్. రేపు రాత్రి 9:40 షామే గజల్ కార్యక్రమంలో అణుబు జలోటా పాడిన గజల్లు 2వ భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. రేపటి సినిమా పాటలయాలలు రేపు 8:45 సింగిడి, పొద్దుమట 5:30 మాట చెప్పుంటూ పాట అయినండి. రేపు రాత్రి 7:45 ఉషారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:04 దాటి 4 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 100.2 MHz ఎఫ్ఎంపై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై, ప్రసార భారతి ఆన్లైన్పై రేపు పొద్దుగల 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.

11:04 దాటి 4 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై రేపొద్దుగల్లా 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.